శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం 102.4 మెగాహెర్స్ పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 7వ తేదీ ఆదివారం శుభోదయం.

ఇంతవరకు మీరు నాగూర్బాబు, పి సుశీల బృందం పాడిన భక్తి గీతాలు విన్నారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి విల్సన్ లలితాసాగరి బృందం ఆలపించిన క్రైస్తవ భక్తి గీతాలు.

0: ఇంతవరకు మీరు విల్సన్ లలితా సాగరి బృందం పాడిన క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఏ యోహాన్ గారి సూక్తులు వింటారు.
1: నీవు దీర్ఘాయుష్యవంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. లోకములో పిల్లలైన వారు

తల్లిదండ్రులను గౌరవించి వారుగా ఉండాలి. లోకములో పెద్దగైన తర్వాత పిల్లలు తల్లిదండ్రులను తృణీకరించేవారు ఎంతోమందిని సమాజంలో చూస్తూ ఉంటూ ఉన్నాం. బ్రతికి ఉన్నప్పుడే తల్లిదండ్రులను బాధ పెట్టేవారు, బ్రతికి ఉన్నప్పుడే ఆస్తి కొరకు ప్రాణాలు తీసేటువంటి వారు మనం అక్కడక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో మనుషులు విపరీతమైన బుద్ధి కలిగిన వారుగా ప్రవర్తించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు విలువైన సొత్తుగా భావించండి. తల్లిదండ్రులను గౌరవించండి, ప్రేమించండి, ఆదరించి పోషించేవారుగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలను పెంచి ప్రయోజకులుగా చేస్తే పెద్దగైన తర్వాత వారిని ఆదరించలేక, ప్రేమించలేక, పోషించలేని ఎంతోమంది సమాజంలో అక్కడక్కడ మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుడు తల్లిదండ్రులు ప్రయాసపడి మంచి చదువులు, మంచి ఉద్యోగము, మంచి భవిష్యత్తును, ఆస్తి ఐశ్వర్యములను అన్నీ ఇచ్చి ఉన్నప్పటికీ పిల్లలు తల్లిదండ్రులను ఆదరించక, ప్రేమించక, పోషించలేక అనాథాశ్రమాల్లో వదిలిపెట్టిన వారును అక్కడక్కడ ఉండలే చూస్తూనే ఉంటూ ఉన్నాం. కాబట్టి నేటి దినాలలో తల్లిదండ్రులైన వారు విలువైన సొత్తుగా భావించి వారిని గౌరవించి ఆప్యాయతగా పలకరించి వారిని తల్లిదండ్రుల పట్ల మంచి ఆప్యాయతను కలిగి వారుగా ఉండాలి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అన్న దైవాజ్ఞను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. తల్లిని తండ్రిని దూషించేవారుగా, తల్లిని తండ్రిని హింసించేవారుగా ఉండవద్దు. తల్లిదండ్రులను వారిని వృద్ధాప్య సమయంలో వారిని ఆదరించి ప్రేమించి పోషించండి. అంతేకాని వారిని తృణీకరించి వారిని సమాజంలో తృణీకరించినట్లయితే పిల్లలు అవమానములు పడేటువంటి వారుగా కూడా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించి వారముగా లోకంలో ఉందాం. నరహత్య చేయవద్దు. లోకములు ఆస్తుల కొరకు, ఐశ్వర్యాల కొరకు తల్లిదండ్రులు సంపాదించిన వాటిని అన్నదమ్ముల్లో ఐక్యత లేక ఒకరినొకరు దూషించుకోవటం, అసహించుకోవటం, ఎవరికి వారుగా జీవించటం లోకములో చూస్తూ ఉంటూ ఉన్నాం. లోకములో ఆస్తి ఐశ్వర్యాలు స్థిరమైనటువంటివి కాదు. కాబట్టి కయ్యను హేబేలును చంపాడు, అన్న తమ్ముడిని చంపాడు. కాబట్టి అలాగూ ఉండకుండా నరహత్య దేశమును అపవిత్ర పరచుచుంది. కాబట్టి మరి లోకములో నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు. ఎదుటివారికి కలిగినది దోచుకునవద్దు. ఎదుటివారికి కలిగినది నీవు దోచుకుని అక్రమం అన్యాయముగా వారి పట్ల నిందలు అవమానములను కూడా వేయవద్దు. లోకములో జీవించినప్పుడు అసూయ, పగ, ద్వేషము, కలహములు విడి ఎదుటివారి పట్ల హృదయమును కలిగి మంచి ప్రేమను కలిగి లోకములో జీవించాలి. లోకములో జీవించినటువంటి కాలములో మనము ఎదుటివారికి మేలు చేసేవారముగా ఉండాలని, ఎదుటివారికి కీడు, ఆపద, హాని తలపెట్టేవారుగా, ఎదుటివారిది దోచుకొని వారికి అన్యాయము చేసేవారుగా లోకములో నీవు జీవించవద్దు. ఈ లోక జ్ఞానం నీవు కలిగి ఉండవచ్చు, కానీ దైవ జ్ఞానం లేకపోతే సున్నా. అక్షరం సంపూను, కానీ ఆత్మ నిన్ను జీవింపచేస్తుంది. ఈ లోకములో మనలో శరీర క్రియలన్నీ నశించాలి అనంటే చెడు చూపు, చెడు నడక, చెడు మాటలు, చెడు ప్రవర్తన, చెడు స్నేహాలు మానుకొని మంచి ప్రవర్తన కలిగి ఎదుటి వారికి మేలు చేసి ఆదరించి సహాయం చేసేటువంటి వారుగా ఉంటే మంచిది అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. లోకములో జీవిస్తున్నటువంటి మనం తల్లిదండ్రులను ప్రేమించేవారుగా, ఆదరించి పోషించేవారుగా ఉండాలని ప్రేమతో తెలియచేస్తూ ఉంటూ ఉన్నాం. నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, పొరుగువానికి హాని తలపెట్టవద్దు. ఈ లోకములో ఆస్తి ఐశ్వర్యం సంపాదించిన గర్వం, అహంకారము నీ నుండి దూరం చేసుకుంటే నీకు ఘనత, గౌరవం, సమాజంలో విలువ కలిగిన వారముగా ఉంటాం.

ఇంతవరకు మీరు సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ యోహాన్ గారి సూక్తులు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం పొలం పనులు వింటారు.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: ప్రస్తుతము రైతు తనకు ఉన్న భూమిని, ఆహార ధాన్యములు, అలాగే వాణిజ్య పంటలు పండించుటకు ప్రాధాన్యత ఇచ్చుట వలన పశుగ్రాసాలు పండించుటకు ప్రత్యేకముగా కొద్ది భూమిని కూడా కేటాయించలేకపోతున్నాడు. ఒక ప్రక్క దేశ జనాభాతోటి సమానముగా పశువుల యొక్క సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నందున మేత కొరత ఎక్కువగుచున్నది. తగినంత పచ్చిమేత కానీ దానా కానీ మేపనిది పశువుల పాల ఉత్పత్తి పెరగదు. పశువుల పాల ఉత్పత్తి పెరగాలి అంటే పోషక విలువలు కలిగిన తగినంత పచ్చిమేతను ఇవ్వాలి. అంటే ప్రస్తుతము సాగు అగుచున్న పశుగ్రాసాల ఉత్పత్తిని మూడింతలు పెంచవలసి ఉన్నది. సాంకేతిక పరిజ్ఞానమును ఉపయోగించి పచ్చిమేత కొరతను రైతు తనకున్న భూమిలోనే తను పండించు ఆహార ధాన్యము లేక వాణిజ్య పంట విస్తీర్ణము తగ్గించకుండా కొద్ది ఖర్చుతో ఎక్కువ పశుగ్రాసాల దిగుబడి పొందవచ్చును. వర్షాధార పంట చూసినట్లయితే నేల స్వభావము, భూమిలో లభించు తేమను పరిగణలోకి తీసుకొని రైతు తమ వేయదలిచిన పైరుకు ముందు లేక తర్వాత గాని ఒక స్వల్పకాలపు పచ్చిమేతను పండించుకోవచ్చును. ముఖ్యమైన పంటతో అనుకూలమైన పచ్చిమేతను కలుపు మొక్కలకు బదులుగా మిశ్రమ పంటగా పండించవచ్చును. ఒక పంట కన్నా ఎక్కువ తీసుకొనుటకు అనుకూలముగాని పరిస్థితులలో ధాన్యము అలాగే నాణ్యమైన పశుగ్రాసంనిచ్చు జొన్న రకములను ఎన్నుకొని పండించిన ఒకే పంటలలో గింజ అలాగే పోషక విలువలు కలిగిన పశుగ్రాసం పొందవచ్చును. చేను గట్ల మీద సాలుకు అడ్డముగా వేసిన కాంటూరు గట్ల మీద దీర్ఘకాలపు పశుగ్రాసాలు అలాగే మేతకు పనికి వచ్చే చెట్లను పెంచి పశుగ్రాసాల దిగుబడి పొందవచ్చును. అలాగే నీటిపారుదల క్రింద చూసినట్లయితే రెండు పంటలు పండించే పంట మార్పిడి అమలులో ఉన్న ప్రాంతములో రెండు పంటల మధ్య కాలమున ఒక స్వల్పకాలపు ధాన్యపు పశుగ్రాసము లేక లెగ్యూమ్ జాతి పశుగ్రాసాన్ని గానీ పండించుకోవచ్చును. మూడు పంటలు పండించే పంట మార్పిడి అమలులో ఉన్న చోట నాలుగో పంటగా తొలకరి వర్షకాలమునందు లేక శీతాకాలమునందు గాని ఎండాకాలమునందు గాని స్వల్పకాలపు లెగ్యూమ్ ఎన్నుకొని పండించిన మంచి పుష్టికరమైన ఎక్కువ పశుగ్రాసంతో పాటు తదుపరి పంట ఎక్కువ దిగుబడి ఇచ్చుటకు తగినంత నత్రజనిని అందించును. దీర్ఘకాలపు పంటలలో స్వల్పకాలపు పచ్చిమేతను అంతరపంటగా తీసుకోవచ్చును. సంవత్సరం పొడవునా పచ్చిమేతను పండించుటకు ముందుగా దీర్ఘకాలపు చెట్లను సాళ్లలో పెంచి అంతరపంటగా వర్షాకాలమున ఎండాకాలమున కాలానికి తగిన రకమును ఎంచుకొని మూడు లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలను పెంచవలెను. పొలము గట్టుమీదను నీటి కాలువ గట్టుమీదను దీర్ఘకాలపు పశుగ్రాసాలు NB21 అంజన్ గిని లేక రుజి పచ్చిమేతనిచ్చు చెట్లను గాని పెంచి అధిక దిగుబడిని పొందవచ్చును. పంచాయతీ భూములు లేక అటవీ భూములు పచ్చిక బయళ్లలో తొలకరిలో దున్ని అధిక దిగుబడినిచ్చు దీర్ఘకాలపు గడ్డిజాతి లేక లెగ్యూమ్ జాతి విత్తనములను చల్లిన పశుగ్రాసము దిగుబడి మూడింతలు పెరుగును. ఈ భూములలో తొలకరి వర్షాలు పడిన వెంటనే తగినంత నత్రజని, భాస్వరము, ఎరువులు వేసిన మంచి పోషక విలువలు కలిగిన పచ్చిమేతలు రెండింతలు దిగుబడి పొందవచ్చును. ఈ భూముల యందు పశువు గాని, గొర్రెలు గాని, మేకలు గాని మేపుటకు నాలుగు సమభాగాలుగా విభజించి వరుస క్రమంలో మేపిన ఉన్న పశుగ్రాసాల యొక్క ఉత్పాదన శక్తిని పలు కాలములు కాపాడుకోవచ్చును. పశుగ్రాసమునిచ్చు

చెట్లు సుబాబుల్. ఇది లెగ్యూమ్ జాతికి చెందిన చెట్టు. ఒకసారి మొక్కలను నాటిన ఎడల చాలా సంవత్సరముల వరకు కలప తరువు వలె పశుగ్రాసమును ఇచ్చును. అదియునుగాక దీనిలో కలపతో వ్యవసాయపు పనిముట్లు, కాగితపు తయారు చేయుటకు కావలసిన గుజ్జు తయారు చేసుకొని అధిక లాభాలను పొందవచ్చును. సాగు విధానం చూసినట్లయితే ఈ మొక్కలను ఎటువంటి నేల ఎందైనను జూన్ జులై మాసాలలో వర్షాకాలమునందు వేసుకొనవచ్చును. మొక్క చక్కగా 4 నుండి 10 మీటర్ల ఎత్తు పెరిగి ప్రక్కరెమ్మలను వేయును. ఎండగాడుపుకు, నీటి ఎద్దడికి, మారుతున్న శీతోష్ణ స్థితుల ప్రభావములకు ఇది చాలా బాగా తట్టుకొనగలదు. అందుకొరకై అన్ని ప్రాంతములలోనూ పశుగ్రాసము కొరకు పెంచబడుచున్నది. కాండము 1 మీటర్ ఎత్తుకన్నా మించకుండా తరచుగా మండలను నరకవలెను. అంటే సంవత్సరానికి 3 నుంచి 4 సార్లు చేయవలెను. నీరు నిల్వలేని భూములయందు బాగుగా పెరుగును. కొద్దిపాటి చౌడు శాతమున్న భూమి ఎందైనను దీనిని పెంచుకోవచ్చును. ఈ మధ్య సిలిడ్ అని నల్లని పేను ఆశించి చలికాలమందు చెట్ల చిగురులు అలాగే లేత ఆకుల రసము పీల్చి పెరుగుదలను స్తంభింపచేయుచున్నది. ఎత్తుగా పెరిగిన చెట్ల నుండి ఈ పురుగు నివారణ కష్టము. చిన్న మొక్కలపై ఎండోసల్ఫాన్ మందును పిచికారి చేయవలను. విత్తనములపై పొర చాలా గట్టిగా ఉండుటచే వేడి నీటిలో 4 నిమిషముల పాటు ముంచి నీడలో ఆరబెట్టి మొలక కట్టుకొనవలెను. ప్లాస్టిక్ కవర్లలో విత్తనాలను జాగ్రత్తగా నాటి మొక్కలను పెంచవలెను. 4 నుంచి 6 వారాల వయసు కలిగిన మొక్కలను వర్షాకాలమున నిర్ణయించిన ప్రదేశములందు 1 నుండి 2 మీటర్ల వ్యవధిలో చిన్న చిన్న గుంతలు త్రవ్వి నాటవలెను. సుమారుగా 2 నుండి 3 కిలోల విత్తల నుండి పెంచిన నారు మొక్కలు 1 హెక్టారు భూమియందు నాటుటకు సరిపోవును. సంవత్సరమునకు 1 సారి వర్షాకాలమునందు 50 కిలోల భాస్వరమును హెక్టారునకు వేసుకొనినా చాలును.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా సంగివలసలోని ఒక వైద్య కళాశాలలో

0: నిన్న నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఆరోగ్య సేవల అంతరాలను తగ్గించడంలో డిజిటల్ హెల్త్ కార్యక్రమాలు ఆధునిక వైద్య సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ను 2,300 కోట్ల రూపాయల వ్యయంతో 240 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, డి శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పండ్ల మార్కెట్తో పాటు సమీకృత సబ్ రిజిస్టార్ కార్యాలయాల భవన సముదాయానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: నగరం నుంచే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరి ఇంట్లో పెళ్ళున్నా ఎవరి ఇంట్లో పండగ ఉన్నా ఏమి కొనాలన్నా ఇక్కడికి వస్తే అన్ని అందుబాటులో ఉండే విధంగా ఈనాడు 240 ఎకరాలలో 2,400 కోట్ల రూపాయలు వెచ్చించి అంతర్జాతీయ స్థాయిలో కోహెడా ఫ్రూట్ మార్కెట్ ను మనం ప్రారంభించుకుంటున్నామని చెప్పడానికి నేను సంతోషపడుతున్నా. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తర్వాత మన గుర్తింపు మన గౌరవాన్ని ఈ కోహెడా ఫ్రూట్ మార్కెట్ తీసుకొస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.
0: గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీల నుంచి వచ్చే మురుగునీరు గోదావరిలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో ఆయన నిన్న మంగళగిరి నుంచి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. పుష్కర ఘాట్లు, పుష్కర నగర్ల వద్ద పార్కింగ్, వీధి దీపాలు, వస్త్రాలు మార్చుకునే గదులు, స్నానమాచరించేందుకు సౌకర్యాలు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొంతాలి డంపింగ్ యార్డులో నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ ప్లాంటు పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: నెల్లూరు దంతాల్లో ఈరోజు ఇంకా 1 లక్ష టన్ల చెత్త ఉంది. దాన్ని తీస్తేనే అక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టగలరు. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. బహుశా ఈ మంత్ ఎన్నికకు పూర్తి అయ్యేటట్టుగా ప్లాన్ చేసాం. నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది. అదేవిధంగా తిరుపతి, అదేవిధంగా కడప, అదేవిధంగా కర్నూలు, అదేవిధంగా విజయవాడ, తెనాలి, మచిలీపట్నం, బందరు, అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రతి మున్సిపాలిటీ నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మున్సిపాలిటీస్ అంతా తీసుకొచ్చి దాని చేస్తుండే. అందువల్ల అక్కడ ఎక్సెస్ అయినందువల్ల విజయవాడలో మరొక ప్లాంట్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పురుషుల అండర్ 18 హాకీ కప్ 2026 టైటిల్ను భారత పురుషుల జట్టు కైవసం చేసుకోవడంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టోర్నమెంటు మొత్తం జట్టు ప్రదర్శించిన అసాధారణ నైపుణ్యం, పట్టుదల ప్రశంసనీయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది అంకిత భావానికి ఈ విజయం నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులోనూ జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంగా సాగుతోందని, సేంద్రీయ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఒక సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె నిన్న సందర్శించారు. సేంద్రీయ వ్యవసాయం గురించి అక్కడి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
3: రైతులు కూడా బాగా సమయస్ఫూర్తి పెరిగింది. కమర్షియల్ క్రాప్స్ లో ఎక్కువగా యూరియా గాటు రసాయక ఎరువులు వాడడం వల్ల పంట దిగుబడి రావచ్చే తప్ప వారి కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యం చెడిపోతున్నారు అని వారు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ కి మరి ఎక్కడికక్కడ పొలం పండుగ కార్యక్రమం ప్రభుత్వం చేయటం వల్ల రైతులకు కూడా అవేర్నెస్ పెరిగింది. మరి ప్రజలకు కూడా అవేర్నెస్ పెరగాలి. ఎందుకంటే ఇలా పండిస్తున్న రైతన్నులు

0: అందరికీ మనం సహకరించి మీరు ఆర్గానిక్ ఫుడ్ తినండి, అప్పుడే మీ ఆరోగ్యంలో పెనుమార్పులు మొదలవుతాయి.
1: యోగాంధ్ర నమోదు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ప్రారంభించింది. యోగాంధ్ర పోర్టల్లో తొలి రోజు సుమారు 2,000 మంది యోగా మాస్టర్ ట్రైనర్లు తమ పేర్లు నమోదు చేసుకోగా వారికి జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని దేవాలయ ప్రాంగణంలో రాష్టస్థాయి యోగాసనాల కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ రోజు ప్రారంభిస్తారు. ఆరోగ్య సంరక్షణలో యోగా ప్రాధాన్యాన్ని తెలియచేసేలా విద్యార్థులకు వివిధ ఇతివృత్తాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 20వ తేదీ వరకు 4 దశల్లో 14 రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. అమరావతి రైతులు, డీఎస్సీ అభ్యర్థులు సహా పలు వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నాయని అన్నారు. రాష్టంలో ఈరోజు కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 104 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ఈరోజు పలు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. నైరుతి ఋతుపవనాలు రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు తాకినట్లు, రానున్న 2-3 రోజులు మరింత విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్వీకరించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను ఆయన నిన్న స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్దితో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతగా ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ఈ ఉదయం 7 గంటలకు ఒక లలిత గీతం వింటారు. 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. కాంతిరేఖలు కార్యక్రమంలో 7:15 వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం, అలాగే దీర్ఘాయుష్యుకై ఆరోగ్యకరమైన ఆహారం డాక్టర్ అనూష భీమరెడ్డి గారి ప్రసంగం ఉంటుంది. ప్రకటనలు చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ఉంటాయి. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు ఉంటాయి. ఈ ఉదయం

వార్తావాహిని 10:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 11 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి 12:30 ప్రసారమవుతాయి. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 3:00 ఆకాశవాణి సమన్వయ నాటకం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 4:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఈ సాయంకాలం 5:00 ఈ గాలి ఈ నేల ఈ నీరు సృజనాత్మక రూపకం వింటారు. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 6:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:10 విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:20 ఈ సాయంత్రం రేపటి ప్రసార వివరాలు ప్రకటనలో వింటారు. 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 ఇల్లు వాకిలి ఈ రెండు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక 7:45 రంగస్థలి కార్యక్రమంలో శ్రీ గౌరెడ్డి హరిచంద్రారెడ్డి గారిచే రావణ బ్రహ్మ ఏకపాత్రాభినయం ప్రసారమవుతుంది. 8:00 హలో కర్నూల్ ఎఫ్ఎం టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 8:40 ఒక లలిత గీతం వింటారు. 8:45 ఈ రాత్రి హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఆంగ్లంలో చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 హిందీ సినిమా పాటలు, 10:00 రాత్రి ఏకచిత్రగానంలో చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

పి సుశీలాల పెంచిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. ఇక హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో

0: వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో మొదటి రోజు నిన్న ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. ఇక వార్తలు వివరంగా. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా అన్నారు. సరిహద్దు జిల్లాల్లో ఆర్థిక క్రమశిక్షణను అవలంబించడం రాష్ట్రాల బాధ్యత అని చెప్పారు. కలెక్టర్లు, జీఎస్టీ అధికారులకు శిక్షణ ఇవ్వాలని, నకిలీ కరెన్సీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సీబీడీటీ సర్వే నిర్వహించాలని అమిత్ షా ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల సంపూర్ణ అభివృద్ది, భద్రత కోసం కేంద్ర రాష్ట సంస్థల మధ్య సన్నిహిత సమన్వయాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్దేశించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా చెప్పారు. ఈ సమావేశానికి త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా, ప్రధాన కార్యదర్శి జేకే సిన్హా,

0: డీజీపీ అనురాగ్ ఢంకర్, ఇతర సీనియర్ అధికారులతో పాటు 8 సరిహద్దు జిల్లాల మెజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు హాజరయ్యారు. నేపాల్ విదేశాంగ మంత్రి సిషిన్ కనాల్తో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. 2015 భూకంపం తర్వాత చేపట్టిన పునర్నిర్మాణ కార్యక్రమం కింద 72 ఆరోగ్య సౌకర్యాలను, 12 సాంస్కృతిక వారసత్వ ప్రాజెక్టులను జయశంకర్ ఈ సందర్భంగా వర్చువల్గా నేపాల్కు అందజేశారు. సరిహద్దుల మధ్య చెల్లింపులను సులభతరం చేసేందుకు భారత్కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ, నేపాల్ నేషనల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లింకేజ్ను ఇరువురు నేతలు సంయుక్తంగా ప్రారంభించారు. నేపాల్ కోసం వాయిస్ ఫస్ట్ భాషా అనువాద వేదిక నిమిత్తం జాతీయ డిజిటల్ మౌలిక సదుపాయాలను సంయుక్తంగా ఏర్పాటు చేసేందుకు డిజిటల్ ఇండియా భాషిణి, కాఠ్మాండు విశ్వవిద్యాలయం మధ్య ఒక అవగాహన ఒప్పందం కూడా ఈ సందర్భంగా కుదిరింది. ఇరు దేశాల ప్రజల పరస్పర పురోగతి, శ్రేయస్సు, సంక్షేమం కోసం నేపాల్తో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని డాక్టర్ ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ, సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్ నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని, అవసరమైన సమయాల్లో ఇరు దేశాలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయని చెప్పారు.
1: Collaborate closely to maintain security. Our long and uniquely open, our two countries have always stood by each other in times of need. In the wake of the ongoing crisis in West Asia, the Middle East, we have ensured uninterrupted fuel supplies to Nepal. The importance accorded to this relationship by both sides has only recently been demonstrated. We believe that today there is opportunity to decisively shift the trajectory of India-Nepal relations and to realize the full
0: శక్తివంతమైన ప్రజా సంబంధాలు, సరిహద్దు అనుసంధానం, ఉమ్మడి సాంస్కృతిక మతపరమైన సంప్రదాయాలు వంటి బలమైన పునాదులతో భారత్ నేపాల్ దేశాలు ప్రత్యేకమైన సంబంధాలు పంచుకుంటున్నాయని జయశంకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. 2044 నాటికి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ విమాన ప్రయాణికుల సంఖ్య 4.1 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. నిన్న బ్రెజిల్ నగరంలో జరిగిన ఓ సమావేశంలో ఐఏటీఏ ఉపాధ్యక్షుడు షెల్డన్ హీ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంత విమానయాన రంగ వృద్దికి భారత్ దోహదపడిందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశీయ పౌర విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటని ఆయన పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వృద్ధి దృఢంగా కొనసాగుతుందని, రాబోయే దశాబ్దంలో కూడా ఇది మరింత పటిష్టంగా కొనసాగుతుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్వారా AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ ఆలయాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలక మతమరుపైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరచడానికి బీజేపీ ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలను చేపడుతుందని ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. గంగాసాగర్ మేళాను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, అలాగే దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ వంటి ప్రముఖ మతపరమైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కోల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో సువేందు అధికారి మాట్లాడుతూ, తారకేశ్వర్లో జరగబోయే శ్రావణి మేళా కోసం భారీ ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. గత 15 ఏళ్లుగా టీఎంసీ పాలనలో అభివృద్ది కంటే బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యత లభించిందని సువేందు అధికారి అన్నారు. పశ్చిమ బెంగాల్ను ఒక ఆధ్యాత్మిక స్థలంగా అభివర్ణిస్తూ ఆయన, బుజ్జగింపులు, అరాచకం, పెట్టుబడుల కొరతతో కూడిన ఒక శకం ఇప్పుడు ముగిసిందని చెప్పారు. యువ భారతదేశానికి అతిపెద్ద బలం అని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్, మై భారత్ యూత్ కన్వెన్షన్ను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి, యువత తమ ఆకాంక్షలను, ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్ఛంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు.
2: युवा देश है, ए देश की युवा की शक्ति को विकसित भारत के राह पर ले जाने के लिए संयोजने का काम नरेंद्र मोदी जी ने करा है.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు

0: వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని అభ్యర్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. సుస్థిర రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఎంఎంఆర్డీఏ, డబ్ల్యూఆర్ఐ ఇండియా సహకారంతో మొట్టమొదటిసారిగా బీకేసీ వీక్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డేను ప్రారంభించింది. దీని ద్వారా బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని ప్రయాణికులు ప్రతి శుక్రవారం ప్రజా రవాణాను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు తమ వాహనాలను పక్కనపెట్టి మెట్రో, సబ్ అర్బన్ రైలు, బస్సులు, ఇతర ప్రజా రవాణా మార్గాల్లో ప్రయాణించేలా ప్రోత్సహిస్తున్నారు. ఎంఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం ప్రజా రవాణా దినోత్సవాన్ని పాటించి ఆదర్శంగా నిలవాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. హాకీలో భారత పురుషుల జట్టు అండర్-18 ఆసియా కప్ను మూడోసారి కవసం చేసుకుంది. నిన్న కాకామిగహారిలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య జపాన్ను 4-1 తేడాతో భారత్ ఓడించింది. అండర్-18 ఆసియా కప్ 2026 పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన భారత పురుషుల మహిళల హాకీ జట్లను రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. పురుషుల జట్టు ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకోగా మహిళల జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచిందని సోషల్ మీడియా పోస్టులో రాష్టపతి పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో నిన్న మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. కొత్త చండీగఢ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో రాణించారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి సెంచరీని చేజార్చుకోగా రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మెహమ్మద్ సలీం 2 వికెట్లు పడగొట్టగా జియావూర్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పెసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

ఈనాటి కాంత్రేకలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అలాగే దీర్ఘాయుష్యుకై ఆరోగ్యకరమైన ఆహారం డాక్టర్ అనూష భీమరెడ్డి గారి ప్రసంగం, ప్రకటనలు, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ఉంటాయి. ముందుగా వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం తెలుసుకుంటారు. నగర ప్రజలు తమ ఇంటి వద్దనే వ్యర్థాలను తడి, పొడి, శానిటరీ ప్రత్యేక వ్యర్థాలుగా వేర్వేరుగా విభజించి అందించడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని కలెక్టర్ సిరి తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆర్డీఓ సందీప్ కుమార్ నగరపాలక సంస్థ కమిషనర్ చెల్ల ఓబులేస్తో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే బిర్లా కాంపౌండ్లో బల్క్ జనరేటర్ వద్ద ఉన్న వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. మద్దూరు నగర్లో ఘన వ్యర్థాల నిర్వహణ వ్యర్థాల విభజన

ఘటనపై స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026 పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం బిర్లా కాంపౌండ్లోని వాల్మార్ట్ ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న మురుగునీటి శుద్ధి కేంద్ర తడి వ్యర్థ ప్రాసెసింగ్ యూనిట్, ప్రమాదకర వ్యర్థ నిల్వ కేంద్రం, పునర్వినియోగ పొడి వ్యర్థ నిల్వ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం గార్గేపురం డంప్ యార్డులోని విండ్రో కాంపోస్టింగ్ యూనిట్లు, వర్మీ కాంపోస్టింగ్ యూనిట్లు, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కేంద్రాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రోజుకు 100 కిలోలకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి చేసే సంస్థలు బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లు, పెద్ద హోటళ్లు, ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్స్, విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు తదితర సంస్థలు తమ వద్దే వ్యర్థాలను ప్రాసెస్ చేసే కాంపోస్టుగా మార్చుకోమన్నారు. కమిషనర్ చలవోబ్లేస్ మాట్లాడుతూ, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని థర్డ్ పార్టీ రీసైక్లింగ్ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే ఈ వ్యవస్థను బల్క్ వేస్ట్ జనరేటర్లుగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ ఎం రఘు, ఎస్సీ రమణమూర్తి, డిఈ పవన్ కుమార్ రెడ్డి, ఏఈ వైష్ణవి, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు రమేష్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు ప్రభుత్వ టౌన్ మోడల్ జూనియర్ కళాశాలలో ఆదివారం నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందని ఆర్ఓ లాలప్ప తెలిపారు. ఆదివారం తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, చరిత్ర, గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం, మైనర్ లాంగ్వేజెస్, మైనర్ మీడియా సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభమవుతుందని తెలిపారు. సంబంధిత అసిస్టెంట్ ఎగ్జామినర్స్, చీఫ్ ఎగ్జామినర్స్ ఉదయం 9:30 గంటలకు విధిగా హాజరు కావాలన్నారు. సోమవారం కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్ మూల్యాంకనం ప్రారంభమవుతుందని చెప్పారు. వాల్యుయేషన్ విధులకు ఉత్తర్వులు వచ్చిన అధ్యాపకులను తక్షణమే రిలీవ్ చేసి వారిని నిర్దేశిత తేదీల్లో శిబిరానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. జిల్లాకు మొత్తం 102,100 జవాబు పత్రాలు వచ్చాయని చెప్పారు. వాల్యుయేషన్ ఏసీఓలు 32 మంది, చీఫ్ ఎగ్జామినర్లు 153 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్స్ 1,146 మంది, స్క్రూటినైజర్స్ 180 మందిని నియమించినట్లు ఆర్ఓ తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శనివారం జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కర్నూలులోని తన కార్యాలయం నుంచి ఎస్పీ పలు సూచనలు చేశారు. వాహనదారులు రహదారి భద్రతా నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందన్నారు. అలాగే మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 31 వరకు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై 18,529 కేసుల్లో ఈ చలానాలు నమోదు చేసినట్లు తెలిపారు. ఓవర్ స్పీడ్ చేసిన 3,732 మంది వాహనదారులకు జరిమానాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో 3,803 మంది పై కేసులు నమోదు చేశారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన 2,914 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. అలాగే సెల్ఫోన్ డ్రైవింగ్ చేసిన 836 మందిపై ఈ చలానా జరిమానాలు, ఓపెనింగ్ డ్రింకింగ్ తనిఖీలో 7,244 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఇప్పుడు ఒక ప్రకటన.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే
1: పత్రికా సమర్ చాంద్రం వింటున్నారు. కర్నూలు ప్రభుత్వ టౌన్ మోడల్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతున్నట్లు కర్నూలు జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ గోవింద్ నాయక్ శనివారం పేర్కొన్నారు. ఇతర జిల్లాల నుంచి ఇప్పటి వరకు 9774 పరీక్షా జవాబు పత్రాలు వచ్చాయని తెలిపారు. ఇంగ్లీషు సబ్జెక్టు పరీక్ష జవాబు పత్రాలు రావాల్సి ఉందన్నారు. ట్యాబ్ బేస్డ్ వాల్యుయేషన్ కోసం అసిస్టెంట్ ఎగ్జామినర్స్, చీఫ్ ఎగ్జామినర్లు మొత్తం 170 మంది, స్పెషల్ అసిస్టెంట్లు 90 మందిని, ముగ్గురిని క్యాంప్ ఆఫీసర్లుగా నియమించినట్టు తెలిపారు. ఈ నెల 8న ఉదయం 8 గంటలకు విధిగా 10 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో ఏఈలు, సిఈలు, స్పెషల్ అసిస్టెంట్లు కర్నూలు ప్రభుత్వ టౌన్ మోడల్ పాఠశాలలో రిపోర్టు చేసుకు

0: చేసుకోవాలన్నారు. బోర్డు నియమించిన నిర్ణీత సమయంలో మూల్యాంకన శిబిరం పూర్తి చేసేందుకు డీఈఓ సుధాకర్ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు డ్యూటీ ఉత్తర్వులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కోలాహలంగా మారింది. శనివారం సాయంత్రం నుంచి భక్తుల రాక మొదలైంది. ఆదివారం సెలవు దినం కావడంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం కిక్కిరిసింది. భక్తులు గ్రామదేవత మాంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీమఠం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియంలో ఉదయం 9:30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ శ్రీ తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తో పాటు అన్ని మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకుండా పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎస్సీ విద్యార్థులు తల్లికి వందనం ప్రయోజనం పొందేందుకు కొత్తగా ఓపెన్ చేసే బ్యాంకు ఖాతాకు పాన్ కార్డు అవసరం లేదని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి రాధిక తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరంలో ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు సమీపంలోని యూనియన్ బ్యాంక్ లేదా కెనరా బ్యాంకులో విద్యార్థి పేరు మీద ఆధార్ కార్డు, ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్తో కొత్త ఖాతాను ప్రారంభించవచ్చన్నారు. ఈ ఖాతాను తప్పనిసరిగా ఎన్పిఐతో అనుసంధానం చేయాలన్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 4960 మంది అర్హులైన ఎస్సీ విద్యార్థుల బ్యాంకు ఖాతాలు ఎన్పిసిఐ లింకు ప్రక్రియ పెండింగ్లో ఉన్నన్నారు. ఆధార్ కార్డు, ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబరుతో సమీపంలోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చన్నారు. కర్నూలు నగరంలో రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధిస్తామని కలెక్టర్ డాక్టర్ ఏ సిరి హెచ్చరించారు. శనివారం కలెక్టర్లోని తన కార్యాలయంలో ఆమె మీడియా ప్రతినిధులతో సుహృద్భావ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలోని కేసీ కెనాల్లో చెత్త వేసినా కూడా వదిలిపెట్టబోమన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖలు కూడా చెత్తను బాధ్యతారహితంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు కాలువలు వేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. కర్నూలు నగరంలో పరిశుభ్రతను పాటించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, ఇందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సీజనల్ హాస్టళ్లను ముందుగానే ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. డ్రిప్ ఇరిగేషన్ ప్రాధాన్యం ఇవ్వడానికి ఈ ఏడాది 20,000 హెక్టార్లలో పండ్ల తోటలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మీరింతవరకు వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం తెలుసుకున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
3: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
2: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
3: ఎలా తెలుసుకోవచ్చు?
2: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
3: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
2: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
4: ఆర్బిఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి దీర్ఘాయుష్యుకై ఆరోగ్యకరమైన ఆహారం డాక్టర్ అనుష భీమిరెడ్డి గారి ప్రసంగం.
5: ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తినాలి. అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే మీరు తింటున్న ఆహారంపై అవగాహన ఉండాలి. ఎందుకంటే మీరు ఎంతో ఇష్టపడి తినే ఆహారం ఒక్కోసారి విషం కావచ్చు. అది అనేక వ్యాధులకు సైతం కారణం కావచ్చు. చివరికి మీ ప్రాణాలు కూడా హరించవచ్చు. భయపడుతున్నాం అనుకోవద్దు, మీకు అవగాహన కల్పిస్తున్నాం. ఆహారం పట్ల శ్రద్ధ, వృధా కాకుండా

తీసుకోవలసిన జాగ్రత్తలు, పోషకాహార లోపంతో వచ్చే రిస్కులు తెలుసుకోవాలి. దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఫుడ్ సెక్యూరిటీ, మానవ ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు, వ్యవసాయం, మార్కెట్ లావాదేవీలు, టూరిజం డెవలప్మెంట్, అన్ని అంశాలు ఆహారంపైనే ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఏటా జూన్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ అనగా WHO ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని అనగా వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే నిర్వహిస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ కలిసి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేని సంయుక్తంగా నిర్వహిస్తారు. మీరు తినే ప్రతి ఆహారం సేఫ్ అనుకుంటున్నారా? కానే కాదు, మీకు తెలియకుండానే కలుషిత ఆహారాన్ని తింటున్నారు. అది అనారోగ్యానికి కూడా కారణం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా రోజుకి సగటున 16 లక్షల మందికి ఫుడ్ పాయిజనింగ్ అవుతోందని, ఆహారం నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లతో రోజుకు 5 లోపు పిల్లలు 340 మంది చనిపోతున్నారని WHO చెబుతోంది. ప్రజలు, జంతువులు, మొక్కలు, పరిసరాలు మన భవిష్యత్తుపై ప్రభావం చూపించే సంబంధాలే. పోషకాహారం లోపం వల్ల 5 లోపు పిల్లలతో పాటు అన్ని వయసుల వారిపై దుష్ప్రభావాలు చూపిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీతో పాటు హెల్తీ డైట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో ఆహారాన్ని వృధా చేయకుండా ఉండటం నుండి ఆహార నిల్వ, పరిశుభ్రత వంటి అనేక విషయాలు ఉన్నాయి. ఆహార పదార్థాల ద్వారా వచ్చే ప్రమాదాలను నివారించేందుకు, వాటిని ముందుగానే గుర్తించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే పాటిస్తుంది. WHO నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా ప్రతి 10 మందిలో ఒకరు ఆహార సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. సురక్షితమైన ఆహారం మంచి ఆరోగ్యానికి చిహ్నం, కానీ అపరిశుభ్రమైన ఆహారం అనేక వ్యాధులకు కారణమవుతుంది. తినే ఆహారం సరైనది కాకపోతే పిల్లల్లో ఎదుగుదల, పోషకాల సమస్యలు ఏర్పడతాయి. నాన్ కమ్యూనికబుల్ లేదా కమ్యూనికబుల్ వ్యాధులు ఏర్పడతాయి. కొందరిలో మానసిక ఆరోగ్యం, ఇతరత అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఆహారం ద్వారా వచ్చే వ్యాధులను మనం అంచనా వేయలేం. బయటకు శుచిగా, నోటికి రుచిగా అనిపించినా కంటికి కనిపించని విషపూరిత పదార్థాలు ఉంటాయి. అయితే ఈ రోజుల్లో ఫుడ్ సేఫ్టీ అనేది పెద్ద సవాల్గా మారింది. ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీ, తయారీ, వినియోగం వరకు ప్రతి దశలో ఆహారం సురక్షితంగా ఉండాలి. ఏ దశలో నిర్లక్ష్యం వహించినా అది ప్రజలకే ప్రమాదం. ఈ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ రోజున ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రత్యేక థీమ్ని ప్రకటిస్తుంది. 2024లో ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం కోసం ఎంచుకున్న థీమ్ ఆహార భద్రత ఊహించని వాటికి సిద్ధం. సంభావ్య ప్రమాదాల నుండి మన ఆహార సరఫరాను కాపాడుకోవడంలో క్రియాశీలకంగా ఉండటం యొక్క క్రియకమైన ప్రాముఖ్యతని ఈ థీమ్ మనకి నొక్కి చెబుతుంది. ఈ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఎలా పుట్టిందంటే, ప్రపంచంలో ఫుడ్ సేఫ్టీ ప్రమాదంలో ఉంది, ఈ పరిస్థితిని అలా చూస్తూ వదిలేస్తే భవిష్యత్తులో మరింత ముప్పుని ఎదుర్కోవాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఐక్యరాజ్య సమితి 2018లో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేని పాటించాలని ప్రకటించింది. దీంతో ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAOతో కలిసి, ప్రపంచ దేశాలతో కలిసి ఆహార భద్రతా దినోత్సవాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఫుడ్ సేఫ్టీపై ప్రజలకు, సంస్థలకు అవగాహన కల్పించడం, కలుషిత ఆహారం వల్ల సంక్రమించే వ్యాధుల నివారణ, సురక్షిత ఆహారంపై తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ప్రపంచ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా ఫుడ్ పాయిజనింగ్ కారణమయ్యే ఆహార పదార్థాలు ఏమిటి, ఆహారం నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి లాంటి వివరాలు చూద్దాం. సరిగ్గా వండని లేదా పచ్చిమాంసం, సరిగ్గా కడగని కూరగాయలు, పచ్చిపాలు, ఇతర పాల ఉత్పత్తులు, ఎక్కువ కాలం నిల్వ ఉండిన గుడ్లు, సరిగా శుభ్రం చేయని చేపలు, అపరిశుభ్రమైన మొలకలు, ఎక్కువ నిల్వ చేసిన పిండి లాంటి వాటి వల్ల ఎక్కువగా ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDCP చెబుతోంది. వీటిలో ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. మొదటిది పచ్చిమాంసం. పచ్చిమాంసం లేదా సరిగా వండని మాంసాన్ని ఆహారంగా తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఎక్కువ. వీటిలో కంపీడియో బ్యాక్టీరియా పిలిచే బ్యాక్టీరియా ఉంటుంది. ఒక్కోసారి సాల్మెనిలియా, క్లస్టీరియా పెర్విన్జెస్, ఈకోలై లాంటి సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. మాంసాన్ని సరిగ్గా వండితే ఈ బ్యాక్టీరియా చనిపోతుంది.
మాంసం ఏదైనా మిగిలితే వండిన 2 గంటల్లోనే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి.

పచ్చి మాంసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తే దాన్ని ముక్కలుగా చేయాలి. అప్పుడే వేగంగా ఫ్రీజ్ అవుతుంది, ఫలితంగా బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు తగ్గుతాయి. మరోవైపు పచ్చి మాంసంతో సిస్టోసిరిస్ లాంటి ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మాంసం సరిగా వండకపోతే చాలా రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే పూర్తిగా వండిన తర్వాతే మాంసాన్ని తీసుకోవాలి. మరోవైపు నాన్ వెజ్ ఫాస్ట్ ఫుడ్తో తరచూ ఫుడ్ పాయిజనింగ్ కావడానికి దాన్ని సరిగ్గా వండకపోవడమే కారణం. రెస్టారెంట్లు, వీధి చివరిలో కనిపించే ఫుడ్ కౌంటర్లో కనిపించే కబాబ్స్ టిక్కాలలో మాంసాన్ని సూక్ష్మజీవులు చనిపోయే వరకు వండరు. అందుకే వీటి వల్ల తరచూ ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. రెండవది, కడగని కూరగాయలు. తాజా పచ్చి కూరగాయలు, ఆకుకూరలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఒకసారి ఇవి ఫుడ్ పాయిజనింగ్తో పాటు ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పచ్చి కూరగాయలలో ఒక్కోసారి సాల్మొనెల్లా, ఈకోలై, లిస్ట్రియా లాంటి సూక్ష్మజీవులు ఉండొచ్చు. పొలం నుంచి మన ఇంటికి వచ్చే మధ్యలో ఎక్కడైనా ఇవి కలుషితం కావచ్చు. ఒక్కోసారి మన వంటగదిలోనూ ఇతర పదార్థాల వల్ల ఇవి సూక్ష్మజీవులతో కలుషితం కావచ్చు. అందుకే వీటిని జాగ్రత్తగా శుభ్రం చేసిన తర్వాతే ఆహారంగా తీసుకోవాలి. ఆ కూరగాయలను ఎక్కడ పండించారు అనే విషయం కూడా ఇక్కడ చాలా ముఖ్యం. కొన్నిసార్లు అనారోగ్యకరమైన వాతావరణంలో కూరగాయలను పండిస్తున్నారు. చాలా రకాల పురుగు మందులను కూడా వాడుతున్నారు. కాబట్టి కూరగాయలనైనా లేదా పళ్ళనైనా ఉప్పు నీళ్ళలో కడిగిన తర్వాతనే ఆహారంగా తీసుకోవాలి. లేకపోతే అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు ఉంటుంది. ఇక్కడ పరిశుభ్రత గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. కొన్నిసార్లు పానీపూరితో ఫుడ్ పాయిజనింగ్ అవుతుందనే వార్తలు వస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం అపరిశుభ్రత. దానిలో ఉపయోగించే కూరగాయలను సరిగ్గా కడగకపోవడం లేదా వంట చేసేటప్పుడు అపరిశుభ్రత లేదా దాన్ని ఇచ్చే వ్యక్తి పరిశుభ్రత పాటించకపోవడం లాంటివి ఇక్కడ జరుగుతుంటాయి. మూడవది, పచ్చిపాలు మరియు ఇతర పాల ఉత్పత్తులు. పాశ్చురైజ్ చేయని పచ్చిపాలు, వీటితో చేసే పదార్థాల వల్ల కూడా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఎక్కువ. ఎందుకంటే పచ్చిపాలలో కంపిలియోబ్యాక్టర్, క్రిప్టోసోడియం, ఈకోలియై, లిస్ట్రియా, సాల్మెనలా లాంటి సూక్ష్మజీవులు ఉండొచ్చు. వీటితో చేసే ఐస్ క్రీమ్, పెరుగు కూడా మనకు హానికరమే. పాశ్చురైజేషన్ లేదా వేడి చేయడంతో పాలలోని సూక్ష్మజీవులు నశిస్తాయి. వేడి చేయడంతో పాలలో పోషకాలు పెద్దగా తేడా ఏమీ ఉండదు. పచ్చిపాలలో ఉండే లిస్ట్రియా చాలా ప్రమాదకరమని, దీనివల్ల గర్భస్రావ్యాలు, నెల నిండకుండానే పిల్లలు పుట్టడం లాంటి సమస్యలు వచ్చే ముప్పు ఉంటుంది. పచ్చిపాలతో అబ్డామినల్, టీబీ ముప్పు కూడా ఎక్కువగా ఉంటుంది. చాలామంది పచ్చిపాలను తీసుకోవచ్చని అంటున్నారు. ఎందుకంటే మనం తల్లిపాలను తాగుతున్నాం కదా, అవి పచ్చిపాలే కదా అంటున్నారు. వీటికి పశువుల నుంచి తీసే పాలకి చాలా తేడా ఉంటుంది. ఆవులు లేదా గేదెల నుంచి పాలు తీసే వ్యక్తి తన చేతులను ఎంత శుభ్రంగా ఉంచుకున్నారు, ఎలాంటి గిన్నెలు వాడారు, ఎలాంటి పరిస్థితుల్లో వాటిని నిల్వ చేశారు లాంటి చాలా అంశాలు ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి పాలను కాసేపు వేడి చేసి తీసుకుంటేనే మంచిది. నాలుగవది, పచ్చిగుడ్లు. పచ్చిగుడ్లలోని సాల్మొనెల్లా ఉండొచ్చు. చూడటానికి శుభ్రంగా, ఎక్కడా పగలినట్లు లేని గుడ్లలోనూ ఈ సూక్ష్మజీవులు ఉండొచ్చు. అందుకే పాశ్చురైజేషన్ చేసిన లేదా ఉడకబెట్టిన గుడ్లను తీసుకుంటే మంచిది. గుడ్లలోని తెల్ల పచ్చని సొనలను గట్టిపడే వరకు మనము ఉడకబెట్టాలి. నిల్వ చేసేటప్పుడు కూడా ఫ్రిడ్జ్లో తగిన ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలని సూచిస్తుంది. గుడ్లను వీలైనంత వరకు తాజావే తీసుకోవాలి. గుడ్లు కొన్నిసార్లు ఆలస్యమైతే పాడైపోతూ ఉంటాయి. అప్పుడు వీటితో చాలా ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు తాజా గుడ్లను తేదీ చూసి మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తే మంచిది. ఐదవది, పచ్చి చేపలు. పచ్చి చేపల్లో బ్యాక్టీరియాతో పాటు కొన్ని వైరస్లు కూడా ఉండొచ్చు. వీటి వల్ల అనారోగ్యంతో పాటు మరణానికి కారణమయ్యే ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా ఉంటుంది. అందుకే చేపలని బాగా శుభ్రం చేసిన తర్వాతనే వండుకొని తినాలని సిడిపి సూచిస్తుంది. కలుషితమైన నీటిలో పెరిగే రొయ్యలు, చేపల్లో నోరో వైరస్ ఉండొచ్చు. అందుకే వీటిని శుభ్రం చేయడంతో పాటు పచ్చివాసన పోయే వరకు శుభ్రంగా వీటిని వండాలి. చేపల విషయంలో అవి ఎక్కడ పెంచారు, వాటిని అమ్మేవారు అడిగి తీసుకోవాలి. ఇప్పుడు చాలా చేపలను అనారోగ్యకర కలుషిత వాతావరణంలో పెంచుతున్నారు. అలాంటి చేపలను తింటే చాలా ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. పచ్చి చేపలను అయితే అస్సలు తీసుకోకూడదు. చేప మందు కూడా అంతే. అసలు ఆ చేపలను ఎలా పెంచుతున్నారు, వాటిని ఇచ్చే వారి చేతులు ఎంత శుభ్రంగా

ఉన్నాయి లాంటి అంశాలను మనము పరిగణలోకి తీసుకోవాలి. ఆరవది, మొలకలు. మనందరికీ తెలుసు మొలకలు ఆరోగ్యానికి మంచివని. అయితే ఇవి పెరిగేందుకు కాస్త వేడి, తేమతో కూడిన వాతావరణం అవసరం. అయితే ఇదే వాతావరణంలో సూక్ష్మజీవులు కూడా వేగంగా పెరుగుతాయి. దీంతో వీటిలోనూ సాల్మోనియా లాంటి బ్యాక్టీరియా ఉండొచ్చు. మొలకల విషయంలో ఎంతసేపు ఉంచాం, వాటికి ఎంత గాలి తగిలింది లాంటి అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మొలకలు ఏవైనా మరీ తడిలో ఎక్కువసేపు ఉంచకూడదు. అలానే గాలి లేని ప్రదేశంలోనూ కూడా ఎక్కువసేపు పెట్టకూడదు. గాలి బాగా తగిలితే చాలా వరకు సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉండదు. ఏడవది, నిల్వ పిండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన గోధుమ పిండిలోనూ సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే పిండిని పచ్చిగా తినొద్దు. పిండి ఎంత తాజాగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. పిండైనా లేదా కూరగాయలైనా ఏవైనా మరీ ఎక్కువ రోజులు అలానే ఇంట్లో ఉంచుకోకూడదు. కాలం గడిచే కొద్దీ వీటిలో సూక్ష్మజీవులు పెరుగుతాయి, ఫలితంగా ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు ఉంటుంది. అయితే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందనే భయంతో బ్యాక్టీరియా ఏమీ లేకుండా ఉండేందుకు అతి పరిశుభ్రత పాటించడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బ్యాక్టీరియా అన్నిసార్లు చెడే చేయదు. దీనివల్ల మన రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మన కడుపులో చాలా బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతాయి. నేటి కాలంలో మనం ఉన్నప్పటికీ మన ఆరోగ్యానికి పూర్వకాల ఆహారమే చాలా మంచిది. హెల్తీ ఫుడ్తో తీసుకున్న ఆ కాలం నాటి వాళ్ళు మనకంటే ఆరోగ్యంగా ఉండడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. కానీ నేటి మన ఆహారపు అలవాట్లు కల్తీ ఫుడ్ కారణంగానే సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. 50 ఏళ్లలోపు వాళ్ళకి షుగర్, గుండె నొప్పులు రావడం జరుగుతుంది. అసలు ఇప్పుడు మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, దీనివల్ల శరీరంలో ఏం జరుగుతుంది, మన తరం, భవిష్యత్ తరాలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారనేది మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే. నేడు తీసుకునే ఆహారం వల్ల ఆరోగ్యం ఎక్కువగా పాడవుతోంది. చిన్న వయసులోనే ఊబకాయం సాధారణమైపోయింది. దీనివల్ల హై బీపీ లాంటి జబ్బులు కూడా వస్తున్నాయి. దాంతోపాటు ఇమ్యూనిటీ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు. దీనంతటికీ కారణం తీసుకునే ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉండడమే. వీటి కారణంగా హై బీపీ, పక్షవాతం, కిడ్నీ సమస్యలు కామన్ అయిపోయాయి. దీంతో క్యాన్సర్ కూడా పెరిగిపోతోంది. వీటన్నిటికీ కారణం తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోవడమే. నేటి కాలంలో తీసుకునే ఆహారంలో ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ ఉంటున్నాయి. పొలం నుండి నేరుగా తీసుకునే కూరగాయలు తగ్గుతున్నాయి. ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు ఫుడ్లో ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారు. మనం ఉదాహరణకు పాస్తా తీసుకుంటే అది 6 నెలల వరకు పాడవకుండా ఉండేందుకు ప్రిజర్వేటివ్ సోడియం వంటివి కలుపుతున్నారు. ఇవన్నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. ఇక జంక్ ఫుడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇందులో మయోనోస్, చీజ్, చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉంటున్నాయి. ఉప్పు, సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎంత ఉందో తెలుసుకోలేం. దీనివల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక కూల్ డ్రింక్స్ కూడా ఇదే కోవలోకి వస్తాయి. వీటిలో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం స్వీట్నర్స్ ఎక్కువగా మనము తీసుకోకూడదు. దీనివల్ల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. వీటన్నిటితో పాటు కొన్ని రకాల ఫుడ్స్ కల్తీ జరుగుతున్నాయి. వాటిని చూడగానే ఆకర్షణీయంగా కనిపించేలా ఫుడ్ కలర్స్ కలిపేస్తున్నారు. చాలా వరకు బయట దొరికే ఫుడ్స్లో అజినోమోటో కలుపుతున్నారు. ఈ కలర్స్, అజినోమోటో రెండు జీర్ణ సమస్యలకి కారణమవుతున్నాయి. కడుపు నొప్పి, చికాకు, అల్సర్స్కి కూడా కారణమవుతుంది. కొంతమంది ఆహారపు రుచి పెరుగుతుందని ఇంట్లో కూడా అజినోమోటోను వాడుతున్నారు. కానీ ఇది అస్సలు మంచిది కాదు. అయితే మనం రోజు వండుకొని తినట్లేదా, ఇక ఆహార భద్రత ఏంటి అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఆహార భద్రత చర్యలను పాటించడం అనేది అనుకున్నంత సులువు కాదు. ప్రతి ఒక్కరూ ఆహారం వండుకునే ముందు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అందరూ తప్పకుండా పాటించాల్సిన కొన్ని రకాల ఆహార భద్రత చిట్కాలను గురించి చూద్దాం. వంట సామాన్లు, పాత్రలు, ఇతర సాధనాలు ఎల్లప్పుడూ మనము శుభ్రంగా ఉంచుకోవాలి. భోజనం వండే ముందు కానీ, ఆహారాన్ని తాకే ముందు కానీ చేతులని బాగా కడుక్కోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, మాంసాన్ని మనము విడిగా నిల్వ చేయాలి. త్వరగా పాడైపోయే వస్తువులను చల్లని పొడి ప్రదేశాలలో నిల్వ చేయాలి. వేడి, తేమ వల్ల వివిధ సూక్ష్మజీవులు సంతానోప్తి చెంది పదార్థాలు త్వరగా పాడైపోతాయి. ఇక మాంసం విషయానికొస్తే తినే ముందు ఎల్లప్పుడూ శుభ్రం చేసి బాగా ఉడికించాలి.
మాంసాన్ని బాగా ఉడికించడం వల్ల

0: వల్లనే హానికరమైన సూక్ష్మజీవులు నాశనం కావడంతో పాటు వంట రుచి కూడా పెరుగుతుంది. ఆహార తయారీ విషయానికొస్తే ఆకుకూరలు, కూరగాయలు, మాంసం కోసేందుకు ఎల్లప్పుడూ వేరువేరు కటింగ్ బోర్డులను, కత్తులను ఉపయోగించాలి. మనము మాంసాన్ని ఎప్పుడూ సింక్లో శుభ్రం చేయకూడదు. వేసవి కాలంలో ఉదయం ఉడికించే ఆహారం మధ్యాహ్నం లేదా సాయంత్రం అయ్యేసరికి చెడిపోతుంది. అవి పాలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఏ ఆహార పదార్థాలైనా వేసవి కాలంలో సాయంత్రానికి పాడైపోతాయి. వేసవి కాలమనే కాదు, చాలా సందర్భాల్లో ఆహారాన్ని జాగ్రత్తగా పెట్టకపోతే పాడైపోయే ప్రమాదం ఉంది. ఆహారం పాడవ్వకుండా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించి చూద్దాం. అన్నం వండిన తర్వాత అది మిగిలిపోతే చింతించకండి. మిగిలిన అన్నాన్ని గాలిదూరని బాక్స్లో పెట్టి మూత పెట్టండి. ఇప్పుడు ఈ బాక్స్ను ఫ్రిడ్జ్లో ఉంచి సాయంత్రం లేదా మరుసటి రోజు ఉదయం హాయిగా తీసుకోవచ్చు. ఏదైనా ఆహారం వండిన కొద్దిసేపటి తర్వాత, అంటే 4-5 గంటల తర్వాత తీసుకుంటే కనుక తప్పనిసరిగా మీరు వేడి చేసి దాన్ని తీసుకోవాలి. వేసవిలో పాలు విరిగిపోవడం వంటి పరిస్థితులు చాలాసార్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మీరు ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా పాలను బాగా మరిగించాలి. తర్వాత గది ఉష్ణోగ్రతకు పాలు వచ్చేంత వరకు చల్లార్చాలి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచండి. ఒకవేళ మీ దగ్గర ఫ్రిడ్జ్ లేకపోతే అప్పుడు ఒక పెద్ద పాత్రలో సాధారణ నీటిని నింపి దాని మధ్యలో పాలు నిండిన గిన్నెను ఉంచండి. బీన్స్ లేదా ఇతర పొడి కూరగాయలను వంట చేసేటప్పుడు అందులో కొద్దిగా కొబ్బరిని కలపండి. కొబ్బరికాయను జోడించడం ద్వారా కూరగాయలు ఎక్కువ కాలం సురక్షితంగా ఉంటాయి. కొబ్బరికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి. వంట తయారు చేసిన వెంటనే ఏదైనా ఆహార పదార్థాన్ని ఫ్రిడ్జ్లో ఉంచవద్దు. మొదట దానిని గది ఉష్ణోగ్రత వరకు చల్లబరచండి, తర్వాతనే ఫ్రిడ్జ్లో ఉంచండి. మీరు ఆఫీస్కి ఆహారాన్ని తీసుకువెళ్తుంటే కనుక అది చల్లబడిన తర్వాత మాత్రమే టిఫిన్ బాక్స్లో సర్దుకోండి. ముడి కూరగాయలు, పండ్లను మొదట బాగా కడగాలి, తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో ఉంచండి. పండ్లు లేదా కూరగాయలను చిన్న పరిమాణంలో కొనడానికి ప్రయత్నించండి. అందువల్ల 2-3 రోజుల్లోనే వాటిని మీరు వినియోగించే వీలు కలుగుతుంది. చిన్నపిల్లలు ఎక్కువగా తినే పీచు మిఠాయి చాలా ప్రమాదకరం. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో దీన్ని బ్యాన్ చేశారు. మనం పిల్లలకు వీటిని పెట్టకపోవటమే చాలా మంచిది. ఇంకా ఆహారం తీసుకునే ప్రదేశం కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, లేకపోతే టైఫాయిడ్ లాంటి జబ్బులకు కారణమవుతుంది. మనం ఇప్పుడున్న కల్తీ ప్రపంచంలో ఓపిక చేసుకుని ఇంట్లోనే వండుకోవడం చాలా ఉత్తమం. ఇంట్లో వాడే అల్లం, వెల్లుల్లి, మసాలాలు, కొత్తిమీర, కరివేపాకు వంటి మూలికలు జీర్ణ సమస్యలను దూరం చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్యాకేజ్డ్ ఫుడ్ చాలా వరకు తగ్గించాలి. తయారీదారులు ప్యాకేజ్ ఫుడ్లో ఏం కలిపారో తెలియనియకుండా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అందుకే వీటిని కొనే ముందు అసలు ఐటమ్స్ ఏంటివి, వాటి తినడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో తెలుసుకోవాలి. పూర్తిగా మానేకపోయినా కనీసం రెగ్యులర్గా తినడం తగ్గించాలి. ఎప్పుడో ఓసారి అంటే పర్లేదు, కానీ రెగ్యులర్గా ఇలాంటి ఫుడ్స్, కూల్ డ్రింక్స్ తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఇంట్లో తయారు చేసిన ఫుడ్ని తీసుకోవడం చాలా ఉత్తమం. అయితే ఆ ఫుడ్ కూడా మితంగా తీసుకుంటే అమృతంలా మారుతుందని గుర్తుపెట్టుకోండి. ఆహారం బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. మంచి ఆరోగ్యానికి 5 సూత్రాలు: తక్కువ మాంసాహారం, ఎక్కువ శాకాహారం, తక్కువ చక్కెర, ఎక్కువ పండ్లు, తక్కువ డ్రైవింగ్, ఎక్కువ వాకింగ్, తక్కువ ఒత్తిడి, ఎక్కువ నిద్ర, తక్కువ కోపం, ఎక్కువ ఆనందం. అన్నం పారేయడానికి 1 నిమిషం చాలు. పంట పండించడానికి నెలలు, సంవత్సరాలు కావాలి. కాబట్టి అన్నం పారేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.
1: ఇంతవరకు మీరు దీర్ఘాయుష్యుకై ఆరోగ్యకరమైన ఆహారం డాక్టర్ అనుష భీమిరెడ్డి గారి ప్రసంగం విన్నారు.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
7: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ఓబేజన్న సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
1: ఆ ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: చరిత్రలో ఈరోజు ప్రత్యేకత. నేడు జూన్ 7 భారత తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ ప్రయోగం. భారతదేశ 2వ ఉపగ్రహం, మొట్టమొదటి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం భాస్కర 1 భూతలానికి 200 నుండి 600 కిలోమీటర్ల ఎత్తులో దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమించే లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహం. దీనిని కాస్మోస్ రాకెట్ ద్వారా రష్యాలోని బైకనూర్ నుండి 1979 జూన్ 7వ తేదీన ప్రయోగించారు. దీనిలోని టెలివిజన్ కెమెరాలు, శాటిలైట్ మైక్రోవేవ్ రేడియో మీటర్ పంపిన చిత్రాలు సమాచారంతో జలశాస్త్రం, అటవీశాస్త్రం, సముద్ర విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన ఎన్నో విలువైన విషయాలు అందుబాటులోకి వచ్చాయి. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి కొంత సమాచారం తెలుసుకున్నారు.
4: బావా, ఏంట్రా నీ చేతిలో?
5: ఈ సిగరెట్.
4: ఈ సిగరెట్టా? రే, బ్యాన్ చేశారా, ఎంత ప్రమాదమో తెలుసా? అవునా?
6: ఈ సిగరెట్ లో ఆవిరితో కూడిన పొగ పీల్చడం ఆరోగ్యానికి అత్యంత హానికరం.
7: ఈ సిగరెట్ వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.
6: శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె జబ్బులు లాంటివి ఎక్కువ అవుతాయి.
7: ఈ సిగరెట్ వాడకం చట్టరీత్యా నేరం.
3: కార్యక్రమంలో

స్వర్ణకమల చిత్రం నుంచి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతమది. సంగీతం ఇళయరాజా. ఇంట్లో తిరిగే బొద్దింకల వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ బొద్దింకలను సులువుగా వదిలించుకునే కొన్ని చిట్కాలు చూద్దాం. పండిన టమాటాను తీసుకుని చిన్న ముక్కలుగా కోయాలి. వీటిపై కొద్దిగా బేకింగ్ సోడాను చల్లి బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో ఉంచాలి. వీటిని తిని ఇంట్లో ఉన్న బొద్దింకలని చనిపోతాయి. 2 రోజుల్లో సమస్యలు తీరుతుంది. చిన్న గిన్నెలో 2 చెంచాల బోరిక్ యాసిడ్, 1 చెంచా పంచదార పొడి వేసి కొన్ని నీళ్లు చిలకరించి బాగా కలపాలి. ఆ పైన చిన్న ఉండలుగా చేసి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో ఉంచాలి. ఒక పూటలో మంచి ఫలితం కనిపిస్తుంది. బిర్యానీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసి వంటింటి సింక్ అరల మూలలు గ్యాస్ స్టవ్లో వెనుక భాగంలో ఉంచితే ప్రయోజనం ఉంటుంది. స్టవ్ మీద గిన్నె పెట్టి 1 గ్లాసు నీళ్లు పోసి అందులో 2 వెల్లుల్లి రెబ్బలు, 3 ఉల్లిపాయ ముక్కలు, 1 చెంచా మిరియాల పొడి వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడబోసి స్ప్రే బాటిల్లో పోసి బొద్దింకలు తిరిగే చోట స్ప్రే చేస్తే సమస్య దాదాపు తీరుతుంది. ఏసీని ఆపేసిన తర్వాత కూడా గదిని 2 గంటల పాటు చల్లగా ఉంచుకోవచ్చు. ఎలాగంటే ఏసీని 16 నుంచి 18 డిగ్రీల వద్ద సెట్ చేసి 1 గంట తర్వాత ఆపేస్తే గదిలోని గాలి మాత్రమే చల్లబడుతుంది. బెడ్, గది గోడలు, ఫ్లోర్, ఫర్నిచర్ వేడిగానే ఉంటాయి. వీటి నుంచి వెలువడే వేడి వల్ల గది వేడెక్కుతుంది. అలా కాకుండా ఏసీని 24 నుంచి 27 డిగ్రీల వద్ద సెట్ చేసి గంటసేపు ఉంచితే గది నెమ్మదిగా చల్లబడుతుంది. తర్వాత ఏసీని ఆపేసి ఫ్యాన్ వేసుకుంటే ఆ చల్లదనం 2 గంటలు ఉంటుంది. గదిలో చల్లదనం నిలిచి ఉండటానికి కిటికీలు, తలుపుల కింద సందులో దగ్గరగా మందపాటి దుప్పట్లను అడ్డుగా ఉంచాలి. అద్దాల కిటికీలకు మందపాటి కర్టన్లు వేస్తే ఎండ లోపలికి ప్రసరించలేదు కాబట్టి గది వేడెక్కకుండా ఎక్కువసేపు చల్లగా ఉంటుంది. గదిలో ఏసీ వేసినప్పుడు తక్కువ స్పీడ్లో ఫ్యాన్ని కూడా వేసి ఉంచితే గది నలుమూలలకు చల్లదనం వ్యాపిస్తుంది. గది పూర్తిగా చల్లబడిన తర్వాత ఏసీని ఆపేసి ఫ్యాన్ స్పీడ్ పెంచితే అక్కడ చల్లదనం చాలాసేపటి వరకు సర్క్యులేట్ అవుతుంది. నైట్ బల్బులు, అలంకరణ లైట్లు, చార్జర్ పాయింట్లు, టీవీ, కంప్యూటర్ లాంటి వాటి వల్ల గది ఉష్ణోగ్రత పెరుగుతుంది. వీటిని పూర్తిగా స్విచ్ ఆఫ్ చేస్తే ఏసీని ఆపినా కూడా గది చల్లదనం చాలాసేపటి వరకు నిలిచి ఉంటుంది. ఇంట్లో ఎలాంటి దుర్వాసనలు లేకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయండి. ఉదయం నిద్ర లేవగానే కిటికీలు, ఇంటి తలుపులు తెరవాలి. వెంటనే ఇంట్లో ఉన్న వేడిగాలి బయటకు వెళ్ళి చల్లటి గాలి లోపలికి వస్తుంది. సూర్యకిరణాలు కూడా లోపలికి ప్రసరించబడటంతో క్షణాల్లో ఇల్లంతా తాజా

పెంచుతుంది. లావెండర్, యూకలిప్టిస్ నిమ్మకాయ వాసనలతో కూడిన డిఫ్యూజర్లు వాడితే ఇల్లంతా సువాసనలు నిండుతాయి, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. బేకింగ్ సోడా ఉప్పు కలిపిన నీటితో రోజు ఇల్లంతా తుడిస్తే ఎలాంటి దుర్వాసన అయినా మాయమవుతుంది. సోఫా కార్పెట్లపైన కొద్దిగా బేకింగ్ సోడా చల్లి వాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేయాలి. వెడల్పాటి గిన్నెలో వేడి నీళ్లు పోసి అందులో నారింజ తొక్కలు, నిమ్మ తొక్కలు, తులసి, లవంగాలు, దాల్చిన చెక్క, కర్పూరం లాంటివి వేసి ఇంట్లో ఓ మూలను ఉంచితే ప్రతి గదిలోనికి తాజాదనం వ్యాపిస్తుంది. ఈ నీటిని రోజు మారుస్తూ ఉండాలి. ఇక లావెండర్, రోజ్మేరీ, మింట్ లాంటి సువాసనలు విదజల్లే ఇండోర్ ప్లాంట్స్ను ప్రతి గదిలో ఏర్పాటు చేసుకున్నా కూడా తాజా అనుభూతి కలుగుతుంది.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8 గంటలకు వస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 విజయవాడ కేంద్రం నుంచి జిల్లా సమాచార లేఖ వినవచ్చు. ముందుగా హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: over to Shagun Chopra.
1: Thank you, Saira. Newspapers have noticed a variety of stories today, including the flare-up in tensions in the West Asia conflict. Sunday Pioneer writes, PM reviews economic roadmap, adding India must continue its development agenda despite global challenges. While the Sunday Statesman headlines, PM reviews economic strategy amid West Asia uncertainty. Cockroach backers swarm Jantar Mantar as 100 Sikh Pradhan ouster over paper leak, writes the Sunday Tribune in its top headline. Telangana CM calls for federal balance to safeguard citizens, writes the Hindu. Reeling rupee drags students abroad deeper into debt at home, writes the Economic Times. LPG price hiked by 29 rupees per 14.2 kg cylinder, writes Sunday Pioneer. US and Iran trade strikes near Strait of Hormuz as talks hit a wall, writes the Sunday Statesman, while another story headlines, UN Food Agency says millions are being pushed into hunger by Iran war. The Sunday Statesman, in its editorial titled Beyond Hormuz, writes the geopolitical shock created by the Iran conflict is forcing countries far beyond West Asia to confront an uncomfortable reality. Energy security can no longer be built around a single set of political assumptions. For India, the renewed importance of Venezuela is less a story about one oil supplier and more a reflection of a changing global energy map. And finally, Sunday Tribune confronts a grim reality. Silent killer on our plates. WHO links unsafe food to 1.5 million deaths worldwide. And with that, it's back to you, Saira.
0: Thanks, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Home Minister Amit Shah calls for sharper vigil on financial transactions, construction of buildings and sale and purchase of properties along international borders. National Testing Agency dismisses claims of NEET UG 2026 re-exam paper leak as false, warns of strict action against those spreading such content. West Bengal government to undertake major development initiatives to upgrade facilities at key religious sites across the state. India hands over 72 health facilities and 12 cultural heritage projects to Nepal. IATA says India will be a significant player to air traffic boom in Asia-Pacific region by 2044. And in football, India beat defending champions Bangladesh 3-1 to win SAF Women's Championship for record sixth time. And with that, we end the morning news. Have a great day.
2: आकाशवाणी से पेश है खबरनामा।
3: आकाशवाणी ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
4: ఆకాశవాణి తూర్పు గోదావరి జిల్లా సమాచార లేఖ. భారత ప్రధాని 12 సంవత్సరాల పాలన అభివృద్ది, గోదావరి పుష్కరాలు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన, పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం తదితర అంశాలతో కూడిన తూర్పు గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన ఆకాశవాణి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి కొత్తవీర వెంకట సత్యనారాయణ. భారత ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనలో దేశ ప్రయోజనాల విషయంలో అనేక విజయాలు సాధించామని జిల్లా కార్యశాలను పార్టీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధన కోసం దేశ పౌరులందరినీ భాగస్వామ్యం చేస్తున్న మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ది మరియు ప్రజా సంక్షేమం విషయంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. మా తెలుగు తల్లికి రాష్ట్ర గీతంలో గలగలా గోదావరి అని గుండెల నిండా ఆర్తితో ఆలపిస్తామని, ఇక్కడకు వచ్చి చూస్తే గోదావరి వెలవెలబోతూ కాలుష్యంతో నిండిపోతూ కనిపిస్తుందని ఏమని ఆలపించాలి. ఇంతటి కాలుష్యం కలుస్తున్న నీటిలో మన పిల్లలను స్నానం చేయించే సాహసం చేస్తామా? ఇంత దారుణంగా కలుషిత జలాలు గోదావరిలోకి ప్రత్యేకంగా కలుస్తున్నా అధికారులు ఇంకా మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వం ఎంత సహకరిస్తున్నా పరిశ్రమలకు కనీసం పర్యావరణ స్పృహ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ఆంధ్ర పేపర్ మిల్స్ లిమిటెడ్ పరిశ్రమ గోదావరిలోకి వదులుతున్న కాలుష్య జలాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పరిశీలించారు. కలుషిత నీటిని శుద్ది చేసి గోదావరిలోకి విడుదల చేయాలని అన్నారు. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావాల కారణంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులకు భరోసానిచ్చే మార్గమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. వర్షపాతం అనిశ్చితంగా ఉండే పరిస్థితుల్లో నేలలో తేమ నిల్వ, పంటల వైవిధ్యం, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులు విస్తృతంగా అవలంబించాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో ఋతుపవనాల ఆలస్యం, పొడి విరామాలు, అధిక ఉష్ణోగ్రతలు వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో

0: తోనూ దేశవాళ్లి జాతి మొక్కలతో ప్రత్యేక వనాన్ని తయారు చేయాలని, మొక్కలను పెంచే బాధ్యతను గ్రామస్తులు తీసుకోవాలని, గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే మొక్కల ఎదుగుదల సాఫీగా సాగుతుంది, పర్యావరణ పరిరక్షణతో పాటు దేశీయ మొక్కలను ఎక్కువగా పెంచితే ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందని, వెంటనే దీనిపై దృష్టి సారించి పంచాయతీరాజ్ అధికారులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా ఎంఓయూ కుదుర్చుకుని వనయజ్ఞం చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా రాజానగరం మండలం దివాన్ చెరువులోని ప్రాంతీయ అటవీ అభివృద్ది కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అక్కడ పెంచుతున్న దేశీయ జాతి మొక్కలను, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో ఎన్ని మొక్కలు ఉన్నాయి, వాటి ప్రత్యేకతలు ఏమిటి, ఆ మొక్కలను పెంచడం వల్లే కలిగే ప్రయోజనాలు ఏమిటన్న విషయాలను అటవీ అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. దక్షిణాదిలోని అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్పో అయిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ను బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో కేరళలోని తిరువనంతపురంలో జరగనున్న జీటీఎం ఎక్స్పోలో పాల్గొని ప్రతిష్టాత్మకమైన మెట్రో ఎక్స్పెడిషన్ జీటీఎం టూరిజం అవార్డు 2026ను రాష్ట పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్కేష్ స్వీకరించారు. గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి కోటి ఎకరాల మాగాణికి జీవనాడిని అందించిన నిస్వార్థ ప్రజాసేవకుడు అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ 223వ జయంతి సందర్భంగా రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘన నివాళులు అర్పించారు. గోదావరి డెల్టాకు జీవం పోసి ఈ ప్రాంత రైతాంగానికి నూతన దిశానిర్దేశం చేసిన మహోన్నత దార్శనికుడు సర్ ఆర్థర్ కాటన్ అని అభివర్ణించారు. రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం వద్ద కాటన్ దొర నిర్మించిన ఆనకట్టను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్కు సూచించారు. పుష్కరాల కోసం చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ది పనులు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా గోదావరి పరివాహక ప్రాంతానికి శాశ్వత ఆస్తులుగా నిలవాలని సూచించారు. రాజమహేంద్రవరం నగరాన్ని మెగా సిటీగా అభివృద్ది చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. తూర్పు గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో జూలై నెలలో సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కొత్తవీర వెంకట సత్యనారాయణ. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ.
1: వాద్య సహకారం కె సాయి కుమార్ వయోలిన్, పి జయభాస్కర్ మృదంగం. ముందుగా వినండి అటానా రాగంలో త్యాగరాజ కృతి శాపప్రియ సంగీతోపాసన ఆదితాళం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి మీరు కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం కోసం కళ్యాణ్ మలిక్, సునీత బృందం ఆలపించిన గీతం, ఎంఎం కీరవాణి సంగీతం. కోరిన వారు రాజన్న సిరిసిరి జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుంచి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మానస్విని మహిత, చంద్రయ్య, మల్లవ నరేష్, లావణ్య, మాస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయి కుమార్, సుష్మా. ఇక కోడుమూరు నుంచి అను, కళ్యాణ్, వాణి, వెంకట్, సౌందర్య, స్వప్న, అంకిత, ముబీనా, రేణుక వారి మిత్రబృందం.

0: వందలకి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: అభిరుచుల తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట వినండి. సంగీతం నిర్వహణ కోటి, హిట్లర్ చిత్రం నుంచి. కోరినవారు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. ఇంకా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: కార్యక్రమంలో వినండి, ఇళయరాజా సంగీత నిర్వహణలో ఆదిత్య 369 చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జిక్కి ఎస్పి శైలజ పాడిన పాట. కోరిన వారు నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి కె లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమునాలు, మినికుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, అధిర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, గౌతమ్ కుమార్, ఇంకా కర్మలు చిదంబరావు నుంచి గోవిందరాజు, సుభాషిణి, అభిలాష్, పరిమళ, నాగలక్ష్మి, తులసి వారి కుటుంబ సభ్యులు.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: అభిరుచుల తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట మణిశర్మ సంగీతంలో. అతడు చిత్రం నుంచి కోరినవారు రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి కానుగల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్. కర్నూలు రాంబట్ల దేవాలయం దగ్గర నుంచి విజయలక్ష్మి, శ్రీకాంత్, గోవర్ధన్, పవన్ కుమార్, షణ్ముఖప్రియ, మౌనశ్రీ వారి కుటుంబ సభ్యులు.

0: పార్టీ కావాలంతే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
1: ఇది నీ కార్డు పిన్ను, ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
0: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
1: బై గర్ల్స్,
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
0: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: అభిరుచి వింటున్నారు 102.4 మెగాహెర్ట్జ్ పై కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత సాహిత్యం సామవేదం షణ్ముఖ శర్మ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, సూర్యవంశం చిత్రం కోసం హరిహరన్ బృందం ఆలపించిన గీతం. కోరినవారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థికాచారి, శ్రీకాంతారి, సన్నిచారి, భాగ్యవేరాచారి వారి కుటుంబ సభ్యులు. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలేవా నగర్ నుంచి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవేశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: తర్వాత కేవి మహాదేవన్ సంగీత నిర్వహణలో ప్రేమ్ నగర్ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. కోరినవారు జోగులమ్మ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుంచి. దేశామి సందీప్, ప్రవీదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, దేవరాజు, కల్పన, ఆరాధ్య, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, చంద్రకళ, నాగమ్మ, మేరమ్మ, ఎస్తేరి, సరోజమ్మ, ఆత్మకూరు నుంచి ఎల్లా సుబ్బారావు, గోదాదేవి, అనసూయదేవి, సుబ్రహ్మణ్యం వారి కుటుంబ సభ్యులు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: కార్యక్రమంలో తర్వాత డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, చక్రవర్తి సంగీతం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వి రామకృష్ణ, చిత్రం అన్నదమ్ముల అనుబంధం. కోరుతున్నవారు వనపర్తి జిల్లా వీపనగండ్ల గ్రామం కలవరాల నుంచి చంచల, వారి కుటుంబ సభ్యులు, బృందం, రాఘవులు, బాలకృష్ణమ్మ, శాంతివర్ధన్, కార్తిక్, సంతోష్, అమృతవర్షిణి, హిమవర్షిణి, రమణ, లలిత, రవికుమార్, సునీత, సాయి ప్రకాష్, సురేష్, సుధాకర్, మంజుల, సుమలత, సింధు, అమల, విమల, భాస్కర్, సునీత, మోహన్ బాబు, చిట్టి, భానుప్రకాష్, శంకరయ్య, వెంకటరమణ, శేఖర్, రాజు, గణేష్, రామకృష్ణ, అనసూయమ్మ, బిందు. ఇంకా కర్నూలు జిల్లా కర్నూలు బి క్యాంప్ నుంచి, అరవనగర్ నుంచి శ్రీహరి, గీత, యశ్విత, యశ్విన్, గురునందన్, మోక్షిత, చంద్రశేఖర్, లక్ష్మి, రవిచంద్ర, దివ్య, సాలమ్మ, మద్దయ్య.

లేడీస్ అండ్ జెంట్మెన్, ఈరోజు కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక ముగింపు లేని పాట వినిపిస్తాను. నాతో గొంతు కలిపే మరో ఇద్దరు

తర్వాత అల్లుడు గారు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం, సంగీతం కేవీ మహాదేవన్. కోరినవారు ఒల్లూరు గ్రామం, ఇటికేల మండలం, జోగులాంబ గద్వా జిల్లా నుంచి రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేక్ వర్ధన్, మారుతమ్మ. సత్యసాయి జిల్లా ధర్మవరం, సుందరయ్య నగర్ నుంచి శివగాని సుధాకర్, ఓబులేసు, లక్ష్మీభవాని, వైష్ణవి, రత్నమ్మ, హంసాపురం నాగభూషణ.

కార్యక్రమంలో చివరిగా ఎంఎంకే రవాణి సంగీత నిర్వహణలో గంగోత్రి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మాళవిక బృందమాలపించిన గీతం. కోరినవారు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుంచి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి, ఇంకా సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజం నుంచి కె సక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్. హైదరాబాద్ వనస్థలీపురం నుంచి దోర్నాల బాలరాజు వారి కుటుంబ సభ్యులు, కర్నూలు ఎన్ఆర్పేట నుంచి ఆదేశ్, సువర్ణ, షణ్ముఖ, మంజునాథ, చంద్రశేఖరయ్య, భాగ్యమ్మ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, పెరుక కొమరయ్య, కోశిక భిక్షపతి, శేఖర్, లక్ష్మయ్య.

ఇంతవరకు మీరు చిత్రాంజలి అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇప్పుడు వినండి చిత్రాంజలి కార్యక్రమంలో. ముందుగా దాశరథి గీతం, సత్యం సంగీతం, తోటరాముడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

తర్వాత గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, స్వరకల్పన జేవి రాఘవులు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం తరంగిణి చిత్రం నుంచి.

తర్వాత రాజన్ నాగేంద్ర స్వర నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట పంతులమ్మ చిత్రం నుంచి.

తర్వాత సాహిత్యం వేటూరు సుందరరామమూర్తి, సంగీతం రాజన్ నాగేంద్ర. నాలుగు స్తంభాలాట చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా రంగూన్ రౌడీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, జేవి రాఘవులు సంగీతం.

ఇంతవరకు మీరు చిత్రాంజలి కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. కాసేపట్లో వార్తావాహిని 10:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ముందుగా వార్తావాహిని విజయవాడ కేంద్రం నుంచి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బుధవారం జరిగిన జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. అదే వేదిక నుండి బెంగళూరు ఐఐఎస్సిలోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో గిరిజన విద్యార్థుల కోసం సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ శిక్షణా కేంద్రాన్ని, ఏకలవ్య ఆదర్శ పాఠశాలలో 75 స్పేస్ ల్యాబ్లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగిస్తూ ఆదివాసీలు, గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిర్దిష్ట రోడ్ మ్యాప్ రూపొందించి అమలు చేయాలని కోరారు. వికసిత్ భారత్ 2047 సంకల్పంలో గిరిజనులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
3: ట్రైబల్ లోగోన్ కో జో హమ్ కేతే హై కి పిచడే హుయే హై ఉన్కె పాస్ వో బహుత్ టాలెంటెడ్ హై. యే దూర్ దరాజ్ కే లోగ్ జో జంగలో మే రహతే హై ఉన్ తో ఏక్ రోడ్ మ్యాప్ బనానా చాహియే. యే సబ్ చీజే బహుత్ సారే లోగ్ పఢా లిఖా హై, పఢా లిఖా హోతే హుయే భీ బహుత్ లోగ్ బహుత్ చీజే జానతే హై లేకిన్ వో ఖుల్తే నహీ. యే ఉన్కా ప్రవృత్తి హై లేకిన్ ఉన్కో ఖుల్నా పడేగా, శామిల్ హోనా పడేగా దేశ్ కే వికాస్ కే లియే, సమాజ్ కే వికాస్ కే లియే, ఆదివాసీ లోగోన్ కో ఆగే లానే కే లియే తో ఖుద్ కో హీ కుచ్ కర్నా పడేగా.
1: మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో గురువారం ప్రారంభించారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్లో అమెరికా, జపాన్, నెదర్లాండ్స్, ఒమన్, మారిషస్, ఉగాండా వంటి 70కి పైగా దేశాల నుండి 500 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ యోగా ఛాంపియన్షిప్ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. అహ్మదాబాద్ నుండి ప్రపంచ క్రీడా చరిత్రలో మరో నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. యోగా భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడల్లో స్థానాన్ని సంపాదించుకుంటుందన్నారు. ఒలింపిక్స్ మొదలుకొని ఏ క్రీడా పోటీల్లోనైనా ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు.
4: విశ్వకి స్పోర్ట్స్ లెగసీ మే ఏక్ ఔర్ నయా అధ్యాయ జుడా హై. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ షురూ హో రహి హై. మే ఇస్ ఛాంపియన్షిప్ మే హిస్సా లేనే ఆయే సభీ దేశో కే అథ్లీట్స్ కా భారత్ మే స్వాగత్ కర్తా హూం. యే ఆయోజన్ పూరే దేశ్ కే లియే గర్వ కీ బాత్ హై. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ అప్నే ఆప్ మే హెల్త్ ఔర్ వెల్నెస్ కీ డబల్ డోర్ లేకర్ ఆ గయీ హై.
2: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2 సార్లు వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 2వ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని శుక్రవారం ప్రకటిస్తూ స్వల్పకాలిక రెపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను ఆర్బీఐ 6.9% నుండి 6.6% తగ్గించింది. అదేవిధంగా సిపిఐ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కూడా 4.6% నుంచి 5.1% పెంచింది.

విశాఖపట్టణం కేంద్రంగా 18వ రైల్వే జోన్గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎస్సీఓఆర్ సోమవారం నుండి తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించింది. విశాఖ నగరంలోని సింహపురి కూడలి వద్ద ఉన్న వైజాగ్ డెక్ భవనంలో తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 3532 కిలోమీటర్ల పరిధి, 4 డివిజన్లు, 385 స్టేషన్లతో విస్తరించిన ఈ జోన్ రాష్ట రైల్వే రంగ ముఖచిత్రాన్ని మార్చడంతో పాటు స్థానిక ఉద్యోగ అవకాశాలను భారీగా పెంచనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీప

0: రైల్వేరంగం ముఖ చిత్రాన్ని మార్చడంతో పాటు స్థానిక ఉద్యోగ అవకాశాలను భారీగా పెంచనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని ఏఎస్పేట రైల్వే ట్రాక్ వద్ద దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వాగత బోర్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.ఆర్. రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. జోన్ ప్రారంభానికి గుర్తుగా రామ్మోహన్ నాయుడు మొక్కని నాటారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్దికి, రాష్ట సమగ్ర అభివృద్దికి నూతన రైల్వే జోన్ ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.
1: ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అని తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సరే మన రాష్ట్రంలో మన డిఆర్ఎం మన జిఎం దగ్గరే కూర్చొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. ఇది మీ అందరి విజయం. మీరందరూ కూడా ఎప్పటి నుంచో కలలకంటూ మన జోన్ మనకు ఉండాలని మీరందరూ కూడా ఆ బాధ్యతను మాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఆ కర్తవ్యాన్ని ఈ రోజు చేసి చూపించాం.
2: దేశంలో 24 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో 4 స్థానాల చొప్పున రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలు అన్నింటినీ భర్తీ చేసేందుకు నామినేషన్లు కోరుతూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 8వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నెల 11వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరణ చేసుకునేందుకు గడువు ఇచ్చింది. జూన్ 18వ తేదీన ఈ 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కించి తుది ఫలితాలను ఎన్నికల సంఘం వెల్లడించనుంది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 39,290 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 6 ప్రధాన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో ముఖ్యంగా 10,000 కోట్ల రూపాయలతో విమానయాన రంగానికి ఊరటనిచ్చేలా ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 9,585 కోట్ల రూపాయలతో పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలు పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. రామేశ్వరం నుండి పారాదీప్ వరకు మొత్తం 163 కిలోమీటర్ల పొడవున 8,300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త తీరప్రాంత హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇక తెలంగాణలో 7,597 కోట్ల రూపాయలతో హైవేల విస్తరణకు సైతం కేబినెట్ ఆమోదం లభించిందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడిస్తూ,
3: తెలంగాణ మే బహుత్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లియా గయా హై. తెలంగాణకి అందర్ కనెక్టివిటీ కా ఏక్ బహుత్ అచ్చా ఇంప్రూవ్మెంట్ ఆయేగా. 3 సెక్షన్ హై ఇస్మే సే, ఆర్మూర్ జగ్తియాల్, జగ్తియాల్ మంచేరియల్ ఔర్ జగ్తియాల్ కరీంనగర్. ఆర్మూర్ సే జగ్తియాల్ 2,472 కరోడ్ రూపీస్ కా హై, జగ్తియాల్ సే మంచేరియల్ 2,731 కరోడ్ రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్ హోగా ఔర్ జగ్తియాల్ సే కరీంనగర్ 2,395 కరోడ్ రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్ హోగా.
2: త్రిపురలోని భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న లంకమురా బోర్డర్ అవుట్పోస్టు వద్ద శుక్రవారం జరిగిన ప్రహరీ సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంపూర్ణ అభివృద్దిని సాధించాలంటే ముందుగా దేశాన్ని సురక్షితంగా, భద్రంగా ఉంచడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. మాదక ద్రవ్యాలు, పశువుల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను పూర్తిగా నిర్మూలించాల్సి ఉందని స్పష్టం చేశారు. నకిలీ నగదు ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే అన్ని ప్రయత్నాలను అడ్డుకోవటం కూడా కీలకమని వ్యాఖ్యానించారు. సరిహద్దు చొరబాట్లను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ఖరారు చేస్తోందని అమిత్ షా వెల్లడించారు.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా సముద్ర ఆహార ఎగుమతుల జాతీయ కార్యశాల గురు శుక్రవారాల్లో 2 రోజుల పాటు జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యశాలలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, రొయ్యల సాగు, ఆక్వాకల్చర్ రంగ అభివృద్ది, పరిశోధనల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం తదితర కార్యక్రమాలపై చర్చలు జరిగాయి. కార్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరంలో భారత్ $8.5 బిలియన్ ఎగుమతిని సాధించిందని, ఇది దాదాపు 70% వృద్ధి అని తెలిపారు. ఇవి కేవలం ఒక గణాంకాలు మాత్రమే కాదని, దేశ ఎగుమతి వ్యవస్థలో వచ్చిన నిర్మాణాత్మక మార్పు అని ఆయన తెలిపారు.
4: in the year 2000.

0: 2013, 14, about $5 billion worth of fish. Today, in the year ended 31st March, we have exported $8.5 billion of marine products. That's a 70% growth. Global trade in the fisheries sector was about $150 billion in 2014. In the year 2024, it has reached $164 billion. Growth is 10%. We have achieved 70% growth.
1: శిలాజరహిత ఇంధన సామర్థ్యం కలిగిన అగ్రశ్రేణి ఉత్పత్తిదారులలో భారత్ ప్రపంచంలోనే ఒకటిగా ఎదుగుతున్నట్లు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం విజయవంతం కావడానికి ప్రధాన కారణం దేశ పౌరులు తమ ఇంటి పైకప్పులపై సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలరని, తద్వారా విద్యుత్ బిల్లు సున్నా అవుతుందని గ్రహించడమేనని అన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన దేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్తును అందించే లక్ష్యంతో కూడిన ప్రభుత్వ పథకమని, దీని కింద గృహాలు తమ పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి రాయితీ అందిస్తామని చెప్పారు. అంతకుముందు వాట్సప్ చాట్బాట్ సంతోష్ పీఎం సూర్యఘర్ లోగోను ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు.
2: మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలోని రమాసియా గ్రామం నుండి ఖేల్ బచావో అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ప్రారంభించారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా 4 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతుంది. వ్యవసాయ భూములను పరిరక్షించడం, రైతులకు శాస్త్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రచారం ప్రారంభం సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, నేలను పరిరక్షిస్తే వ్యవసాయం వర్ధిల్లుతుందని, తద్వారా రైతులు మరింత బలపడి దేశం సుసంపన్నమవుతుందన్నారు. సమతుల్య ఎరువుల వాడకం, భూ పరీక్షలు, నేల ఆరోగ్య కార్డులు, సహజ వ్యవసాయం, నీటి సంరక్షణ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా రైతులకు పిలుపునిచ్చారు.
1: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుమలలో నిర్వహించిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణపై దేశవ్యాప్తంగా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు. తిరుమలలో తల్లి పేరిట మొక్క నాటడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పచ్చదనం ప్రాముఖ్యతపై ప్రజల్లో మరింత చైతన్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లోక్భవన్లో తెలంగాణ, గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందిందన్నారు. అదేవిధంగా సిక్కిం దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఒకటిగా, జీవ వైవిధ్య రాష్ట్రంగా గుర్తింపు పొందిందని తెలిపారు. అలాగే గోవా తన అద్భుతమైన సముద్ర తీరాలు, పర్యాటక ఆకర్షణలతో దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని గవర్నర్ తెలుపుతూ,
3: I extend my warm greetings and heartiest felicitations to the people of Sikkim, Goa and Telangana. Ek Bharat Shrestha Bharat program aims to forge a strong relationship and bonding among all the people of the country and enhance the interaction and promote mutual understanding between different states and union territories through the concept of oneness. It is aimed at establishing and promoting sustained cultural connection with each other through language, culture, traditions, music, tourism, cuisine, sports and sharing of best practices, etc.
1: ఢిల్లీలోని ఒక హోటల్లో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో హోటల్లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. 35 మందికి పైగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మికాసా ఇన్ హోటల్లో విదేశీయులు సహా 40 మంది వరకు ఉన్నారని దక్షిణ ఢిల్లీ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, అగ్ని ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని, ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు.
2: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరు లోక్భవన్లోని గ్లాస్ హౌజ్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ డీకే శివకుమార్తో ప్రమాణ స్వీకారం చేయించారు.

0: అలాగే ఆ రాష్ట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జి పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరితో పాటు మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేరళం, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.
1: ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక గుర్తింపు లభించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎన్ఎఫ్ ఎంపికైందని వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం రాష్ట రైతాంగం, గ్రామీణ మహిళల కృషికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం కేసుగుణ, ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా సురక్షిత ఆహారం అభివృద్ధికి సోపానం ఈ అంశం గురించి డాక్టర్ కెవి శాంతిశ్రీ గారి ప్రసంగం వింటారు.
1: జూన్ 7న వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. సో ఈ సందర్భంగా ఈ సురక్షిత ఆహారం అనేటువంటిది మానవాళి యొక్క అభివృద్ధికి ఏ విధంగా సోపానము అనేటువంటి అంశం గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా సురక్షిత ఆహారం అంటే ఏమిటి, దీన్ని సేఫ్ ఫుడ్ అంటాము. సో ఎలా, ఏ ఆస్పెక్ట్స్లో మనము ఫుడ్ సేఫ్గా ఉంది అని కన్సిడర్ చేయొచ్చు. ఏ ఫుడ్ అయితే ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఉపకరిస్తుందో దానిని సేఫ్ ఫుడ్ అంటాం, అంటే సురక్షిత ఆహారము. అంటే ఆ ఆహారం మనం తీసుకున్న తర్వాత ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించకూడదు, రోగనిరోధక వ్యవస్థని దెబ్బతీయకూడదు, మరియు పోషకాలు ఇచ్చేలాగా ఉండాలి, శరీర నిర్మాణానికి అభివృద్ధికి దోహదపడాలి. ఈ సురక్షిత అనే పదాన్ని అన్ని దశలలోనూ మనము ఆహారానికి అప్లై చేయొచ్చండి. అంటే మనం ఆహారం తీసుకుంటున్నాము అంటే అది ఎక్కడ పండుతుంది, దాని మొదలు ట్రాన్స్పోర్ట్ కానీ స్టోరేజ్ కానీ, మనము వండటము తర్వాత తినటము, ఈ ప్రతి ప్రక్రియలో కూడాను సురక్షితంగా ఉండేలాగా చూడాలి. సో మనకు తెలిసిన విషయం ఏంటి, మనిషి జీవించటానికి అవసరమైనది ఆహారము, నీరు, గాలి. ఇవి లేకుండా ఎవరు బ్రతకలేరు అన్నది తెలుసు. కానీ ఇవి సురక్షితంగా ఉండాలి, కలుషితం కాకూడదు అనేటువంటిది అందరూ తెలుసుకోవాలి. కలుషిత ఆహారము తిని, కలుషిత నీరు త్రాగి ప్రతిరోజు మనకి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. పరిశుభ్రంగా కడగటం, సరిగా వండటం సురక్షిత ఆహారానికి చాలా ఇంపార్టెంట్ కూడాను. ఇప్పుడు చాలామంది ఈ హెల్త్ కాన్షియస్నెస్ తోటి పచ్చి కూరలు మరి కొన్ని మూల పదార్థాలని తీసుకుంటూ ఉన్నారు, కానీ అవి కూడా శుభ్రంగా కడగటం అనేటువంటిది మాత్రం అలవాటు చేసుకోవాలి. మాంసాహారాన్ని ఎక్కువగా తినేవాళ్ళు బాగా ఉడికించాలి, ఎందుకంటే ఈ మాంసాహారంలో కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఎక్కువ టైం కనుక ఉడికిస్తే అవి నిర్వీర్యమైపోతాయి. అందువల్ల అది కూడా పాటించాలి. ఇంకను మనము వండేటువంటి ప్రక్రియలో ఉపయోగించే వస్తువులన్నీ కూడాను శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ప్రిపరేషన్ ప్రాసెస్లో ఉపయోగించే వస్తువులన్నీ కూడాను, అంటే కత్తిపీట, చాకు, వంట పాత్రలు, గిన్నెలు, ప్లేట్లు, ఇట్లన్నీ కూడాను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇది బేసిక్గా ఎవరమైనా సరే ఫాలో అవ్వాలి. ఇలా కాకుండా మనము ప్రతి స్టేజ్లోనూ ఈ
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా సురక్షిత ఆహారం అభివృద్దికి సోపానం ఈ అంశం గురించి డాక్టర్ కేవీ శాంతిశ్రీ గారి ప్రసంగం ఇప్పుడు విందాం.
1: జూన్ 7 వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. సో ఈ సందర్భంగా ఈ సురక్షిత ఆహారం అనేటువంటిది మానవాళి యొక్క అభివృద్ధికి ఏ విధంగా సోపానం అనేటువంటి అంశం గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా సురక్షిత ఆహారం అంటే ఏమిటి, దీన్ని సేఫ్ ఫుడ్ అంటాము. సో ఎలా, ఏ ఆస్పెక్ట్స్లో మనము ఫుడ్ సేఫ్గా ఉంది అని కన్సిడర్ చేయొచ్చు. ఏ ఫుడ్ అయితే ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఉపకరిస్తుందో దానిని సేఫ్ ఫుడ్ అంటాం, అంటే సురక్షిత ఆహారము. అంటే ఆ ఆహారం మనం తీసుకున్న తర్వాత ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించకూడదు, రోగ నిరోధక వ్యవస్థని దెబ్బతీయకూడదు, మరియు పోషకాలు ఇచ్చేలాగా ఉండాలి, శరీర నిర్మాణానికి అభివృద్ధికి దోహదపడాలి. ఈ సురక్షిత అనే పదాన్ని అన్ని దశలలోనూ మనము ఆహారానికి అప్లై చేయొచ్చండి. అంటే మనం ఆహారం తీసుకుంటున్నాము అంటే అది ఎక్కడ పండుతుంది, దాని మొదలు ట్రాన్స్పోర్ట్ కానీ స్టోరేజ్ కానీ, మనము వండటము తర్వాత తినటము, ఈ ప్రతి ప్రక్రియలో కూడాను సురక్షితంగా ఉండేలాగా చూడాలి. సో మనకు తెలిసిన విషయం ఏంటి, మనిషి జీవించటానికి అవసరమైనది ఆహారము, నీరు, గాలి. ఇవి లేకుండా ఎవరు బ్రతకలేరు అన్నది తెలుసు. కానీ ఇవి సురక్షితంగా ఉండాలి, కలుషితం కాకూడదు అనేటువంటిది అందరూ తెలుసుకోవాలి. కలుషిత ఆహారము తిని, కలుషిత నీరు త్రాగి ప్రతిరోజు మనకి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. పరిశుభ్రంగా కడగటం, సరిగా వండటం సురక్షిత ఆహారానికి చాలా ఇంపార్టెంట్ కూడాను. ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్నెస్ తోటి పచ్చి కూరలు మరి కొన్ని మూల పదార్థాలని తీసుకుంటూ ఉన్నారు. కానీ అవి కూడా శుభ్రంగా కడగటం అనేటువంటిది మాత్రం అలవాటు చేసుకోవాలి. మాంసాహారాన్ని ఎక్కువగా తినేవాళ్ళు బాగా ఉడికించాలి. ఎందుకంటే ఈ మాంసాహారంలో కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఎక్కువ టైం కనుక ఉడికిస్తే అవి నిర్వీర్యమైపోతాయి. అందువల్ల అది కూడా పాటించాలి. ఇంకను మనము వండేటువంటి ప్రక్రియలో ఉపయోగించే వస్తువులన్నీ కూడాను శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ప్రిపరేషన్ ప్రాసెస్లో ఉపయోగించే వస్తువులన్నీ కూడాను, అంటే కత్తిపీట, చాకు, వంట పాత్రలు, గిన్నెలు, ప్లేట్లు, ఇట్లన్నీ కూడాను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇది బేసిక్గా ఎవరమైనా సరే ఫాలో అవ్వాలి. ఇలా కాకుండా మనము ప్రతి స్టేజ్లోనూ ఈ సురక్షిత ఆహారాన్ని ఎలా పాటించాలి అని వస్తే, మొదటిగా మనము ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దామండి. అంటే మన ఆహారాన్ని పండించేటప్పుడు, సేద్యం చేసేటప్పుడు ఎలాగా సురక్షితంగా ఉండాలి అనేటువంటిది చూద్దాము. ఇప్పుడు అన్హెల్దీ కాంపిటీషన్ అయిపోయింది రైతుల మధ్య. ప్రక్క పొలం వాడు ఎక్కువ కృత్రిమ ఎరువులు వేస్తున్నాడు, పెస్టిసైడ్స్ వేస్తున్నాడు అనేటువంటి, దీనితోటి యువతల పొలం వాళ్ళు కూడా మరికొంచెం ఎక్కువ వేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, వాతావరణం కలుషితం అవుతుంది, వండేటువంటి ఆహారం కూడా కలుషితం అవుతుంది. సో వాళ్ళు ఎక్కువ పెస్టిసైడ్స్, ఈ వీడిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇట్లాంటి కెమికల్స్ అన్నీ వాడుతున్నారు. మళ్ళీ కృత్రిమ ఎరువులు,

మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా కృత్రిమ ఎరువులు, ఇవన్నీ కూడా వాడుతున్నారు. కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఇవన్నీ మనం తినే ఆహారం మీదే లాడ్జ్ అవుతున్నాయి, అబ్జర్బ్ అవుతూ ఉన్నాయి. సో దానివల్ల మనకి ఎన్నో అనర్థాలు కలుగుతూ ఉన్నాయి. ఏంటి, చిన్న చిన్న రుగ్మతల నుంచి ప్రాణాంతకమైన క్యాన్సర్ వరకు కూడా వీటి వల్లే వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ స్టేజ్ వచ్చినప్పుడు వీటిని నిల్వ చేస్తూ ఉన్నారు. నిల్వ చేసినప్పుడు కొన్ని గ్రెయిన్స్ని యాసిడీస్గా నిల్వ చేస్తారు, అదే పండ్లు కూరగాయలు వస్తే కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తారు, లేదా కొన్ని ప్రాసెస్ చేసి నిల్వ చేస్తారు. అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ కలర్సు, ఫ్లేవర్సు ఈ ప్రాసెసింగ్లో వాడుతూ ఉన్నారు. మోతాది మించి కనుక అట్లాంటి కలర్స్ అన్ని, ఫ్లేవర్స్ అన్నీ వాడితే అది కూడా ఆరోగ్యానికి చాలా హానికరం అండి. ఇకపోతే ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుంటే వాటిని నిల్వ చేయడానికి వ్యాక్సింగ్ అనేటువంటి ప్రక్రియను వాడుతూ ఉన్నారు, అది చాలా హాని చేస్తుంది. అందువల్ల మనము పండ్లు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటిని కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో లేదా కొంచెం వేడి నీళ్ళల్లోనే వేస్తే వ్యాక్స్ కరిగిపోతుంది. తర్వాత మళ్ళీ నీళ్ళలో శుభ్రంగా కడిగి తింటాం అనేటువంటిది నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకా పండ్లు పక్వానికి రావటానికి కూడా కెమికల్స్ వాడుతూ ఉన్నారు. ఇప్పుడు కార్బైడ్ అనేటువంటిది యూస్ చేస్తున్నారు, ఇథిలిన్ వాడుతూ ఉన్నారు, అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకనూ చూస్తే సురక్షితము అనేటువంటి దానిని మనము కొన్ని ఆస్పెక్ట్స్, అంటే భౌతికంగా, రసాయనికంగా, మైక్రోబయలాజికల్గా ఆలోచిస్తే కొన్ని ఆహార పదార్థాల్లో ఈ చిన్న చిన్న రాళ్ళు, ఇసుక రేణువులు, మట్టి, చెక్క మొక్కలు, సో ఇలాంటివన్నీ కూడా ఫిజికల్ కారకాలన్నీ కొన్ని ఉంటున్నాయి, అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. సో ఆహారాన్ని వాటి నుంచి మనము వేరు చేయటం నేర్చుకోవాలి. తర్వాత కెమికల్గా దీన్ని ఎలా కంటామినేట్ అవుతుంది అని చూస్తే కనుక, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే దాన్ని పండించే ప్రక్రియలో వాళ్ళు యూజ్ చేసేటువంటి ఈ రసాయనాల వల్ల అది పొల్యూట్ అవుతూ ఉంది. బయలాజికల్గా చూస్తే కాయల యొక్క సైజు పెరగటానికని చెప్పేసి ఎంజైమ్స్, హార్మోన్స్ ఇస్తున్నారు. అలాగే పశువులలో పాల ఉత్పత్తులు పెరగటానికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, ఆ విధంగా ఫుడ్ ఎఫెక్ట్ అవుతూ ఉంది. మైక్రోబయలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవన్నీ కూడా ఆహారానికి కలుషితం చేస్తూ ఉన్నాయి. అంటే సరైన స్టోరేజ్ లేకపోయినప్పుడు ఇలాంటివన్నీ కూడా మన ఆహారాన్ని అఫెక్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఇలాంటి ఆహారాన్ని గనక మనము తీసుకుంటే చాలా అనర్థాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నా, ఎంత ఖరీదు పెట్టి కొంటున్నా ఎందుకు ఆరోగ్యంగా ఉండటం లేదు అనేటువంటిది మనందరం ప్రశ్నించుకోవాలి. ఎందుకు అంటే మరి మనం తీసుకుంటున్నాం కానీ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము అనేటువంటిది మాత్రం మనము ఆలోచించట్లేదు. ఈరోజు మనం తీసుకుంటున్న ఆహారంలో ఏమాత్రం సహజత్వం ఉండటం లేదు. చాలా వరకు అంతా కూడాను ఈ ఆర్టిఫిషియాలిటీనే చోటు చేసుకుంటూ ఉంది. ఇప్పుడు టమోటాలు చూస్తున్నామండి, బయట దేశవాళీ టమోటాలు చాలా తక్కువగా వస్తున్నాయి, సంకర టమోటాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే న్యాచురాలిటీ అనేటువంటిది పోయింది పండ్లు కూరగాయలలో, రకరకాల హైబ్రిడ్ ఉత్పత్తులు అనేటువంటివి మనకు వచ్చాయి. ఎందుకని అంటే రైతులకి లాభాపేక్షతోటి కొంచెం పంట ఎక్కువగా రావాలని చెప్పేసి కొన్ని కొన్ని ప్రక్రియల ద్వారా మనకి సహజత్వాన్ని పోయి ఇట్లాంటివన్నీ కూడా మార్కెట్లోకి వచ్చేసాయన్నమాట. తర్వాత హాని చేసేటువంటి క్రిమి సంహారకాలు కూడా వచ్చేసాయి. మరి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఆహారాన్ని విషతుల్యం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ కెమికల్స్ స్ప్రే చేసినప్పుడు వీటి యొక్క అవశేషాలు ఏమిటి అంటే, వీటిలో ఉండటం వల్ల ఎన్ని అనర్థాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తల్లిపాలలో కూడా మనకి ఈ అవశేషాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకని, తల్లిపాలలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇది మనం తీసుకునే ఆహారం ద్వారా తల్లిపాలల్లోకి వెళ్ళాయి. అంటే తల్లిపాలలో కూడా స్వచ్ఛత లోపించింది అంటే మనం ఆలోచించవచ్చు మనం తీసుకునే ఆహారం ఏ మేరకు కలుషితం అవుతుందో అని చెప్పేసి. పండించే ప్రక్రియలో వీళ్ళు వాడుతున్నటువంటి రసాయనాల వల్ల తినే ఆహారమే కాదండి, భూమి కూడా కలుషితమైపోయింది. సో భూమిలో కూడా రసాయనాలు పేరుకొని పోయి అండర్ గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. సో ఈ అండర్ గ్రౌండ్ వాటర్ వాడి వాళ్ళు తయారు చేసే కూల్ డ్రింక్స్ కానీ, తర్వాత పశువులకి వాడేది ఆ నీరే కాబట్టి, సో ఇట్లాంటి వాటన్నింటి వల్ల కూడా ఈ పెస్టిసైడ్స్ అనేటువంటివి మన శరీరంలోకి వెళ్తున్నాయి. మరి అలాగే ఈ కూల్ డ్రింక్స్ లో ఉండటం వల్ల కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళని కూడా వాళ్ళ హెల్త్ బాగా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఆలోచిస్తే మనం అప్లై చేసే కెమికల్స్, అంటే ఈ పెస్టిసైడ్స్ ఇట్లాంటివన్నీ కూడాను 1% మాత్రమే ఈ పంటలకు వచ్చే పురుగుని నిర్మూలించడానికి కానీ నివారించడానికి కానీ పనికొస్తుంది. మిగిలినంతా కూడా భూమిలోకి ఇంకిపోయి పర్యావరణానికి హాని చేస్తుంది. మరి ఇట్లాంటి వాటన్నింటి వల్ల కూడాను
మన ఆరోగ్యము దెబ్బతిని సురక్షితంగా ఉండట్లేదు. సో ఇలాంటివే కాకుండా మనము ఆరోగ్యపరంగా ఆహారపరంగా చూస్తే

ఇంకా మనకి ఏ ఏ పాయింట్ ఆఫ్ వ్యూస్లో ఆరోగ్యం దెబ్బతింటుంది అంటే, వీటన్నిటిని ప్రక్కన పెట్టి తీసుకున్నటువంటి ఆహారంలో న్యాచురల్గా వాటి ఆరిజిన్లోనే కొన్ని టాక్సికెంట్స్ ఉంటున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఈ అరకు అట్లాంటి ఏరియాస్లో ఉండే ట్రైబ్స్ అక్కడ దొరికేటువంటి కేసరి దాల్ అని చెప్పేసి ఒకటి వాడుతున్నారు. సో ఆ కేసరి దాల్ ఎక్కువగా తినే వాళ్ళల్లో బీటా ఆక్సాలిల్ ఎమైనో అలనిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే, ఎక్కువ కాలం వాడినప్పుడు వాళ్ళకి క్రిపుల్డ్నెస్ వస్తుంది, దాన్ని లాథిరిజం అని చెప్పేసి చెప్తానమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ సురక్షిత ఆహారం అనేటువంటిది కొన్నిసార్లు యాజ్ సచ్ మనం ఫుడ్నిగా కూడా కన్సిడర్ చేసినప్పుడు కొన్ని ఫుడ్స్కి వాటిలో ఉన్నటువంటి ఇట్లాంటి టాక్సికెంట్స్ వల్ల, యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ వల్ల, సో వాటిలో ఉండేటువంటి ఇతరితర హాని చేసేటువంటి గుణాల వల్ల కొన్ని మనము తినకూడదు. కానీ మనకి కేసరి దాల్ దొరుకుతుంది కదా, మంచి ఫుడ్ కదా అని తెలిసి తెలియక చాలామంది తింటున్నారు. అలాంటి వాళ్ళు ఈ లాథిరిజం అనేటువంటి డిజేబుల్డ్నెస్తో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, క్రిపుల్డ్నెస్. సో ఆ డిజేబిలిటీ వస్తుంది చాలామంది జనాల్లో. కాబట్టి దాన్ని మనం సేఫ్ ఫుడ్ అంటానికి లేదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ తీసుకున్నామండి, దానిలో ట్రిప్సిన్ ఇన్హిబిటర్స్ అని చెప్పేసి ఉంటాయి. సో మనం దాన్ని కన్జ్యూమ్ చేసేటప్పుడు మనకి ఆ ఇన్హిబిటర్ని ఇనాక్టివేట్ చేసేదిగా ఉండాలి. అంటే అది వండే వాళ్ళకి ఆ పద్ధతి తెలియాలి. దాన్ని 24 అవర్స్ నానబెట్టి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర బాయిల్ చేస్తే ఆ ఇన్హిబిటర్ని మనం ఇనాక్టివేట్ చేయగలుగుతాము. సో అలా చేయకుండా మనం సోయాబీన్ యాసెచ్ కన్జ్యూమ్ చేస్తామనుకోండి, దాన్ని కూడా సురక్షిత ఆహారం అంటానికి లేదు. ఇకపోతే మనము అన్ని వయసుల వారికి ఈ తీసుకున్నటువంటి ఆహారము వాళ్ళ శరీర అవసరాలను బట్టి, మనము వాళ్ళ బాడీ తీరు అంటే శరీర ధర్మాన్ని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి, సో హెల్త్ కండిషన్ని బట్టి రోజుకి ఇంత ఆహారం తీసుకోవాలని నిర్ణయించబడుతుంది. అలా కూడా తీసుకోలేదనుకోండి, వాళ్ళు కుపోషణతో బాధపడతారనమాట, మాల్ న్యూట్రిషన్తో. అలాంటప్పుడు అది కూడా సురక్షిత ఆహారం అవ్వదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, తీసుకున్నటువంటి ఆహారము ఇలా మనకి ఒక బ్యాక్టీరియాతో కానీ, వైరస్తో కానీ, ఫంగస్తో కానీ ఇన్ఫెక్ట్ అయ్యున్నా, లేదా పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్తో కంటామినేట్ అయ్యున్నా, లేదా మనము ఇంకా ఫిజికల్గా ఏమైనా రాళ్ళు రప్పలు గ్లాస్ పెంకులు ఇట్లాంటివి ఉన్నా, లేదా మనకి వాటిలో న్యాచురల్గా కొన్ని టాక్సికెంట్స్ ఉన్నా, ఇన్హిబిటర్స్ ఉన్నా, లేదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా, మనము సరిపడా ఆహారం అన్ని పోషకాలు ఉన్నది గనక తీసుకోలేకపోతే అది కూడా సురక్షిత ఆహారం కాదు అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి తన డైలీ ప్యాటర్న్ గనక తీసుకుంటే 3:2:1 రేషియోలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ తీసుకోవాలి. ఆ రేషియోలో తీసుకోకపోయినా కూడా అతని జీవక్రియలన్నీ కూడా సక్రమంగా జరగవు. కాబట్టి హెల్దీ ఫుడ్ క్వాంటిటీ తక్కువగా తీసుకున్నా, అతనికి సరిపడా తీసుకోకపోయినా కూడా శరీరంలో అనేక రుగ్మతలు వస్తాయన్నమాట. సో వీటన్నింటి వల్ల శరీరంలో ఉన్నటువంటి జీవక్రియలు జరగకుండా మనకి మెటబాలిజమ్స్ అన్ని ఇట్లా స్తంభించిపోతాయి, ఎంజైమ్స్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉంటాయి. కాబట్టి అనేక అనేక రుగ్మతలు వచ్చి ఫైనల్గా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. సో ఈ విధంగా కనుక అనారోగ్యం పాలవుతూ ఉంటే, ఒకసారి ఊహించుకోండి, ఫ్యామిలీలో ఆరోగ్యం సరిగా లేక అనారోగ్యం పాలవుతూ ఉంటే, స్కూల్ పిల్లల్ని తీసుకుంటే వాళ్ళు స్కూల్కి సరిగ్గా వెళ్ళలేరు, హౌస్ వైఫ్ను తీసుకుంటే ఆమె యాక్టివ్గా ఇంట్లో పని చేయలేదు, టైంకి బాక్సులు పెట్టలేదు, హస్బెండ్కి క్యారియర్ అందించలేదు, అలాగే పోనీ హస్బెండ్ విషయం తీసుకుంటే ఆయన ఆఫీస్కి సరిగ్గా వెళ్ళలేడు, వర్క్ సరిగ్గా చేయలేడు. ఇదే ఆరోగ్యకరమైన ఆహారం కనుక తీసుకుంటే అందరూ చలాకీగా ఉంటారు, ఎవరి పనులు వారు చేసుకోగలుగుతారు. సో ఆఫీస్లో ఆయన యాక్టివిటీ చాలా చురుగ్గా ఉంటుంది, వాళ్ళ కంపెనీకి లాభాలు రావడానికి హెల్ప్ అవుతుంది, ఇంట్లో అలాగే హౌస్ వైఫ్ చాలా యాక్టివ్గా ఉండి అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తుంది, స్కూల్ చైల్డ్ స్కూల్కి వెళ్ళి యాక్టివ్గా ఉండి మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మనము మంచి ఆహారాన్ని తీసుకుంటామో ఆరోగ్యకరమైన సమాజానికి కూడా ఇది దోహదపడుతుంది. అంటే మన మానవాళి యొక్క అభివృద్ధికి హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు మనము వెస్టర్నైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఎంతో ముందుకెళ్ళాము అని చెప్పేసి గర్వపడాల్సినంత అవసరం లేదండి. ఎప్పుడు మనకు అభివృద్ధి జరిగింది అనుకోవాలంటే, ఎప్పుడైతే హాస్పిటల్స్కి జనం రావటం తగ్గుతారో ఆ రోజే మనం అభివృద్ధి జరిగిందని చెప్పుకోవాలి. కారణం ఏంటి, ఈరోజు గుండాపరేషన్ జరుగుతుంది, గుండె మార్పిడి చేయగలుగుతున్నామని చెప్పేసి మనం గర్వంగా పొంగిపోవటానికి లేదు. గుండె మార్పిడి చేయటం కాదండి సక్సెస్, అసలు రోగంతో హాస్పిటల్కి వెళ్లకుండా ఉండటం అనేది సక్సెస్ అనమాట. కాబట్టి మనం హెల్దీ పాపులేషన్ గనక పెంచగలిగితే, జనమందరు గనక హెల్దీగా ఉంటే మన సమాజం హెల్దీగా ఉంటుంది, మన సమాజం గనక హెల్దీగా ఉంటే మన దేశ భవిష్యత్తు కూడా హెల్దీగా ఉంటుంది, అప్పుడు ప్రొడక్టివిటీ పెరుగుతుంది.

0: అనేది మనం లాభాల బాటలో పయనిస్తాము, ఆటోమేటిక్ అభివృద్ధి అనేది మనం సాధించగలుగుతాము. అందువల్ల మనకి ఈ సురక్షిత ఆహారం అనేటువంటిది నో డౌట్ ఇది అభివృద్ధికి సోపానం. పర్సనల్ లెవెల్లోనూ, అలాగే మనకి కమ్యూనిటీ లెవెల్లోనూ, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, సో ఏ లెవెల్లో తీసుకున్నా ఈ సురక్షిత ఆహారం అనేటువంటిది అభివృద్ధికి సోపానం. కొన్నిసార్లు కొన్ని ఫుడ్స్ వల్ల మనకి ఎలర్జీస్ కూడా వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమందికి వీట్ పడదు, అందులో గ్లూటెన్ అనేటువంటిది ఉంటుంది, అది గనక తీసుకుంటే వాళ్ళకి సీలియాక్ డిసీజ్ అనేటువంటిది వస్తుంది. సో దానివల్ల ఎలర్జీ వస్తుంది, ఇతరితర ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వీట్ అనేటువంటిది మంచిది, మంచిది అనేది కానీ పర్సనల్ లెవెల్లో తీసుకుంటే అందరికీ సూట్ అవ్వదు. సో అలాంటివి కూడా అవాయిడ్ చేయాలి. అలాగే ఇంకొన్ని ఫుడ్స్ ఉంటాయి, వాటి వల్ల ఎలర్జీ వస్తుంది. సో వాటిని కూడా పర్సనల్ లెవెల్లో మనం, అవి ఎంత హెల్దీ ఫుడ్స్ అయినా కొన్ని వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి అవాయిడ్ చేసుకుంటే వాళ్ళు సురక్షితంగా ఉంటారు. ఇంకను మనము ప్రొడక్షన్ లెవెల్ నుంచి ట్రాన్స్పోర్టు, ప్రాసెసింగ్ ఈ లెవెల్స్ అన్ని సురక్షితంగా దాటుకొని హౌస్ హోల్డ్ లెవెల్కి వచ్చినప్పుడు అది ఇంట్లో అమ్మ చేతిలో ఉంటుంది. సో ఆవిడ ఈ ఆహారాన్ని తయారు చేసేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కొని గిన్నెల్ని శుభ్రంగా మెయింటైన్ చేస్తూ సరైన పద్ధతిలో వండాలి. కొన్నిసార్లు ఆహారాన్ని, మంచి ఆహారం తీసుకున్న ఆవిడ వండే పద్ధతులు కనుక కరెక్ట్గా లేకపోతే పోషకాలు నశించిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, వైటమిన్ ఏ, వైటమిన్ సి ఇవి ఈజీగా ఆక్సిడైజ్ అయిపోతాయి. కాబట్టి కొన్ని మెళుకు ఆవిడ పాటించాలి, వండే పద్ధతులు కరెక్ట్ గా ఉండాలి, న్యూట్రియంట్ లాసెస్ జరగకుండా ఉండాలి. కాబట్టి పోషకాహారాన్ని ఆవిడ కూడా అందించగలిగేదిలా ఉండాలి. అందువల్ల ప్రతి దశలోనూ ఈ పోషకాహారాన్ని స్వచ్ఛంగా, సురక్షితంగా ఇంటిల్లిపాది తీసుకునేలాగా ఉండాలి. నెక్స్ట్, వండినటువంటి ఆహారం కనుక మిగిలినట్లయితే దానిని మూతలు పెట్టి సరిగ్గా నిల్వ చేయాలి. లేకుంటే ఇంట్లో గనక రోడెంట్స్ ఉంటే ఎలకలు అలాంటివి, అవి స్పాయిల్ చేయొచ్చు, అది మనకు తెలియకుండానే కన్జ్యూమ్ చేయొచ్చు. ఇంకా మూతలు పెట్టలేదు అనుకోండి, వాటి మీద ఈగలు వాళ్ళొచ్చు, బొద్దింకలు వాళ్ళొచ్చు. సో ఈగలు పట్టుకున్న ఆ హెయిరీ లెగ్స్ తోటి అవి ఎక్కడో ఫీకల్ మ్యాటర్ మీద ఎక్కడో వాళ్ళొచ్చు, మళ్ళీ ఫుడ్ మీద వాళ్ళతే వాటి కాళ్ళ ద్వారా చాలా బ్యాక్టీరియా, వైరస్ ఇట్లాంటివన్నీ కూడా ఫుడ్లోకి వెళ్ళి అవి తర్వాత మన కడుపులోకి వెళ్ళి చాలా డయేరియా అని, డీసెంట్రీ అని రకరకాల జ్వరాలు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇంట్లో కూడా మనము వండినటువంటి ఆహారాన్ని మూత పెట్టి ఉండాలి. వీలైనంత వరకు కూడాను వేడిగానే భుజించేలాగా ఉండాలి. సో ఇట్లాంటివన్నీ కూడాను మనం జాగ్రత్తలు గనక తీసుకుంటే మన ఆరోగ్యము బాగుంటుంది, మన సమాజం కూడా బాగుంటుంది.
1: మీరింతవరకు వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా సురక్షిత ఆహారం అభివృద్ధికి సోపానం ఈ అంశం గురించి డాక్టర్ కెవి శాంతిశ్రీ గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట నోము. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నవారు తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి కాజా గ్రామం నుంచి.

గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట కాంచనగంగా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు హైదరాబాద్ వనస్థలీపురం నుంచి డోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృపా.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే పాటలకి
1: నిన్న ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో పలు అభివృద్ది పనులపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామంలో 100కు పైగా ఫైలేరియా కేసులు నమోదవటం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతున్నారని అక్కడ సమస్యలపై దృష్టి సారించారు. రష్యా పర్యటనలో భాగంగా రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాస్కోలోని స్బేట్ సిటీని సందర్శించారు. ఈ సందర్బంగా వ్యాధి నిర్ధారణ, ఇతర ఆవిష్కరణలతో కూడిన ఏటీఎంపై మంత్రి లోకేష్ ఆరా తీశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆవిష్కృతమైన స్బేట్ సిటీ భవిష్యత్తు టెక్నాలజీకి వారధిగా నిలుస్తుందని ఆయన కొనియాడారు. రాష్టంలో నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల గుర్తింపులకు ఏఐ ఆధారిత సేవలు వినియోగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా మొబైల్ ద్వారా నవజాత శిశువుల బరువు, ఎత్తు, ఇతర వివరాలను నమోదు చేయనున్నారు. దీనికోసం ఆశా యాప్తో శిశు మాపన్ యాప్ను అనుసంధానిస్తారు. నీట్ యూజీ రీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందంటూ వస్తున్న ఆరోపణల్ని ఎన్టీఏ ఖండించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ దుష్ప్రచారం అవాస్తవమని పేర్కొంది. తప్పుడు ప్రచారం వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విశాఖపట్నం అరకు విస్టా డోమ్ రైలు ప్రయాణ మార్గం జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఈ నెల 15వ తేదీన గోవాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ అవార్డును అందుకుంటారు. రానున్న 2 రోజుల్లో రాష్టంలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: చిన్నమ్మాయ్, ఓ చిన్నమ్మాయ్,
1: రారా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయ్, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయ్.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయ్, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయ్, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: latest updates.
1: Quality, creativity, technology la mela vip.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? స్టూడియోలో సామ్యం చేస్తే 11 గంటల 5 నిమిషాలు దాటి 6 సెకండ్లు. సినిమా కబుర్లు, సినిమా కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి సినిమా కబుర్లు కార్యక్రమంలో చిరుబాబు ఏం చెబుతాడు అని ఆలోచిస్తున్నారు కదా. మనం రోజు వినేటటువంటి చక్కటి మెలోడీ సాంగ్స్, వాటి వెనక ఎంత కృషి ఉంటుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ప్రేమికుల రోజు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వర్ణత ఆలపించిన పాట విందాం.

మీరంతా చూసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగా హెడ్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విత్వరాజీ చిన్నబాబు. సినిమా కబుర్ల కార్యక్రమంలో పాట ఒక సాంగ్ రికార్డింగ్ ఎలా చేస్తారు, ఆ పాట వెనుకున్నటువంటి ఆ కృషి ఏమిటనేది విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పాట విన్నంతసేపు మన మనసు ఆనంద డోలకల్లో ఊగిస్తలాడిపోతూ ఉంటుంది. బబ్బబ్బ ఎంత హాయిగా ఉంది, మనసు ఎంత నెమ్మదిగా ఉంది ఈ పాట వింటుంటే అనుకుంటాం. మరి ఆ పాట వినడానికి వినసొంపుగానే వీనులు విందవుతుంది. ఆ పాట వెనుక ఎంత కృషి ఉంటుందో అంటే పాట సాంగ్ రాయడం, స్వరపరచడం, ఆడియో రికార్డింగ్, ఎడిటింగ్, మిక్సింగ్, మాస్టరింగ్ అనే ముఖ్యమైన దశలుంటాయండి. కథకు అనుగుణంగా గీత రచయిత సినిమా పాటను అద్భుతంగా రాస్తారు. ఆ పాటను స్టూడియోలో రికార్డింగ్ చేయడానికి అవసరమైనటువంటి పరికరాలు, ప్రాసెస్ వివరాల గురించి ముందుగా మాట్లాడదాం. అంతకంటే ముందు గ్యాంగ్ లీడర్ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు ఇచ్చిన పాట విందామా. భువనచంద్ర గీతం, బప్పిలహరి సంగీతం.

0: భారత మహాశయులకు విజ్ఞప్తి ఇచ్చటం నుంచి నకాషాజీ జరోహణి స్వరతాలు విజయపాటు విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమం వింటున్నారు కదా, సినిమా కబుర్లు కార్యక్రమంలో పాట ఒక సాంగ్ రికార్డింగ్ ఎలా చేస్తారనే అంశాల గురించి దాని వెనుక కృషి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాడేటటువంటి వోకల్ అంటే గాయని గాయకులు పాడేటటువంటి పాటను రికార్డింగ్ చేయడానికి మైక్రోఫోన్స్ గాత్రం మరియు వాయిద్యాలను స్పష్టంగా రికార్డింగ్ చేయడానికి చాలా అవసరం అండి. ఆడియో ఇంటర్ఫేసు ఇది మైక్రోఫోన్ వాయిద్యాల నుండి వచ్చేటటువంటి అనలాగ్ సిగ్నల్ను కంప్యూటర్ అర్థం చేసుకోవడానికి డిజిటల్ సిగ్నల్గా మారుస్తుందన్నమాట. పాటను రికార్డ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. అక్కడ గీత రచయిత రాసినటువంటి ఆ పాట కథకనుగుణంగా చక్కగా అందంగా అద్భుతంగా రాస్తారు. అదే పాటను స్వరకర్త మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తాడు. ఎలా చేస్తారు ఏమిటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు బాబీ చిత్రం నుంచి కార్తీక్ చిత్రాలు పిలిచిన పాట విందాం.
1: పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల

బ్రాండ్ మేనేజర్ నుంచి చక్కని పాట వినేశారు కదా. స్టూడియోలో సమయం చేస్తే 11:31 దాటి 42 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విత్ రాజీ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో మనం వినేటటువంటి పాట, ఆ పాట వెనకాల ఎంత కృషి ఉంటుంది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. స్వరకర్త, కంపోజర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఏ విధంగా స్వరపరుస్తారు అనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సంగీత రూపాన్ని సృష్టించేవి స్వరకల్పన, కాంపోజింగ్ అంటారు. ఈ విషయానికి వస్తే పాటలోని సాహిత్యం లేదా భావానికి తగినట్టుగా కొత్తగా మెలోడీ లేదా నోట్స్, స్వరాలను సృష్టించడాన్ని కాంపోజింగ్ అంటారు. పాటను పాడేటటువంటి గాయని గాయకులకు ఏ శృతిలో ఎలాంటి రాగంలో పాడాలో కంపోజర్ నిర్ణయిస్తారు. స్వరకర్త ఇచ్చినటువంటి ఆ మెలోడీకి వివిధ సంగీత వాయిద్యాలను జోడించడాన్ని అరేంజ్మెంట్స్ అంటారు. ఉదాహరణకు డ్రమ్స్, గిటారు, పియానో, వేణువు, వయలిన్ వంటి వాయిద్యాలను ఎక్కడెక్కడ వాడాలో, వేటి ముందు ఏది వస్తుందో, ఏది ముందు వస్తుందో, ఏది వెనుక వస్తుందో అరేంజ్ ప్లాన్ చేస్తారు మన మ్యూజిక్ డైరెక్టర్. అరేంజ్మెంట్స్ అంతా సిద్ధంగా ఉంటుంది, ఆర్కెస్ట్రా అందరూ కూడా రెడీగా ఉంటారు. ఉన్న తర్వాత రికార్డింగ్ స్టూడియోలో గాయని గాయకులు, కోరస్, ఆర్కెస్ట్రా, ఇక మ్యూజిక్ డైరెక్టర్ అందరూ చాలా శ్రమిస్తారండి. 1, 2, 3, 4, 5, 6 సార్లు రిహార్సల్స్ చేస్తారు. మంచిగా వచ్చింది అనే వరకు కష్టపడుతూనే ఉంటారు. పూర్వపు రోజుల్లో అయితే ఆ ఇంత టెక్నాలజీ లేదు కదా, అసలు ట్రాక్స్ తీయటం అనేది లేదు. ఎలా రికార్డ్ చేసేవారు, అలనాటి గాయని గాయకులు ఎంత కష్టపడ్డారు కదా. డే అండ్ నైట్, రేయి పగలు బాగా శ్రమిస్తూ పాడి అద్భుతమైన మెలోడీస్ ఇచ్చారు మనకి. సుబ్రహ్మణ్యం గారు వచ్చిన తర్వాతట సంగీత ప్రపంచమే మారిపోయిందట. అసలు స్టూడియోలో మేమందరూ గెంతులు వేశాం, అద్భుతంగా అటువంటి సంగతులు అనేవి నేర్పించారు అని చెప్పుకొచ్చారు. ఒక

నాకు ఆ ఇంటర్వ్యూలో సుశీలమ్మ గారు. కనీసం భోజనం చేద్దామా, టిఫిన్ చేద్దామా, టీ తాగుదామా, మంచినీళ్ళు తాగుదామా అనే సమయానికి కూడా వెచ్చించకుండా బాగా శ్రమించి అద్భుతమైన పాటలు మన గాయని గాయకులు మనకు అందించారు.

హరీష్ రాఘవేంద్ర మహతి ఆలపించిన పాట వీడొక్కడి చిత్రం నుంచి వినేశారు. మీరంతా ట్యూనిజెస్ వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 91.3 మెగాహెర్ట్స్ పై. సినిమా కబుర్లు వింటున్నారు విత్ రాజీ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో ఒక పాట సాంగ్ రికార్డింగ్ ఎలా చేస్తారు, ఆ రికార్డింగ్ వెనుకున్నటువంటి కష్టాలు ఏమిటనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆర్కెస్ట్రా, గాయని గాయకులు, మ్యూజిక్ డైరెక్టర్స్ రిహార్సల్ చేస్తూనే ఉంటారు. మరి సింగర్స్ పాడేటప్పుడు శృతి తప్పడం, స్వరాలు పట్టుకోలేకపోవడం, అంటే సరైన శృతిలో పాడలేకపోవడం, మైక్రోఫోన్కు అతి దగ్గరగా లేదా దూరంగా ఉండటం వల్ల రికార్డింగ్లో హెచ్చు తగ్గులు రావడం జరుగుతూ ఉంటాయి. దీనివల్ల రికార్డింగ్ అనేది సరిగా రాదు. అప్పటి రోజుల్లోనట స్టాండ్ మైకే ఉండేదట. ఆ స్టాండ్ మైక్ దగ్గర సుబ్రహ్మణ్యం గారు పాడేటప్పుడు కాస్త అల్లర పనులు చేస్తూ ఉండేవారట. జానకమ్మ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ ఉన్నారు ఈ మాట. తను పాడేటటువంటి పోర్షన్ అతడు ఆమె కదా, అతడు పాడతాడు, పాడిన తర్వాత జానకమ్మ గారిని అవేవే అని ఎక్కిరిచ్చేవారట. ఎప్పుడైతే ఎగ్గిరిచ్చారో ఆ సుబ్రహ్మణ్యం గారి వైపు చూసినప్పుడు కొంచెం శృతి తప్పుతూ ఉంటుంది కదా, ఆ రాగంలో ఏంటి నన్ను ఎగ్గిరిచ్చాడు సుబ్రహ్మణ్యం అనేటటువంటి ఆలోచన వస్తుంది కదా, వెంటనే శృతి తప్పేవారట. జానకమ్మ గారు రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి పాడబడడానికి వెళ్ళినప్పుడు వారి హస్బెండ్ గారు కూడా వెళతారట. అదే సందర్భంలో అవుట్ సైడ్ అంటే రికార్డింగ్ స్టూడియో అవతల ఉన్నటువంటి భర్త గారు కాస్త సీరియస్గానే మందలిచ్చారట కదా. ఇలాంటి అల్లరి పనులు చేయటం సుబ్రహ్మణ్యం గారికి సాధ్యం. అంతేకాదండో, చాలా క్లిష్టమైన కష్టతరమైనటువంటి పాటలు కూడా మన సింగర్స్ పాడారు. ఎందుకంటే మన ఎల్ఆర్ఈశ్వరి గారు ఉన్నారు కదా, తమిళంలో పట్టత్తరాణి అనేటటువంటి పాట మీరు విన్నారో లేదో నాకైతే తెలియదు, బట్ ఆ చండ్రకోళతో కొట్టే సౌండ్కి ఆ గొంతులో ఎఫెక్ట్స్ ఇచ్చేవారనమాట. ఆ పాటనే డబ్ చేసేటప్పుడు హిందీలో కూడా లతాజీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మో ఎవరు పాడారు, నేను ఆమెను చూడాలి, ఇంత ఎఫెక్ట్స్ ఎలా ఇచ్చారు కదా, ఆ ఎఫెక్ట్స్ అని ఇవ్వడానికి ఎంత కష్టపడున్నారో. జానకమ్మ గారు పాడినటువంటి నీలీలా పాడేది దేవా అనే పాటలో ఉన్న సరిగమలు అసలు ఆ సన్నాయి ఆ దానితో పాటుగా ఎలా పాడారు, అద్భుతంగా పాడారట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై తీసుకెళ్లారట ట్రాక్ తీసుకెళ్లి, ఇలానే పాడాలమ్మా అని చెప్పారట లతమ్మ గారికి. కానీ అమ్మో వారు పాడలేదట. అదే జానకమ్మ గారు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన మాట ఇది. తర్వాత జానకమ్మ గారే పాడగలరని లీలా గారు చెప్పారట. ఎందుకంటే పైడి స్వామి దగ్గర సంగీతం నేర్చుకున్నారు మన జానకమ్మ గారు. వారు సంగీత నాదస్వరం విద్వాంసులట. ఆ నాదస్వరంతో ఉండేటటువంటి పాట చాలా అద్భుతంగా పాడారండి కదా, ఎంత కష్టపడ్డారు. సింగర్స్ పాడేటప్పుడు ఆ స్టూడియో వాతావరణం, హెడ్ఫోన్స్ పెట్టుకోవడం, కొత్తగా అనిపించడం వలన లేదా సరిగా పాడలేకపోవడం వంటి సమస్య లేకపోలేదండి. రికార్డింగ్లో తర్వాత బ్రీతింగ్ నాయిస్ అనేది రావటం అంటే వినటానికి బాగోదు కదా. అసలు సుశీలమ్మ గారి పాట వింటున్నప్పుడు అనే ఆ శ్వాస మనకి ఎప్పుడు ఎక్కడ కూడా వినిపించదు. ఇప్పుడు వింటున్నటువంటి పాటలు ఏమో నేనైతే చెప్పలేను కానీ ఆ సమస్య వినడానికి కూడా బాగోదు. బట్ అది రాకుండా అద్భుతంగా పాడారు అలనాటి గాయని గాయకులు. సింగర్స్ పాడేటటువంటి ఆ మైక్ దూరాన్ని కనీసం 6 నుంచి 8 అంగుళాల దూరం ఉంచాలి అని, గట్టిగా పాడేటప్పుడు కొంచెం వెనుకకు, స్లోగా పాడేటప్పుడు కొంచెం ముందుకు జరిగి పాడాలని, సాధారణంగా వచ్చే చిన్న చిన్న పొరపాట్లను సాఫ్ట్వేర్ ద్వారా సరిచేసి అద్భుతంగా రికార్డైన పాటను శ్రోతల ముందుకు తీసుకొస్తారు మన మ్యూజిక్ డైరెక్టర్స్. అతడు చిత్రానికి రంజిత్.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు. విత్తనాది చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో పాట ఒక సాంగ్ రికార్డింగ్ వెనుకున్నటువంటి కృషి ఏమిటో మనం తెలుసుకుంటున్నాం. 19 వయస్సులు అంటే 19 రకాలుగా పాడగలటువంటి స్తోమత సత్తా మన సుబ్రహ్మణ్యం గారికి ఉంది. మరి జానకమ్మ గారు ఏమాత్రం తీసుకోలేదు, వారు కూడా అద్భుతమైనటువంటి సంగతులు పాడారు. వారు ఒక సినిమాలో పాట పాడారండి, మౌన గీతంలో. అసలు ఈ పాట పాడింది మేల్ సింగర్ అనుకుంటే అన్న విధంగా పాడారు, చాలా అద్భుతంగా కూడా పాడారండి. అప్పుడే నూనుగు మీసాలు వస్తున్నటువంటి ఆ నిత్య యవనుడు అంటే అప్పుడే వస్తున్నట్టు కౌమార దశలోకి వస్తున్నటువంటి ఒక కుర్రాడికి పాడినటువంటి పాట చాలా అద్భుతంగా పాడారండి. మనం కూడా విందాం ఆ పాట.

అటు సారాతో శివమెత్తి పోతూ వాళ్ళు చూపు చూసే కుర్రదాన్ని చూస్తూ నాటు సారాతో

0: ಮನಸ್ಸನ್ನಿ ತಲಿಸ್ಯಾ ಕೊಂತು ಕೋಟೆ ಪೋಣಿ ಮನಿ ಅರಿಸ್ಯಾ ಇಂತೋಡಿ ಪಾಠ ಇನ್ನೊಳ್ಳು ಅಂತ ಸೋಸೆ ಪೋಯಾರು ಪಿಲ್ಲ ವಚ್ಚಿ ನನ್ನು ಕಿಟ್ಟು ಭೇಷನಿ ಅಂತೆ ಪ್ರಾಣ ವೇಸ್ತಾ ಪಾಪ ಪೇರು ಮಲ್ಲಿ ನಾ ಊರು ಕೊಂತ ಡೆಲ್ಲಿ
1: ఏంట్రా తమ్ముళ్ళారా, జాతకం ఫలించబోతుందని ఆచికొచ్చి పిల్ల కోసం దేవదాసులా గాలిస్తుంటే నా అక్క సాధ్యత్వంతో మీరు కాజేసి క్యాపడారా? ఏంటది ప్రోవయ్యా, అంత దిమ్మరెక్కిపోయిందా? ఏ చెక్కరేగిందంటే అబ్బాయిలు కూడా మర్చిపోయి నీకే తాలిగట్ట పారవా. ఎగతాళ ఏడిపించకరా, వచ్చి నీ పని పడతా.

చాలీ అద్భుతంగా జానకమ్మ గారు ఒక మేల్ వాయిస్ కూడా పాడగలిగినట్టు సత్తా వారికి ఉంది. సుశీలమ్మ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారట, అయ్యో అసలు మగాడి గొంతుతో పాడతారు, చిన్ని పిల్లలాగా సప్తపదిలు ఎంత అద్భుతంగా పాడారు కదా, చిన్ని పిల్ల వాయిస్లో పాడతారు, మగాడి వాయిస్లో ముసలి వాళ్ళ గొంతులు కూడా చాలా అద్భుతంగా పాడగల సత్తా, మరి జానకమ్మ గారే వారే పాడగలరు, ఎవరు పాడగలరండి అని చెప్పుకొచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు.

0: అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
2: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతు రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా సిద్దాంతంలో రేపు పర్యటిస్తారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసి అనంతరం సభలో ప్రసంగిస్తారు. విశాఖపట్టణాన్ని రష్యా మార్కెట్లకు ఎక్స్పోర్ట్ హబ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట విద్యా, ఐటీ, ఎలక్టానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా ఆర్ఎంఎం ఫార్మా డైరెక్టర్ ముఖేష్ కుమార్తో మాస్కోలో ఆయన సమావేశమయ్యారు. స్వర్ణాంధ్ర, ఆరోగ్యాంధ్ర లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తోందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన థీమ్ యోగా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు యోగా దివ్య ఔషధమని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ రోజు నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. యోగాను దైనందిన జీవితంలో ఒక ప్రక్రియగా కొనసాగించాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఎస్వీ జూ పార్కులో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి నాగరాణి తెలిపారు. పెనుగొండ మండలం సిద్దాంతం గ్రామంలో రేపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి లభించిందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. తిరుమలలో తలపెట్టిన పలు అభివృద్ది పనులు వేగంగా పూర్తి చేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. తిరుమల అవసరాలకు గోగర్భం జలాశయం నుంచి అదనంగా నీటిని తీసుకోనుంది. రానున్న 2 రోజుల్లో రాష్టంలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

0: ప్రేమలేఖ చిత్రానికి ఆర్ కృష్ణ భువనచంద్ర ఆలపించిన పాట విన్నారు. భువనచంద్ర గీతానికి దేవ సంగీతం. స్టూడియోలో సమయం చూస్తే 12:07 దాటి 35 సెకండ్లు. మీరంతా చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 2.3 మెగాహెర్ట్స్ పై మీకు తెలుసా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీకు తెలుసా కార్యక్రమంలో మనం తెలియని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు చిన్న బ్రేక్.
1: సుప్రభాత వేళ, శుభోదయం పలుకుతూ,
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
2: సూక్తులతో సుధలు పంచుతూ,
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
2: వనితల వికాసానికి సమవాణిని వినిపిస్తూ,
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.
0: మీకు తెలుసా కార్యక్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనం మాట్లాడుకుందాం, తెలియని విషయాల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే నీటిలో తేలేటటువంటి ఏకైక రాయి ఒకటి ఉంది, తెలుసా? ఆ రాయి పేరే ప్యూమిస్. ఈ రాయి అగ్నిపర్వతాలు బ్రద్దలైనప్పుడు వచ్చేటటువంటి లావా చల్లబడటం వలన ఏర్పడుతుందట. దీనిలో గ్యాస్ బబుల్స్ ఉండటం వల్ల ఇది తేలుతూ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదండోయ్, మనం రకరకాల ఆహార పదార్థాలు తింటాం, అవన్నీ కూడా జీర్ణాశయంలో చేరతాయి. జీర్ణమయ్యేటటువంటి ఆ ప్రక్రియలో మన ఉదరామ్లాలు HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది కదా, దీనికి ఆడత ఎంత ఉంటుందో తెలుసా అండి? అబ్బబ్బా, బ్లేడుని సైతం కరిగించేస్తుందట. అబ్బా, అంత ఘాటుగా ఉండే

దాములు మన పొట్టలో కడుపులో ఉంటే ఎలా చిన్నబాబు అంటారా? లేదండి, మన జీర్ణశయం ఎప్పటికప్పుడే లైనింగ్ కణాలు ప్రతిరోజు కొత్త పొరను ఏర్పరుస్తూ ఉంటాయట. అందువల్ల మనకి ఎలాంటి హాని జరగదు. చూసావా హెచ్సిఎల్ ఎంత గాఢత కలిగి ఉంటుందో. మరికొన్ని చిట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మాస్టర్ చిత్రుడి నుంచి హరిహరి నారిని ఆల్పించినటువంటి పాట.

0: ఉషా ప్రణయం చిత్రానికి లిప్సిక్ ధ్రువన్న అల్పించినటువంటి పాట విన్నారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి అలా.

0: చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
0: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: స్టూడియోలో సమయం చూస్తే 12:20 దాటి 19 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటున్నారు విత్యురాజీ చిరుబాబు. సముద్రంలో, మహాసముద్రాలలో రకరకాల జీవులు జీవిస్తూ ఉంటాయి కదా. ఆక్టోపస్, ఇది కూడా సముద్రంలో జీవించే జీవి. దీనికి 3 హృదయాలు, 9 మెదడులు ఉంటాయట. వామ్మో, మనకు ఒక హృదయం, ఒక గుండె ఉంటేనే నానా తంటాలు, నానా హైరాణ పడిపోతున్నాం. దీనికి 3 గుండెలు ఉన్నాయట, 9 మెదడులు ఉన్నాయట. వీటి రక్తం నీలం రంగులో ఉంటుందటండి. భలే వింతగా ఉంది కదా. ఇప్పుడైతే భారతీయుడి చిత్రానికి హరిహర ఆరణి ఆలపించినటువంటి పాట స్టేట్ ఇంటూ విధ భారతీయ ఫిల్మ్ 101.3 మెగా హెడ్స్ పై. మీకు తెలుసా ప్రోగ్రామ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరు ఇంతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 కావస్తుంది. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక కేరళ మాహీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తలు వివరంగా. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. అమెరికా, ఆస్టేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువని పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల సబ్సిడీ లభిస్తుందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. హార్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి జూన్ మధ్య ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయల పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రపంచ ఇంధన మార్కెట్ల ప్రభావం నుండి వినియోగదారులకు ఊరట కలిగించేందుకు పెరిగిన ధరలలో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వమే భరించిందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి పొరుగు దేశాల వంట గ్యాస్ ధరలతో పోలిస్తే ఉజ్వల లబ్దిదారులు చెల్లిస్తున్న వాస్తవ ధర చాలా తక్కువని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు అన్నారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మనిర్భర్ భారత్కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం, బలమైన దేశం కోసం వంట నూనె వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్తంగా, హక్కుగా, బాధ్యతగా స్వీకరించేందుకు, సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. దేశంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. ఆకాశవాణితో మంత్రి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద భారత్లో 90 కోట్లకు పైగా విశిష్ట ఆభా గుర్తింపు కార్డులను తయారు చేశామని తెలిపారు. అలాగే 100 కోట్లకు పైగా డిజిటల్ వైద్య రికార్డులను కూడా ఈ ఆభా ఐడీలతో అనుసంధానించామని తెలియజేశారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం 4 ఏళ్ల తర్వాత జరుగుతోందని, ఈ సమయంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయమైన పురోగతి లభించిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా ఇండోనేషియా జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగినో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 75 వసంతాలు పూర్తి చేసుకున్నాయని గుర్తు చేశారు. రక్షణ, భద్రత, సముద్ర తీర రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఫార్మాసిటికల్స్, ఆహార భద్రత, పర్యాటకం, విద్య, అలాగే సాంస్కృతిక సహకారంతో సహా ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలపై ఇండోనేషియాతో విస్తృతంగా చర్చించేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు జయశంకర్ పేర్కొన్నారు.
1: Our joint commission is happening after 4 years, and I think it's important to recognize that in those 4 years we have made good progress in our bilateral relations. Today I look forward to extensive discussions with you covering the full spectrum of our bilateral cooperation, from political to defense and security, maritime, trade and investments, health and pharmaceuticals.

0: food security as well as tourism, education and cultural cooperation.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రెడ్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలుపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా చెప్పారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన 77వ ఎడిషన్ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణం పరిశుభ్రంగా ఉంటుందని, అలాగే ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. సైక్లింగ్ వల్ల కలిగే పలు ఆరోగ్య ప్రయోజనాలను ప్రస్తావిస్తూ ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, ఫిట్ ఇండియా దార్శనికతను ముందుకు తీసుకెళ్లాలని మాండవీయ ప్రజలకు పిలుపునిచ్చారు.
2: साइकिलिंग करने से आपकी हेल्थ अच्छी रहे. साइकिलिंग से फ्यूल का बचत होता है. वर्तमान में ट्रैफिक की बहुत बड़ी समस्या है, उसका भी समाधान है. तो क्यों न हम साइकिलिंग करें. देश के नागरिकों में अपने हेल्थ के प्रति अवेयरनेस बढ़ी है. मोदी जी ने आधा घंटा रोज फिटनेस देने के लिए कहा है. तो ये फिटनेस का डोज आधा घंटा के लिए हम हमेशा साइकिलिंग करेंगे तो मैं मानता हूं कि हमारी कई समस्या का समाधान होगा.
1: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా మెసేంజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని ఎన్టీఏ అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది. వాతావరణం. దేశంలోని కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకన్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్ ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఈరోజు భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గోవాలోని మడ్గావ్లో నిన్న జరిగిన సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 ఫైనల్ పోటీలో భారత్ బంగ్లాదేశ్ను 3-1 తేడాతో ఓడించి 6వ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయం సాధించిన భారత బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. భారత ఫుట్బాల్కు ఈ విజయం గర్వించదగిన క్షణమని సామాజిక మాధ్యమ పోస్టులో మాండవీయ పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ 3 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో పారిశ్రామికవేత్త సానా సతీష్, విద్యావేత్త భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, టీడీపీ సోషల్ మీడియా వింగ్ అధినేత చింతకేల విజయ్ ఉన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసు.

0: తెలుసుకుందాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: స్టూడియోలో సమయం చూస్తే 12:40 దాటి 7 సెకండ్లు. మీరంతా ఆర్చేం చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. మీకు తెలుసా వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. తెలియని అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన ఆర్జెస్ చెబుతూనే ఉంటారు, కానీ మానవ శరీరంలో అతిపెద్ద అవయవమైన చర్మం, మన చర్మం ఉంది కదండి, తన కణాలను ప్రతిరోజు అంటే ప్రతి 27 నుండి 28 రోజులకు అంటే సుమారుగా 1 నెల రోజులు ఒక్కసారి పూర్తిగా మార్చుకుంటుందట. అంటే కణాలు పైపై చనిపోతూ ఉంటాయి, మృత కణాలుగా మనం రాలిపోతూ ఉంటాయి, కొత్తవి అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మన శరీరం ప్రతి 27 నుంచి 28 రోజులకు ఒకసారి పూర్తిగా మార్చేసుకుంటుంది. భలే ఉంది కదా.

సూర్యుడు భగభగమండేటటువంటి భానుడి ప్రతాపం, చుర్రుమని అగ్గి, ఎండ, వేడి, తాపం, అయ్యో బాబోయి తట్టుకోలేకపోతున్నాం కదా. అయితే సూర్యుడి నుండి వచ్చేటటువంటి కాంతి భూమికి చేరడానికి దాదాపు 8 నిమిషాలు 20 సెకండ్లు పడుతుందట. 8 నిమిషాలు 20 సెకండ్లలో ఆ సన్రే అంటే సూర్య యొక్క కిరణం మన భూమికి తాగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఘాటుగానే తాగుతుంది కదా, అగ్గి ఎండ వేడి మీద తట్టుకోలేకపోతున్నాం. మన భూమిపై ఉన్నటువంటి నీటిలో కేవలం 1% మాత్రమే మనం వినియోగించుకోవడానికి అందుబాటులో ఉంది. మిగిలిన నీరంతా కూడా సముద్రాల్లో ఉప్పు నీరుగా ఉంటుంది లేదా మంచు రూపంలో ఉంటుందట. భలే వింతగా ఉంది కదా. అమ్మా నాన్న ఓ తమిళ చిత్రం నుంచి మరి లంచ్కి వస్తావరే పాట అయితే విందం చిక్రీ కౌశల్ అనిపించిన పాట.

భీమ్సిసిరిలో మధుప్రియాలు పెంచిన పాట మానా శివశంకర్ వర్ ప్రసాద్ చిత్రం నుంచి వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 12:50 దాటి 56 సెకండ్లు. మీరంతా అర్జున్ చూసి వింటున్నారు వివిధ భారత FM 101.3 మెగాహెర్ట్స్ పై. మీకు తెలుసా వింటున్నారు విత్యురాజి చిన్నబాబు. ఆసక్తికరమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. మనం జన్మించినప్పుడు పుట్టినప్పుడు 300 అటువంటి ఎముకలు మనలో ఉంటాయట. 300 ఎముకలతో మనం జన్మించినప్పుడు మనం పెరిగే కొద్దీ ఎముకలు ఒకదానికొకటి కలిసిపోయి పెద్దయ్యేసరికట 206 ఎముకలు మాత్రమే మిగులుతాయట. అంతేకాదండి, ఒక విచిత్రం ఏంటో చెప్పనా, మనం తినేటటువంటి తేనె ఆహార పదార్థాలలో మనం తింటూ ఉంటాం. తేనె ఉదయం పూట వేడి నీళ్ళలో కాస్త 2 చుక్కలు వేసుకొని త్రాగితే చాలా మంచిది కూడా అంటారు. ఈ తేమలో తేమశాతం, అంటే తేనెలో తేమశాతం అధికంగా ఉండటమే కాకుండా ఆమ్ల గుణాలు కూడా, అంటే తేమశాతం తక్కువగా ఉంటుందండి, అధిక ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉంటాయి. తేమ అంటే తడి ఎక్కువగా ఉంటే ఆహార పదార్థాలు త్వరగా పాడైపోతాయట. మరి విషయం మన శ్రోతలందరికీ తెలిసిన విషయమే కదా. ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని వేల సంవత్సరాలైన పాడవదట. భలే వింతగా ఉంది కదా. విచిత్రం ఏమిటంటే, భూమిపై ఉన్నటువంటి అన్ని సముద్రాల ఇసుక రేణుల కన్నా విశ్వంలో నక్షత్రాల సంఖ్య చాలా ఎక్కువట. అన్ని నక్షత్రాలు ఉన్నాయి మరి. ఇప్పుడైతే గోవిందుడు అందరి వాడే లేచి చూడండి, ఆరి ఆరి నాలుగు పాట విందాం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.
6: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం

0: తొంభై
1: సంవత్సరాల
0: మధురవాణి
1: మీ
0: ఆకాశవాణి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: BFM 101.3. Vivid Bharati FM News Headlines.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. ఆకాశవాణి 90 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో ఈ ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించాలని పేర్కొన్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో రేపు పర్యటిస్తారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసి అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగిన స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. యోగాను ఒకరోజు కార్యక్రమంగా కాకుండా దైనందిన ప్రక్రియగా నిర్వహించాలని వారు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమం కింద చేపట్టిన పనులు పురోగతితో కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. స్వర్ణాంధ్ర ఆరోగ్యాంధ్ర లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన థీమ్ యోగా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి నాగరాణి తెలిపారు. పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో రేపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొంతాలి డంపింగ్ యార్డర్ నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ ప్లాంటు పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. రానున్న 2 రోజుల్లో రాష్టంలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ సిలిండర్ ధర 29 రూపాయలు పెరిగింది. పెరిగిన ధర ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది.

లక్కీ భాస్కర్ చిత్రానికి శ్వేత మోహన్ విశాల్ మిస్ట్రాల్ మిస్టర్పాటి విన్నారు. స్టూడియోలో సమయం చేస్తే 1 గంట 7 నిమిషాలు దాటి 17 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ధీరా శ్రీల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధీరా కార్యక్రమంలో మనం వేసవిలో వెండ ఏడిమి ఇంకా పోలేదండి కదా, అంటే వేసవికాలం వర్షాకాలం రావాలి కదా, అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. మరి వేసవికాలంలో ఆహార పదార్థాలు, మనం తయారు చేసుకునే ఆహార పదార్థాల గురించి ముచ్చటించుకుందాం. వేసవిలో శరీరాన్ని డిహైడ్రేషన్ నుండి కాపాడుకోవడానికి, చల్లగా ఉంచడానికి నీరు, పండ్లు, పెరుగు ఎక్కువ తీసుకోవటం చాలా ముఖ్యం. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు కిరాయి కొట్టుగడి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసీసీలు ఆలపించిన వేటూరి గీతం విందాం. చక్రవర్తి సంగీతం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ధీర ప్రోగ్రామ్ వింటున్నారు. ధీరాలో మనం వేసవిలో చేసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వేసవి కాలంలో మనం చేసుకునేటటువంటి వంటల్లో పుదీనా రైస్, పెరుగన్నం ఇవి రెండు వేడిని తగ్గించడంలో చాలా సహాయపడతాయండి. పెరుగన్నాన్ని చద్దన్నంతో లేదా వేడన్నంతో తయారు చేసుకోవచ్చు. అంటే వేడన్నంలో పెరుగు వేసుకొని తయారు చేసుకున్న తర్వాత దాన్ని కాస్త తాలింపు పెట్టుకుంటే కడుపులో ఎంతో చల్లగా ఉంటుందండి. ఇక పుదీనా రైస్ శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవిలో దొరికే మామిడి పళ్ళతో లస్సీ లేదా మిల్క్ షేక్ తయారు చేసుకుంటే ఇంకా మంచిదండి. అలా వైకుంఠపురంలో ఈ చిత్రానికి అనురాగ్ కులకర్ణి మంగిలి అల్పించిన పాట.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
4: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
5: ఏదో బాగానే ఉన్నాన్లే.
4: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
5: ఏం లేదే, ఏదో.
6: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. కాసేపట్లో విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. 1 గంట 30 నిమిషాలకు వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. ముందుగా ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.

0: యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖను అభివృద్ది చేయటమే ప్రభుత్వ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్టంలో టెక్స్టైల్ రంగం అభివృద్దికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. భారతీయ సంస్కృతిలో వేల ఏళ్లుగా భాగమైన యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని హోంశాఖ మంత్రి అనిత అన్నారు. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన థీమ్ యోగా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటికి యోగాను చేరవేయడం, ప్రజల్లో నిత్య యోగా సాధన అలవాటును పెంపొందించే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రోజు నుంచి 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని హోంమంత్రి అనిత వివరిస్తూ,
1: యోగా అన్నది మన సంస్కృతిలో ఒక భాగం. యోగాని ప్రతిరోజు సాధన చేయడం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ రోజు యోగా సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇనిషియేషన్, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లాలి, ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని మన అందరం కూడా అడాప్ట్ చేసుకోవాలి. జూన్ 21వ తారీఖున యోగా డే సందర్భంగా చేయబోయే 14 రోజుల కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని అడాప్ట్ చేసుకుని ఎక్కడిదక్కడ యోగా ప్రాక్టీసెస్ చేసి మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని, మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
0: మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యము ముఖ్యమని, నేర నియంత్రణకు నేరరహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దేందుకు యోగా కూడా ఓ మంచి మార్గమని యోగా కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగిన స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, యోగాను ప్రతి మనిషి ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా దైనందిన ప్రక్రియగా నిర్వహించాలని అన్నారు. అడవులు, ఆదివాసీ సమాజాల సంక్షేమమే యోగాంధ్ర లక్ష్యమని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో ఈరోజు జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం జిల్లాకు రాష్ట ప్రభుత్వం అడవులు, ఆదివాసీ సమాజాలు మరియు సంక్షేమం కోసం యోగా అనే ప్రత్యేక థీమును కేటాయించిన నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో యోగా సాధనపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీ జూ పార్కులో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఆకాశవాణి 90 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజా ప్రసార ప్రయాణంలో ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం చారిత్రాత్మకమన్నారు. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో ఈ ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించాలని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందనలు తెలుపుతూ,
2: Today marks a momentous milestone in the history of Indian broadcasting. I extend my best wishes as we celebrate 90 glorious years of Akashavani with one motto, Bahujana Hitaya, Bahujana Sukhaya.
0: పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా టీఎస్సీ నూతన ఉపాధ్యాయుల శిక్షణా తరగతులను మంత్రి ఈరోజు పరిశీలించారు. శిక్షణలో ఉన్న ఉపాధ్యాయులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, దాన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు.

0: విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న 6 MM ఫార్మా యూనిట్ను త్వరితగతిన పూర్తి చేయాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆ సంస్థ డైరెక్టర్ ముఖేష్ కుమార్ను కోరారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో సంస్థ డైరెక్టర్తో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రష్యా తదితర దేశాల మార్కెట్లకు ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖపట్టణాన్ని అభివృద్ది చేయడమే లక్ష్యమని తెలిపారు. 200 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న విశాఖ యూనిట్తో 300 మందికి ఉపాధి లభించనుందని సంస్థ డైరెక్టర్ మంత్రికి వివరించారు. ఈ యూనిట్లో ఇన్సెక్టబుల్స్, టాబ్లెట్లు, క్యాప్సిల్స్ తయారీ చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే మార్చి నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్దికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆయన నిన్న గుంటూరులో జరిగిన ఏపీ టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల, గుంటూరు ప్రాంత టెక్స్టైల్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికే కేంద్ర టెక్స్టైల్ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్దికి తనవంతు సహాయం అందిస్తానని డాక్టర్ చంద్రశేఖర్ వివరిస్తూ,
1: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి రావాల్సినటువంటి దాదాపు ఒక 500 కోట్ల రూపాయల సబ్సిడీస్ ఇచ్చారు. ఇంకా కొన్ని ఉన్నాయి రిక్వైర్మెంట్స్. ఇవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో కొన్ని కావాల్సినటువంటి ఉన్నాయి. టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండింగ్ కొంత డిలే ఉంది. కొన్ని ప్రాసెసింగ్ సెంటర్స్ అడుగుతున్నారు వాల్యూ యాడెడ్ ఎండ్ ప్రొడక్ట్ చేయడానికి. ఒక కేంద్ర సహాయ మంత్రిగా మిగిలిన డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకుని చుట్టుపక్కల ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కాటన్ ఇండస్ట్రీ బాగా అభివృద్ది చెందే విధంగా రైతులకి, అదేవిధంగా వ్యాపారులకి, అందరికీ మంచిగా ఉండే విధంగా కార్యక్రమాలు చేయగల అవన్నీ కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
0: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సిద్ధాంతంలో జరిగే గ్రామ సభలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతారు. మధ్యాహ్నం 3 గంటలకు రైతులతో సమావేశమవుతారు. ఆ కార్యక్రమం అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. కాగా జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రేపు కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సంబంధిత కార్యాలయాలకు అర్జీల సమర్పణ కోసం రావద్దని, తదుపరి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమం కింద చేపట్టిన పనులు పురోగతితో కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రాష్ట గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో చేపట్టిన పనుల పురోగతిని వివరించారు. కాలువల పూడిక తీత, అనుసంధాన కాలువల అభివృద్ది పనులకు ప్రాధాన్యత ఇస్తూ చెరువుల శ్రేణుల ఆధారంగా పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జలధార జలహారతి కార్యక్రమం కింద చేపడుతున్న అన్ని పనుల పురోగతిని యాప్ ద్వారా నమోదు చేసి పారదర్శకంగా పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. వచ్చే నెల 9-10 తేదీల్లో విశాఖపట్నంలో వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ఏలూరు జిల్లా ఉద్యాన అధికారి కె సాజానాయక్ తెలిపారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సౌజన్యంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో దీన్ని నిర్వహిస్తున్నట్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖను అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్దికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: जी श्रोताओं, आपको हेमा मालिनी वाला गीत भी हम बस थोड़ी ही देर में सुनाएंगे, लेकिन उससे पहले हमने आपको सुनवाया है पड़ोसन फिल्म का ये गीत लता मंगेशकर, आशा भोसले और साथियों के स्वरों में. और इस गीत में ये

0: पवन करे शोर,
1: पवन करे शोर।
0: अरे बाबा शोर नहीं, शोर शोर शोर।

దేశాలు పంపించారు. పెడన జోగానందరావు కాలనీ చప్పల రాజు గారు, హాయ్ చిన్నబాబు వచ్చేసావా, ఎలా ఉన్నావు? ఇక ఈ పూట భోజనం కట్. అబ్బో, భోజనం కట్ అయితే ఎలాగండి? మన రైతులు పండించేటటువంటి ధాన్యానికి ధరలు తగ్గుతాయేమో. నువ్వు పాటలు ప్లే చేస్తే, నేను డాన్స్ చేయటం నాకు చాలా ఇష్టం కదా. సాయంత్రం వరకు సినిమా కబుర్లతో పాటలు ఎలా రికార్డ్ చేస్తారని దాని గురించి కూడా చాలా వివరంగా చెప్తున్నారు. సినిమా కబుర్లు సూపర్ చిన్నబాబు అంటున్నారు. ఏమండి, మీరు డాన్స్ చేయాలన్నా, రైతులకు ఆదాయం కలగాలన్నా మీరు భోజనం చేయాలి, తప్పకుండా చేయండి. నల్గొండ జిల్లా చంద్రంపేట మండలం చిత్రల గ్రామం నుండి దంబోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధుర్, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాస్, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్వి కుటుంబ సభ్యులు శుభ మధ్యాహ్నం అందరికీ అంటున్నారు. కామర్తి శంకర్ రాజుల నుంచి హాయ్ చెప్తున్నారు.

హాయ్ అండి. హాయ్, నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ నుంచి విజయవాడ నుంచి. ఓకే, ఎవరండి? రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల హాయ్ చెప్తున్నారు. హాయ్ అండి. నెక్స్ట్, నిజామాబాద్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జీవేందర్ స్నేహభాను గుడ్ చెప్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. నెక్స్ట్, జరపతి రూపచి గారు తరాలపల్లి నుంచి. హాయ్ చిన్నబాబు, నమస్తే. నమస్తే అండి. జాన్సన్ విజయవాడ నుంచి చిన్నబాబు గారు. ఓ, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ జాన్సన్. ఇవైతే నాకు అందినటువంటి వాట్సాప్ మెసేజ్లన్నీ కూడా చదివేశాను. తర్వాత ఇంకా రెండు మూడు ఉన్నాయండో. శుభ కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి పంపించారు. శుభ మధ్యాహ్నం రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. చిన్నబాబు శుభ మధ్యాహ్నం, సందరి సందరికి స్వాగతం అంటున్నారు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటున్నారు. ఇంకంతేనండి. సరే, నేను ఒక ప్రశ్న అడగాలి కదా. గెట్ రెడీ. సాంద్రీ సాంద్రీలో చిన్నబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు పంపించాలంటే వాట్సాప్ చేయాలి. 0666244414 నంబర్కు వాట్సాప్ చేయండి. ఎస్, షీడ్ అంటే విత్తనాలు ఉంటాయి కదా, దాన్ని గింజ అంటారు. ఈత గింజను ఇచ్చి ఏ గింజను లాగేసుకున్నాడు, ఇది ఒక సామెత. ఈ సామెతను పూరించాలి అంటే కంప్లీట్గా చెప్పాలన్నమాట. ఈత గింజను ఇచ్చి ఏదో గింజను లాగేసుకున్నాడట, మరి అదే షీడు. ఆన్సర్ తెలిస్తే 0666244414 నంబర్కు వాట్సాప్ చేయండి. ఎప్పుడైతే ముత్తూచిత్ర నుంచి మనం ఆల్పించిన పాట.

సదరి సదరి వింటున్నారు విత్ యువరాజ్ చిన్న బాబు స్టూడియోలో సమయం చేస్తే 2:39 దాటి 4 సెకన్లు. సందరి సందరిలో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడు, మరి ఈత గింజలు ఇచ్చి ఏ గింజలు నాగేసుకున్నాడు అంటే ప్రశ్నలకు సమాధానాలు పంపించారు. కేదరి వీరేష్ రాజమండ్రి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం చంద్రరథ గారు, రైట్ ఆన్సర్ ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడిగి ఉంటారు ఇది. ఎస్, మధు కుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ సందరి సందరికి స్వాగతం అంటున్నారు. చిన్నబాబు సార్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ఆశ శ్రీనివాస్ బెంగళూరు. రైట్ ఆన్సర్ శుభ మధ్యాహ్నం రామకృష్ణ దేవంగా సౌత్ మోపూర్ నెల్లూరు జిల్లా నుంచి. ఎస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అక్రపాక నుంచి ఎస్ రమ పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, శ్రీనివాసరావు కోదాడ కాళా శ్రీనివాసరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నల్గొండ జిల్లా చందంపేట మండల చిత్రే గ్రామం నుంచి దంబోజి వెంకటేచారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాలంపాలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మిర్యాల తిరుమలయ్య ఆండాలు పుట్టపాక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఎస్ పులుపాటి వెంకటేష్. ఎస్ సత్యవతి గారు వీరు కూడా పంపించారు. లక్ష్మీకాంతం మహబూబ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమనపాడు నుంచి, సూపర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కడు, మీరు కూడా రైట్ ఆన్సరే పంపించారండి. ఇంకెవరు నమస్కారం అంటూ పంపించారు, మహమ్మద్ జీర్దిని స్నేహమాను జైనిద్దెంబడి నుంచి రైట్ ఆన్సర్. ఆర్జీ చిన్నబాబు గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం, రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెడనారు జోగానందరావు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ సందరి సందరికి హాయ్, రేపల్లి నుంచి రామయ్య రాజలక్ష్మి గీతా గీతాశ్రీ వీరంతా నూతనంగా వస్తున్న శ్రోతలండి. ఎస్ స్వాగతం సుస్వాగతం.

ఉండండి, ఇలాగే మీరు సమాధానాలు పంపిస్తూ ఉండండి, అన్నిట్లో పాల్గొనండి. కానూరు నుంచి తాతారావు గారు, చిన్నబాబు గారు అంటున్నారు, ఆన్సర్ ఏదండి? నెక్స్ట్ నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, రైట్ ఆన్సర్. హాయ్ నమస్తే చిన్నబాబు గారు, రంగిరెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల. భోజనం అయిందా సార్? నమస్తే, థ్యాంక్ యూ. రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా స్టార్టింగ్లో. ఎస్. నెక్స్ట్ పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఈత గింజను ఇచ్చి తాటి గింజను లాగేసుకున్నట్లు అన్నట్లు ఈ సామెత అన్నమాట. క్రికెట్ అంటే అందరికీ చాలా ఇష్టం. క్రికెట్ అంటే రేడియోలో వినని వారు, టీవీలో చూడని వారు ఎవరు ఉండరేమో బహుశా. ఇప్పుడు వేసవికాలంలో ఎండ వేడి మీ ముద్ర, బాబు బయటికి వెళ్ళకండి అన్నా సరే మన పిల్లలు వెళ్ళి ఆటలు ఆడుతూ ఉంటారు కదా, క్రికెట్ బ్యాట్ తీసుకుని బంతి తీసుకుని. అయితే దీనికి సంబంధించిన ప్రశ్న, గెట్ రెడీ. రీసెంట్గా మొన్న మొన్ననే జరిగిన, రీసెంట్గా జరిగింది కదా ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ మొత్తం మీద చిరంజీవి చిచ్చరిపిడికి వైభవ్ సూర్యవంశీ, ఆ టోర్నమెంట్ మొత్తంలో ఎన్ని సిక్సర్లు మన కొట్టాడు అంటే సిక్సర్ అనుకున్న ఎంత ఉత్సాహంగా గంతులు వేస్తాం. జాగ్రత్తగా వినండి ప్రశ్న. రీసెంట్గా జరిగిన ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో, ఈ క్రికెట్ టోర్నమెంట్ మొత్తంలో చిరంజీవి చిచ్చరిపిడిగైన వైభవ్ సూర్యవంశీ ఎన్ని సిక్సర్లు కొట్టాడు? ఆన్సర్ తెలిసిపోయిందా? 0662 4111 వరకు వాట్సప్ చేయండి. వింటున్నవ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై సౌందర్య సందరి వింటున్నారు తీవ్రాజే చిన్నబాబు.

హడావుడిగా ఉంది కదా. సరే సమాధానాలు ఎవరు పంపించారో చూద్దాం. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వారు నుంచి సూపర్ అండి, ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఎతిగింజ నుంచి తాడిగింజని లాగేసుకున్నారు అంటూ. ఎస్, ఈయన వైభవ సూర్యవంశ ఎన్ని సిక్సర్లు కొట్టాడు దానికి కూడా రైట్ ఆన్సర్ని పంపించారండి. నెక్స్ట్ ఎవరు? పాలం పోలయ్య ఆళ్ళగడ నందలిదల నుంచి పంపించలేదంటండి. హాయ్ అంటూ పంపించారండి. కిలారి వాసు, దీకొండ ప్రసాద్, నాగూరు బాయ్ వీరంతా విజయవాడ నుంచి పంపించి హాయ్ అంటున్నారు. హాయ్ అండి. నెక్స్ట్ కేదర్ వీరేశ్ రాజుల మండలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎన్ని సిక్సర్లు అనేది కూడా క్లియర్గా. నెక్స్ట్ హర్షిత్, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి. జమలాపురం నుంచి పంపించారు. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు 50 అంటున్నారు. కాదండి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి అబో 76 అంటున్నారు. ఆన్సర్ కాదు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్, సూపర్. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ అంటూ 26 రేపల్ నుండి రామయ్య, రాజలక్ష్మి, గీతాశ్రీ. కాదు నేను చెప్తారండి, రైట్ ఆన్సర్ చెప్తాను. అక్రపాక నుంచి రమ, సో 60 పంపించారు. కాదు నేను చెప్తాను, 63 అని చెప్తున్నారు. కరణం మల్లేశ్వరి గారా? కాదు, మీ పేరండి గోవర్ధన్ గారా, గొల్లెపల్లి నుంచి. రాంగ్ ఆన్సర్ నేను చెప్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రబాబు గారు అంటూ పంపించారండి. కుసుమ అంబటి నగర్ నుంచి 65 అట. కాదు. నెక్స్ట్ కాళ్ళ శ్రీనివాసరావు గారు రైట్ ఆన్సర్, సూపర్. క్రికెట్ అంటే మాకు ఇష్టం ఉండదు. ఓహో అబ్బో, దమ్మోజీ వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు ఇష్టం ఉండదు అంటున్నారు. నెక్స్ట్ బట్ట రామకృష్ణ దేవంగ సౌత్ మోపూర్ నుంచి 44 అంటున్నారు. కాదు. హాయ్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రబాబు గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. బిజిలి వెంకటేష్, శ్యామల, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి రైట్ ఆన్సర్. పొలపాటి వెంకటేష్ గారు, ఎస్ సత్యావతి గారు వీరంతా పంపించారు వారి కుటుంబ సభ్యులు. మహబూబ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రదర్శన కృష్ణ సంతోష వీరు కూడా పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, సూపర్. జవాబు 43 అంటున్నారు. కాదు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, సూపర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి రాజు రైట్ ఆన్సర్. అసలు తాటికి గింజ ఉంటుందా అంటుంది. తాటి గింజ మరి ముంజికాయ నుంచి తాటికాయ పడ్డప్పుడు, పండు పండినప్పుడు మనం తింటుంటాం కదండి. గింజ ఉంటుంది కదా తాటి గింజ. ఈత గింజ అంటే చిన్నగానే ఉంటుంది. అంటే స్వార్థపరులు మన దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు ఏదో కొంచెం సహాయం చేసి ఎక్కువగా రాబడుతూ ఉంటారు. దానికోసం ఏర్పడిన సామెత అనమాట అది. మామ జీర్ధన శ్రీభారతి రూమిడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ హాయ్ అంటూ పంపించారండి. మురళీకృష్ణ ఫ్రమ్ ఎస్ మైసూర్, వీరు కొత్తగా వస్తున్న శ్రోత అండి. మురళీకృష్ణ గారు స్వాగతం అండి వివిధ భారతికి. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రబాబు గారు, మీ ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఎర్రబెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి, ఓ సూపర్. నెక్స్ట్ పెడన జోగనందన కలిసి అప్పలరాజు గారు ఏంటి టైప్ చేస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపారు కదా. దస్తీర్ సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. అనుముల మోహన్ ముండ్రై గ్రామం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాలం పోలే ఆళ్ళగడ్డ నందేళ్ళ నుంచి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఉడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అందరికి తెలిసిపోయింది. సిఆర్ నగర్ నుండి రాజశ్రీ, రామచరణ్, హేమ 65 అట. కాదు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, గడ్డే దుహిత రైట్ ఆన్సర్ నమలాపురం నుంచి. నెక్స్ట్ కానీ జవాబు మాత్రం చెప్తాను, నల్గొండ జిల్లా జవాబు ఎక్కడ తెలుసుకొని చెప్తున్నారు. రైట్ ఆన్సర్ పంపించారండి. దంబోజి వెంకటాచారి గారు చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. క్రికెట్ ఇష్టం లేకపోయినా ఆన్సర్ తెలుసుకొని చెప్తున్నారు వీరు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అప్పల్ రాజు గారు ఎస్ బ్రాండ్ సాంగ్స్ కోసం ఎదురు చూస్తున్నారట. ఓ వస్తాయి వస్తాయి, మీరు తప్పకుండా డాన్స్ ఎదురు. కానీ ఇవి నాకు అందినటువంటి ఆన్సర్స్. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ మొత్తంలో చిరంజీవి చిచ్చరపిడికి వైభవ్ సూర్యవంశీ 72 సిక్సర్లు పొక్కొట్టేశాడు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. స్టూడియోలో సమయం చూస్తే 2 గంటల 51 నిమిషం దాటి 4 సెకండ్లు. సౌందర్య సౌందర్యం వింటున్నారు.

राज्य चीन बाबू చిన్నబాబు ఒక పాట వినిపిస్తాడు, ఆ పాట పాడిన సింగర్స్ ఎవరో చెబితే సరిపోతుంది. చాలా సింపుల్ సింపుల్ సింపుల్ అంటాడు, కానీ చిన్నబాబు వినిపించే పాటలు ఎవరికి తెలియదు కదా. పాట అయితే జాగ్రత్తగా వినండి, ఆ పాట ఏంటో చెప్తాను. పాట వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి.

0: మణిగింది.
1: అబ్బాయి లేచినట్టున్నాడు.
0: గుండె పోటు పెరిగింది.
1: అయ్యో పాపం, ఎందుకంట?
0: బయట చినుకు పడుతుంటే లోన కునుకు చెడుతుంది.
1: హాయిగా దుప్పటి కప్పుకొని పడుకోండి.
0: నీదంత కావాలి ఏమంట రారాలి.
1: చూసాలండి సంబడం.

0: అరే వర్షం అండి, పాట పాడిన సింగర్స్ ఎవరు?
1: సాయం పట్టు.

ఆ పాట పాడితే సింగర్స్ ఎవరు? అప్పలరాజు గారు పేరు సౌకర్యరాఖ నుంచి పేరైతే టైప్ చేశారు, ఆన్సర్ లేదు. కామర్తి శంకర్ రాజు నుంచి 72 అంటున్నారు, ప్రీవియస్ క్వశ్చన్ కి ఆన్సర్. నెక్స్ట్ బ్రహ్మయ్య కర్ణు నుంచి 72 అంటున్నారు, నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. కేదర్ విదేశ్ 72 సిక్సర్స్ అంటున్నారు. ఆర్ వెంకట సభ్య కందికాయపల్లి గ్రామం నుంచి 72 సిక్సర్స్ అడ అయ్యయ్యో ఆ సిక్సర్స్ స్టిక్కర్స్ వేసాయి ఇక్కడ. కర్నూలు నుంచి తాతారావు గారు, ఓ సూపర్ రైట్ ఆన్సర్. మీకు ఎలా తెలిసిందండి తాతారావు గారు? కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి పంపించారండి, సారీ ఈ పాట ఎప్పుడు వినలేదు, మీ మీద ఒట్టిచ్చారు బాబు గారు అంటున్నారు. నేను వినిపించాక ఇప్పుడు విన్నారు కదా. నెక్స్ట్ పాలంపోలియ రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారండి పాలంపో

0: కొలయ్య గారు కాదు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్రీనివాసరావు కోదండ నుంచి రామకృష్ణ అంటున్నారు, కాదు. అప్పలరాజు గారు టైప్ చేస్తున్నారు, అబ్బో రైట్ ఆన్సర్ పంపించారు, ఉప్పు అందింది అనుకుంటాను వీరికి. నెక్స్ట్ క్యాసి వీరేష్ రాజులు పండుగ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 76 అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. తేజశ్రీ శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణిక్య శంకర్ కుమార్ అజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ వివేక్ వీళ్ళంతా పంపించారు. కొడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి పంపించారు, కర్నూలు జిల్లా నుంచి. 76 అంటున్నారు. ఆన్సర్ అయిపోయింది, ఇంకొక ఆన్సర్, ఇంకో ప్రశ్న అడిగానండి, ఇంకో పాట వినిపించారు. నెక్స్ట్ పాలంపాలే ఆళ్ళగడ నందన రైట్ ఆన్సర్ పంపించారండి మీరు కూడా. ఎస్ యడ్ల వెంకటరెడ్డి గారు లక్కోర్ నుంచి సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ అసలు ఏమిటి, ఆ పాట ఏ చిత్రంలోనిది అనేది అన్ని వివరాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎస్ ఊరు మాటు మణిగింది అనే పాట ముందు వచ్చిన చిత్రంలోనిది, జి ఆనంద్ పిసిసిలో ఆలపించిన జాలది గీతం. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా 4 మెసేజెస్ ఉన్నాయి, చూద్దాం ఎవరెవరు. కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా టైప్ చేస్తున్నారు. ఏమో అండి తెలియడం లేదు, ఆన్సర్ అండి ఫ్రమ్ దస్తగిరి సంధ్యా పొద్దుటూరు కడప చెప్పేశానండి. నెక్స్ట్ నిజామాబాద్ ముమ్మడి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించారు. పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాలు రైట్ ఆన్సర్. నెక్స్ట్ అంజయ్య గారు, అంజయ్య గారు కాదండి ఆశా శ్రీనివాసరావు గారు, ఆనంద సుశీల గారు, దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామళ్ళకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రీల గ్రామం నుంచి దమ్ముజీ వెంకటాచారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. నెక్స్ట్ హార్జి చిన్నబాబు గారికి మీ ప్రశ్నలకు సమాధానం ఎర్రమేల సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అట, కాదు చెప్పేశాను కదా ఇక ఎవరు పంపకండి, టైప్ చేస్తూనే ఉన్నారండి. ఎస్ తర్వాత ప్రశ్న నేనైతే అడగాలి అనుకుంటున్నాను. ఎస్ అడవిలో చెట్లన్నీ ఉన్నాయి బట్ ఆకులు లేవు, ఆకులు లేనటువంటి అడవిలో జీవం లేని జంతువు జీవాలను వేటాడుతుంది. మీకు ఆల్రెడీ ఈ ప్రశ్నకు సమాధానాలు తెలుసు, ఆర్జెస్ అంతకుముందు అడిగారు. ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువు జీవాలను వేటాడుతుంది, దీనికి ఆన్సర్ తెలిస్తే 0662488141 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటనివ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందరే సందరి వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.
1: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
2: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
1: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు,
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.

ఆకాశవాణి దేవసేన నాటకం వింటారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందలి పాత్రలు, పాత్రధారులు: దేవసేన, శ్రీమతి శిల్ప, అమిత్తుడు, డాక్టర్ కె సాంబశివరావు, బానిసల వ్యాపారి శ్రీ సుబ్బరాయ శర్మ, కన్హుడు

0: శ్రీ కేఆర్ ఫణిరాజ్, కుశాలి శ్రీమతి ఆర్ ఉమాదేవి, నాగసేనుడు శ్రీ కేవీఎల్ నరసింహారావు, భటులు శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీ జీవన ఆదిత్య. వినండి దేవసేన నాటకం.
1: అన్ని రకాల విలువలు ఉన్నాయంటే అనంతరం
2: ఖరీదు ఖరీదు ఎక్కువ ఖరీదు ఖరీదు ఎక్కువగా
1: అందమైన అమ్మాయి
3: అంటే రండి రాజగృహ ప్రజలారా, రండి అందరూ రండి, మీ అందరికీ ఇది సువర్ణ అవకాశం. రండి రండి అందరూ రండి, ముందుకు రండి ముందుకు రండి. ప్రత్యేకించి మీ రాజగృహ పుర ప్రజల కోసమే ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ బానిసలను ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు బానిసల కొరత ఉందని నాకు తెలుసు, అందుకే మీ పురానికే ప్రాధాన్యత ఇచ్చి మరెక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను. చూడండి చూడండి చూడండి ఈ బానిసల్ని, అందరూ బాగా చూడండి. వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకురావడం జరిగింది. మీరు మీకు నచ్చిన బానిసను బాగా పరిశీలన చేసి కొనుక్కోండి, రండి దగ్గరగా రండి చూసుకోండి.
1: ఈ బానిస బాగున్నాడు, ఆ చివర ఉన్న బానిస చాలా బాగున్నాడు, ఈ మధ్య బానిస పొట్టిగా ఉండి ఏమీ బాగాలేడు.
4: ఈ మారు ఆడబానిసలు బాగున్నారు, ముఖ్యంగా ఆ నీలికరుల పడతి బాగుంది, చాలా అందంగా ఉంది.
1: అవునవును భలే ఉంది. లేదు ఆ ఆడబానిస బాగుంది, అందంగా లేకున్నా మంచి యవ్వనంలో ఉంది.
3: చూసారా పౌరులారా, బాగా చూసారా. ఇక వేలంపాట ప్రారంభిస్తాను, ముందుగా ఈ అందాల యువతిని వేలం వేయబోతున్నాను. ఈ యువతిని దక్షిణాపథ నుంచి తీసుకొచ్చాను. విశాలమైన కళ్ళు, కొనదేలిన చక్కటి ముక్కు, చంద్రబింబం లాంటి ఆ మోము, మొత్తంగా ఓ పాలరాతి శిల్పంలా ఉంది, ఎంతో మనోహరంగా ఉంది. అయ్యా చూడండి, ఈమె బానిసగా మీకు సపర్యలు చేయటమే కాక ఉంపుడుగత్తెగా కూడా ఉపయోగపడుతుంది. ఈ యువతిని తమ బానిసగా దక్కించుకోపోయే అదృష్టవంతులెవరో, రండి ముందుకు రండి. వేలంపాట ప్రారంభిస్తున్నాను. 100 కార్షపాణాలు,
5: 200,
6: 300,
5: 400,
3: 500 కార్షపాణాలు పాడండి ప్రజలారా, పాడండి. వేలంపాట బాగా పాడండి, ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారిదే ఈ బానిస. పాడండి పాడండి బాగా పాడండి.
6: 700,
5: 800,
7: 900.
3: ఓహో 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు పాడండి పౌరులారా, 900 కార్షపాణాలు. ఇంతకంటే ఎక్కువగా పాడలేరా? ఆలోచించండి ఆలోచించండి, ఇలాంటి సొగసు కత్తె మీకు మళ్ళీ దొరకదు. పాడండి ఆలోచించకండి, 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు ఒకటోసారి, 900 కార్షపాణాలు రెండోసారి, 900 కార్షపాణాలు,
8: 1000 కార్షపాణాలు,
3: 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు, ఆహాహా 1000 కార్షపాణాలు ఒకటోసారి, 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు రెండోసారి. ఇంకెవరన్నా ఇంకెవరన్నా పాడండి, ఇంకెవరు పాడలేరా?
1: ఏంటి
9: అమ్మా 1000 విషయపాణాలు చాలా ఎక్కువ, చాలా తరబెట్టే
3: సరే 1000 కాషపాణాలు మూడోసారి. ఈ యువకుడు అదృష్టవంతుడు, 1000 కాషపాణాలకు ఈ అందాల రాశిని తన సొంతం చేసుకున్నాడు, అందుకు గాను ఇతన్ని అభినందిస్తున్నాను. అయ్యా మీ నామధేయం?
8: అమిత్తుడు.
3: చక్కటి పేరు. మీ వృత్తి?
8: రత్నాల వ్యాపారం.
3: ఓ అందుకే సాహసించి 1000 కాషపాణాలకు పాడాడన్నమాట, మంచి ధరే పలికింది. నేను అనుకున్న ధర కంటే ఎక్కువే, నా కష్టం ఫలించింది. అయ్యా 1000 కార్షపాణాలు ఇచ్చి ఈమెను మీ వెంట తీసుకెళ్ళండి.
8: ప్రస్తుతం నా వద్ద ఎలాంటి ధనం లేదు, బానిసలను అమ్ముతున్నారని విని చూద్దామని వచ్చాను. నాకు ఈ బానిస బాగా నచ్చింది, ధర ఎక్కువే అయినా పాడాను. నా గృహంలో ఇప్పటికే చాలామంది బానిసలు ఉన్నారు, అయినా ఈమెను చూడగానే ఎందుకో కొనాలనిపించింది. వేలంపాట్లో పాల్గొన్నాను, నచ్చకపోయింటే వెనక్కి వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. నా వెంట మీ దగ్గర ఉన్న సేవకుల్లో ఎవరినైనా పంపించండి, 1000 కార్షపణాలు

0: ఇచ్చి పంపుతాను.
1: అలాగే కానివ్వండి, నాకు నమ్మకమైన ఈ సేవకుణ్ణి ఈమెను మీ వెంట పంపుతున్నాను. 1,000 కాషపాణాలు ఇచ్చి పంపించండి. మీ ఇద్దరు అతని వెంట వెళ్ళండి.
0: రండి
1: రండి, మరో ఆడబానిసను వేలానికి పెడుతున్నాను. పాడేవారుంటే పాడండి. 100 కాషపాణాలు 100 కాషపాణాలు
2: 200 కాషపాణాలు
1: 200 కాషపాణాలు
3: 300 కాషపాణాలు
1: రండి పాడండి. 300 కాషపాణాలు 300 కాషపాణాలు

0: నీ నామధేయం?
1: నా నామధేయంతో మీకు పనేమిటి? నేనిప్పుడు మీ బానిసను. మీరు చెప్పిన ప్రకారం వినడం, మీరప్పగించిన పనిని చేయడం ఓ బానిసగా నా బాధ్యత.
0: తాను కొన్న

0: వంద కాశపాణాలు,
1: రెండు వందల
0: కాశపాణాలు, 200 కాశపాణాలు,
2: 300,
0: 300 కాశపాణాలు, రండి పాడండి, 300 కాశపాణాలు, 300 కాశపాణాలు.

0: నీ నామధేయం?
1: నా నామధేయంతో మీకు పనేమిటి? నేనిప్పుడు మీ బానిసను. మీరు చెప్పిన ప్రకారం వినడం, మీరప్పగించిన పనిని చేయడం ఓ బానిసగా నా బాధ్యత.
0: తాను కొన్న బానిస నామధేయంతో పాటు ఆ బానిస గత చరిత్ర గురించి తెలుసుకోవటం యజమానిగా నాకు చాలా అవసరం. బానిసగా యజమాని అడిగిన దానికి సమాధానం ఇవ్వటం నీ బాధ్యత.
1: నా నామధేయం గురించి, నా గత చరిత్ర గురించి తెలుసుకోవడం వల్ల మీకెలాంటి ప్రయోజనము లేదు.
0: ఓహో, నువ్వెందుకో నీ గురించి చెప్పటానికి సంకోచిస్తున్నావు. నీవిప్పుడు నా బానిసవు, సంకోచం వీడి అన్ని వివరాలు చెప్పు.
1: నా గురించి తెలుసుకోవడం అంత అవసరం అంటారా?
0: అవసరం అనేగా అడుగుతున్నాను.
1: నా నామధేయం దేవసేన, అంతవరకు చాలనుకుంటాను.
0: సరే సరే, ఇప్పుడొద్దులే. నిదానంగా చెబుదువు గాని, నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా?
1: నాకుగా లేదు, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, వింటాను.
0: నా పేరు అమిప్తుడన్న విషయం నీకు బానిసల వ్యాపారి వద్ద తెలిసి ఉంటుంది. నా తండ్రి ఉద్దాలకుడు, రత్నాల వ్యాపారి. అనేక ప్రాంతాలు తిరిగి రత్నాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ రాజనగర్కే మేము చెప్పుకోదగ్గ ధనవంతులం. నేనిక్కడే ఉండి వ్యాపారం చేస్తూ ఉంటాను. వివిధ ప్రాంతాలు తిరిగి వ్యాపారం చేయడం నాకిష్టం లేదు. మా తండ్రికి నా తల్లియే కాక అనేక మంది ఉపపత్నులు, ఆడ మగ బానిస సేవకులున్నారు. నాకు వివాహమయ్యింది. నా అర్ధాంగి నీ అంతటి సొగసుకత్తె కాకున్నా ఆకర్షణీయమైందే. సంతానమింకనూ కలగలేదు. నాకు కొందరు ఉపపత్నులు, ఆడ మగ బానిసలు సేవకులు ఉన్నారు. నీవెందుకో తొలిచూపులోనే నన్ను ఆకర్షించావు. అందుకే అధిక ధర అయినా నిన్ను కొన్నాను. నిన్ను పరిచారికగా, సేవకురాలిగా కాక ఉపపత్నిగా ఉంచుకోవాలన్నది నా అభిమతం. నువ్వు సేవ చేయవలసిన అవసరం లేదు. నాకు నీపై మోహం కలిగినప్పుడు నన్ను శృంగారంలో ఓలలాడించు. మౌనంగా ఉన్నావేం, మాట్లాడు.
1: ఏం మాట్లాడమంటారు?
0: ఏదో ఒకటి. నీ సోయగాన్ని చూస్తూ ఉంటే మాటలు వరదలా పొంగులా నాలో నుంచి ఉబికి వస్తున్నాయి. దేవసేన, నిన్నిప్పుడు బిగియారా కౌగలించుకుంటున్నాను. ఈ అధరామృతాన్ని క్రోలబోతున్నాను. నీ తనువులోని అనువనుగును సృజించి దేవసేన, దేవసేన నాలో ఐక్యం చేసుకోబోతున్నాను. దేవసేన.

0: శుభోదయం మిత్రమా.
1: శుభోదయం రామిత్రమా, కూర్చో. ఏమిటి విశేషం? ఈవేళ చాలా తొందరగా వచ్చావు. లేదంటే ఏ అపరాహ్న వేళకో సాయం సంధ్యా సమయానికో నా చెంతకొచ్చేవాడివి.
0: మరేం లేదు మిత్రమా, నేను ఆడబానిసను కొన్నాను కదా, ఆ ఆడబానిస మా ఇంటికి వచ్చిన అతిథికి మనసైంది. ఆమెను తనకు అమ్మివేయమని ఒక్కటే పోరు. ముందు ఆ బానిస అంటే నాకు ఇష్టమైన కారణంగా కుదరదన్నాను. ఎంత ధరైనా చెల్లిస్తా అన్నాడు. మనం వ్యాపారులం కదా, మన దగ్గరున్న వస్తువుకు వెల ఎక్కువ వచ్చినప్పుడు వెంటనే అమ్మేయాలి. వ్యాపారస్తుడి ముఖ్య లక్షణం కదా. అందుకే ఆమెను అమ్మివేయడానికే నిశ్చయించుకుని ఈవేళ ఆ ఆవిడ బానిసను అమ్మబోతున్నాను.
1: అది సరే. ఈవేళప్పుడు నీ రాక కారణం?
0: ఆ అతిథి మొన్న నన్ను రత్నం అడిగాడు, తన అర్ధాంగికి బహుకరించడానికి. అతను అడిగిన రత్నమేమో నా వద్ద లేదు, నీ వద్ద దొరుకుతుందేమోనని 5-6 మార్లు నీ మందిరానికి వచ్చాను. నీవు కొత్తగా కొన్న ఆ ఆడబానిస బిగ్గికౌగుల నుంచి ఇంకా విడిపడలేదని, ఆ ఆడబానిసను ఉంచిన మందిరం నుంచి బయటికి రావడం లేదని నీ సేవకులు చెప్పగా విని వెనక్కొచ్చాను. ఇప్పుడు తమరి దర్శనం లభించింది, ఇంకా ఆరాటంగానే ఉందా? మోహం తగ్గలేదా?
1: ఆమె పట్ల మోహమే కాదు మిత్రమా.

0: మరేదో తెలియని భావన కలుగుతుంది. అది సరే, నీకు ఏ జాతి రత్నం కావాలి?
1: నీలిరంగు జాతి రత్నం కావాలి మిత్రమా.
0: ఇదిగో నా వద్ద 5-6 రకాలున్నాయి, ఇందులో నీకు నచ్చినవి తీసుకో. ఇదిగో చూడు.
1: హా, ఈ వలయాకార రత్నం బాగుంది. అతిథి కోరింది కూడా ఇలాంటిదే. ఈ రత్నం వెల చెప్పు.
0: మన మధ్య బేరసారాలేముంది మిత్రమా, దాని అసలు వెల ఎంతో నీకు తెలీదా? అంతే ఇవ్వు చాలు, నీ అతిథికి ఎంత ధరకైనా నువ్వు అమ్ముకో మిత్రమా. అన్నట్లు నీ ఆడబానిసను నువ్వు ఎంత కమ్మదలిచావు?
1: అది వ్యాపార రహస్యం, చెప్పను.
0: మొత్తానికి ప్రతి విషయంలోనూ నీ వ్యాపార బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు.

0: దేవసేన, ఏమిటి ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
0: దేవసేన, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇటు చూడమంటే దృష్టి అటేటో మళ్ళిస్తావే. నాపై అలక. ఏం చేయను, వ్యాపార ఒత్తిడి వల్ల ఓ పక్షం రోజులుగా ఈ మందిరం వైపు రావటానికే వీలు కుదరలేదు. అదీకాక నీపై చూపే ఆపేక్ష గురించి విని నా అర్ధాంగి నాపై ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉంది. ఆమెని కూడా సముదాయించాలి కదా. ఇటు చూడు దేవసేన. దేవసేన, చెబుతున్నది నీకే, నా వంక చూడు.
1: చూశాను, చెప్పండి ఏమిటి?
0: నీకోసం ఈ రత్నాల హారం కానుక్కా తెచ్చాను, తీసుకో.
1: తాము కొన్న బానిసలకు కానుకలు కూడా ఇస్తారా యజమానులు?
0: సామాన్యంగా ఎవ్వరూ ఇవ్వరు. ఎందుకో ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది, తెచ్చాను. దీని ఖరీదు 5,000 కార్షపణాలు.
1: నాలాంటి వారిని మరో 5 కొనొచ్చుగా. నాకివ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి?
0: ఈ హారం నీ కంఠసీమలో ఉంటే నీ అందం మరింత శోభిల్లుతుందని. దేవసేన, అలంకరించనా?
1: అవసరం లేదు.
0: నీకు ఇటువంటి హారాలపై మక్కువ లేదా?
1: నాకు దేనిపైనా మక్కువ లేదు.
0: నాపై కూడానా?
1: బానిసలకు యజమానిపై ఉండవలసింది భయం అణకువే కాని మక్కువ కాదు.
0: దేవసేన, నీవు నా బానిసవే అయినా ఎందుకో నీవంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టత ఏర్పడుతూ ఉంది. అందుకే నీతో ఏ పరిచర్యలు చేయించడం లేదు. నీకే సేవలు చేయడానికి కొంతమంది ఆడబానిసలను కూడా నియమించాను. పరిచర్యలతో నీ దేహం కందిపోరాదన్నది నా భావన. నాపై నీకు మక్కువ లేకున్నా నీపై నాకు ఎక్కువ ఉంది. అందుకైనా ఈ హారాన్ని నీ మెడలో అలంకరించని దేవసేన.
1: ఈ హారాన్ని మీ ఆనందం కోసం నా మెడలో ధరింపచేసినా ఆ తర్వాతైనా నేను దీన్ని తీసేస్తాను. మీరు కోరినట్టుగా దీన్ని ధరిస్తూ తిరగను. మక్కువ లేని వస్తువును ధరించడం నాకిష్టం ఉండదు.
0: పోనీ, నీ మక్కువలేమిటో చెప్పు.
1: బానిసల మక్కువలతో యజమానులకేం పని? చెప్పవలసిన అవసరం లేదు.
0: దేవసేన, నేను నిన్ను ఒక బానిసగా కాక నా ప్రియ సఖిగా భావిస్తున్నాను.
1: ఈ మాట ఇది వరలో ఎవరి దగ్గర అన్నారో?
0: బానిసల వద్ద, నా దగ్గర ఉన్న ఉపపత్నుల వద్ద మోహావేశపు పలుకులు గాని అభిమానం గాని చూపించటం కాని అవసరం లేదు. నేనింతవరకు ఎవరి వద్ద ఇలాంటి భావనలు వ్యక్తపరచలేదు.
1: మరి నా వద్ద ఎందుకు వ్యక్తపరుస్తున్నట్టు? నన్ను అందరిలాగే చూడొచ్చు కదా.
0: అదే, ఎందుకో నిన్న దృష్టితో చూడలేకపోతున్నాను. నువ్వంటే నాలో నాకే తెలియని ఏదో భావన. ఆ భావనే నన్ను పరితాపానికి గురిచేస్తూ ఉంది.
1: ఇన్ని మాటలు దేనికి? మీరు వచ్చింది మీ శారీరక వాంఛ తీర్చుకోవడం కోసం. తీర్చుకోండి. మీకెలాంటి శ్రమ లేక నేనే నా శరీరంపైని ఆచ్ఛాదనలన్నీ తొలగిస్తున్నాను. రండి, మీ కామాగ్నిని చల్లార్చుకోండి.
0: దేవసేన, నీ పట్ల ఆప్యాయత చూపే కొద్దీ నువ్వు నన్ను అలుసుగా చూస్తున్నావు. ఇది నీకు తగదు.
1: బానిసల పట్ల ఆప్యాయత చూపటం దేనికి? ఆగ్రహం చెందటం దేనికి?
0: అందరి పట్ల చూపటం లేదు, నీ ఒక్కదాని పట్లే చూపుతున్నాను.
1: దేనికని నా ఒక్కదాని పట్ల అంత ఆప్యాయత చూపటం?
0: చెప్పనా, నువ్వంటే నాలో ఏదో తెలియని భావన రోజు రోజుకు అధికమవుతున్నది.

0: నేనింతగా చెప్తున్నా నీ మాటలు మరోలా ఉంటున్నాయి. వస్తాను.
1: మీరొచ్చిన పని పూర్తి కానిదే వెళ్తారా?
0: దేవసేన, నాలోని ఆగ్రహం అధికమయ్యేలా ప్రవర్తించకు. మళ్ళీ వస్తాను.
1: తమరిష్టం. మీ రాకపోకలపై నా అభ్యంతరాలు దేనికి?
0: దేవసేన, నా మనసంతా పాడైపోయింది.
1: మీ తృష్ణ తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారే.
2: దేవసేన, నిన్నే?
1: నువ్వా కుశాలి?
2: ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
2: నా దగ్గర కూడా దాచడం దేనికి దేవసేన? నేను వయసులో నీకంటే పెద్దదాన్ని, బానిసగా ఎంతో జీవితాన్ని చూసిందాన్ని. ఇప్పుడు అమితుడు నీ సేవకురాలల్లో నన్నొకరిగా నియమించగా నీ సేవకురాలను అయిందాన్ని. నా దగ్గర దాపరికమేముంది? నీ మనసులో ఏముంది? నువ్వెందుకలా నిర్లిప్త ధోరణిలో ఉంటున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అసలు నువ్వు బానిసకి ఎలా మారావు చెప్పమ్మా. నీ వ్యధేంటో, నీ గతమేంటో నాతో చెప్పు. నీ మనసులోని మానసిక క్షోభ కొంతైనా తగ్గుతుంది.
1: సరే, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మాది దక్షిణాపదంలో ఒకనొక కొండ ప్రాంతంలో ఉన్న గ్రామం. ఆ గ్రామానికి నా తండ్రి నాగసేనుడే అధికారి. నా తల్లి నా చిన్నతనాన్ని చనిపోవడం వల్ల నా తండ్రి నన్నెంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. నేను గ్రామవాసులందరితోనూ కలిసిపోయి ఆడుతూ పాడుతూ కాలం గడిపేదాన్ని. కొండపైకి వెళ్ళి రకరకాల చెట్ల పళ్ళు కోసుకునొచ్చి నేను తినేదాన్ని, అందరికీ పంచేదాన్ని. బాధ కష్టమన్నదే ఎరగనిదాన్ని. అలాంటి రోజుల్లో ఓ రోజు

0: అమ్మా దేవసేనా?
1: ఏమిటి నాన్నగారు?
0: ఎక్కడికి బయలుదేరావు? నీ స్నేహితురాళ్ళతో కలిసి ఆ కొండపైకి కాయలు పళ్ళు ఏరుకోవడానికి కదా?
1: అది కాదు నాన్నగారు, మరి అసలు ఏమైందంటే,
0: నీ చిలిపి చేష్టలు, గ్రామంలో నువ్వు చేసే అల్లరి పనులు అన్నీ నాకు తెలుసమ్మా.
1: వస్తాను నాన్నగారు.
0: ఆగమ్మాగు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు, నేను వెళ్ళాలి.
0: నీ స్నేహితురాళ్ళు ఎదురు చూస్తుంటున్నారనా ఈ తొందర?
1: ఆలస్యమైందని ఇప్పటికే నా పైన కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు నాన్న.
0: నూరినా మరేం కాదులే గాని, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు.
0: చూడు, నేను నీకు ఆనందం కలిగించే విషయం చెబుదాం అనుకుంటుంటే నువ్వేంటమ్మా విసుగు చూపిస్తున్నావు?
1: అబ్బా, విషయం ఏంటో త్వరగా చెప్పండి నాన్న.
0: ఈవేళ సాయంకాలం మన దూరపు బంధువులు వస్తున్నారు, అందుకే సాయంకాలం నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలి.
1: సరే నాన్న, మరి ఇప్పుడు నేను వెళ్ళనా?
0: వెళ్ళమ్మా, పిచ్చి పిల్ల, ప్రతి దానికి చిరాకే.
1: ఆ రోజు సాయంకాలం నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా కట్టడి చేశాడు నా తండ్రి. నా తండ్రి చెప్పిన దూరపు బంధువులు వచ్చారు. వారు వచ్చాక తెలిసింది వారు నన్ను చూడడానికే వచ్చారని. నచ్చితే పెళ్లి జరిపించుకుని నన్ను తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారని. నాలో ఏదో తెలియని కంగారు, భయం. పైగా నన్ను పెళ్లాడడానికి వచ్చిన వరుణకు నేను నచ్చానే కానీ నాకతను నచ్చలేదు. ఈ విషయం నా తండ్రికి ఎలా చెప్పాలో తోచలేదు. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నా స్నేహితురాళ్ళని సలహా కోరాను. నచ్చలేదని ధైర్యంగా నీ తండ్రితో చెప్పే అన్నారు. అలా చెప్పినా నా తండ్రి అంగీకరిస్తాడా అన్న సందిగ్ధావస్థ. చివరికి ధైర్యం చేసి నా మనసులోని విషయాన్ని ఆయనతో చెప్పడానికే నిర్ణయించుకున్నాను. నాన్నగారు.
0: ఏమిటి తల్లి?
1: అది నాకు నాకు ఈ పెళ్ళి అంగీకారంగా లేదు.
0: ఎందుకని?
1: వరుడు నాకు నచ్చలేదు. నాకు నచ్చని వాణ్ణి నేను వివాహం చేసుకోలేను.
0: వరుడికి ఏమైందమ్మా? బాగానే ఉన్నాడే, పైగా రాజకొలువులో కొత్త వాళ్ళ పదవిని నిర్వహిస్తున్నాడు. ఏరి కోరి ఎంతో దూరం నుంచి నా అభ్యర్థన మేరకే వచ్చి నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. అయినా

0: అతను నీకెందుకు నచ్చలే చెప్పు.
1: ఏమో తెలీదు, కారణం చెప్పలేను. నాకు నచ్చలేదు, నేను చేసుకోనంతే.
0: మరీ చిన్నపిల్లలా మాట్లాడకు. అతను నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సంబంధం నాకు నచ్చింది కాబట్టి వర్తమానం పంపించి పిలిపించాను. ఇంకో రెండు రోజుల్లో నీ పెళ్లి అతనితో జరిగి తీరుతుంది. గతంలోలాగా నీ పిచ్చి ఆటలు పిచ్చి మాటలు కట్టిపెట్టి మౌనంగా ఉండు.
1: అది కాదు నాన్నగారు, నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతం చేస్తారే.
0: ఇన్నాళ్ళు తల్లి లేని పిల్లవని నువ్వెలా ప్రవర్తించినా మౌనం వహించాను. ఇది పెళ్లి, బొమ్మలాట కాదు. నీ అభిప్రాయాలతో నీ నిర్ణయాలతో నాకు అవసరం లేదు. నువ్వు అతన్ని పెళ్ళాడి తీరాల్సిందే, ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఇక నుంచి పెళ్లి అయ్యేదాకా ఇంటి నుండి బయటకు వెళ్ళకు. కావాలంటే నీ స్నేహితురాళ్ళని ఇక్కడ రప్పించుకో.
1: నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతంగా అయినా పెళ్లి జరిపిస్తానంటారే, నా అభిప్రాయానికి విలువ ఇవ్వరే. ఇది అన్యాయం నాన్నా.
0: ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకంటే నాకే బాగా తెలుసు. ఇక నాతో వాదించగా నీ గదిలోకి వెళ్ళు.
1: నాన్నా
0: ఏంటి అలా చూస్తున్నావు, చెప్పేది నీకే. పిల్లల్ని గారాభంగా పెంచితే చివరికి ఇలాగే ప్రవర్తిస్తారు. తల్లి లేని పిల్ల కదా అని అల్లారు ముద్దుగా పెంచడం నాదే పొరపాటు.
1: ఇష్టం లేని మగాణ్ణి పెళ్లాడడానికి ఏ స్త్రీ మనం సంగీకరిస్తుంది? తెల్లవారితే పెళ్ళనగా నేను అర్ధరాత్రి సమయాన ఇంటి నుంచి పారిపోయి కొండపైకి వెళ్ళాను. అక్కడ దాక్కున్నా మళ్లీ పట్టుకెళ్తారనిపించి అక్కడ్నుంచి ఆ చీకట్లోనే ముందుకు నడక సాగించాను. ఆ కొండల్లో గుట్టల్లో రాళ్ళు రప్పల మధ్య అలాగే నడిచాను. ఆ చీకట్లో కాళ్లకు ఎన్నో మార్లు రాళ్లు తగిలి ముళ్ళు గుచ్చుకుని గాయాలయ్యాయి. అయినా లెక్క చేయలేదు. పొద్దు పొడిచేదాకా అలా నడుస్తూనే ఉండిపోయాను. పొద్దు పొడిచింది.

రాత్రంతా నడిచినందువల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుని రాళ్ళు గుచ్చుకుని కాళ్ళకంతా గాయాలయ్యాయి. ఈ గాయాలను ఆ నదిలో కడుక్కుని స్నానం చేసి కాసేపు సేద తీరి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ నదిలో స్నానం చేశాక ఒంటి నొప్పులన్నీ మాయమైపోయాయి. శరీరానికి మనసుకి కాస్త ఊరట చేకూరింది. కాసేపు ఆ రాతి బండపై కూర్చుని విశ్రాంతి తీసుకుని వస్త్రాలు తడారాక ఎటైనా వెళ్ళాలి. అవును, ఎక్కడికి వెళ్ళాలి? ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది. పోనీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే? అమ్మో, ఆ కొండ ముచ్చుగాడికి ఆలిని కావాల్సి వస్తుంది. వాడికి ఆలిని కావడం కంటే ఇంకా దూరంగా వెళ్ళిపోవడం.

0: అది అది ఆ కనిపించే ఆ నదిలో స్నానం చేయాలి. ఆహాహాహా, ఏమి నా భాగ్యం, స్నానమాచరించడానికి విచ్చేసిన నాకు తడిసిన వస్త్రాలను తడిసిన కురులను ఆరబెట్టుకుంటున్న ఓ అందమైన పడితే నా కంటపడ్డం, ఇది నా అదృష్టం కాక మరేమిటి. ఏ గోటి పెట్టో, జాగ్రత్తగా వ్యవహరించి చేజెక్కించుకోవాలి. ఓ యువతి,
1: నువ్వు
0: భయం వలదు, నువ్వు అలా దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నీకు ఎటువంటి ఆపదను తలపెట్టను. నేను సచీవులుడను, పరస్త్రీ అంటే నాకు అమితమైన గౌరవం. నేను ఒక బేహారిని, పైగా వివాహితుణ్ణి. సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాటిని విక్రయించడం నా వృత్తి. నేను మరికొందరు సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని అమ్ముకునేందుకు బయలుదేరి వచ్చాము.

0: ఉన్న ఓ కొండ చర్య దగ్గరే గుడారం వేశాం. స్నానమాచరించడానికి నీటి వసతి కోసం అన్వేషిస్తూ ఇదిగో ఇక్కడికి వచ్చాను. ఎదురుగా నది, ఇటుగా నువ్వు అగుపించావు. నీవెవతవు? నీ నామధేయమేమి? ఇచ్చట ఎందుకున్నావు? నాకు తెలిసి చుట్టుపక్కల ఎటువంటి గ్రామం లేదే. అంతా అరణ్యమే, పర్వత ప్రాంతమే. సంకోచించక వివరంగా నీవెవరో చెప్పు. నీకు నా వంతు సహాయం అందజేస్తాను.
1: అరే,
0: నా మాటలు నమ్ము యువతయ్యి. నేను నీకు ఎటువంటి హాని చెయ్యను. చెప్పు, నీవెవతవు? ఒంటరిగా ఈ ప్రాంతంలో ఎందుకున్నావు?
1: మా గ్రామం సిద్ధాపురం. ఈ కొండలు కోనలు దాటి వెళ్ళాలి. ఆ గ్రామానికి అధికారి మా నాన్నగారు. వారి పేరు నాగసేనుడు. మా తండ్రి గారు నాకిష్టం లేని వివాహం తలపెట్టారు. ఆ వివాహాన్ని తప్పించుకునేందుకు అర్ధరాత్రి సమయాన మా గృహం నుంచి పారిపోయి చీకట్లోనే నడుస్తూ ఈ కొండ కోనలు దాటి తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చి చేరాను.
0: నీ నామధేయం?
1: దేవసేన.
0: చక్కటి నామధేయం. నీ రూపలావణ్యాలకు తగ్గట్టుగానే ఉంది. మరి ఇప్పుడు నువ్వేం చేయదలిచావు? తిరిగి మీ గ్రామానికి వెళ్తావా? వెళ్తానంటే చెప్పు, నేను నీకు తోడుగా మీ గ్రామం దాకా వస్తాను.
1: మా గ్రామానికి తిరిగి వెళ్ళను. వెళితే ఆ వరుడికే ఇచ్చి బలవంతంగా నా వివాహం జరిపిస్తారు మా నాన్న. నాకు ఆ వరుడంటే ఇష్టం లేదు.
0: మరేం చేయదలిచావు?
1: ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను.
0: ఎక్కడికి వెళ్తావు?
1: ఏమో తెలీదు. ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికే వెళ్తాను.
0: నిన్ను చూస్తే జాలిగా ఉంది, నవ్వు కూడా వస్తుంది. ఒంటరిగా ఈ కొండ కోనల్లో ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రాంతంలో చిరుతలు, పులులు, సింహాలు ఉన్నాయి. వాటి బారిన పడితే ఇంతే. అంతేకాక భయంకరమైన విషసర్పాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మనుషుల్ని సైతం అమాంతంగా మింగేస్తాయి. మరికొన్ని కాటేసి ప్రాణం తీస్తాయి. పోనీ, వీటన్నిటి బారి నుంచి నువ్వు తప్పించుకొని ఈ అరణ్య ప్రాంతం వీడి ఏదైనా మరో గ్రామానికి చేరేవనుకో, అక్కడ మాత్రం నువ్వేం చేయగలవు? నువ్వు ఒంటరివని తెలిసి నీకు ఎవరో ఒకరు హాని తలపెట్టచ్చు, లేదా మరి ఏమైనా చేయొచ్చు.
1: మీ మాటలు వింటుంటే మనసులో అమితమైన భయం చోటు చేసుకుంటుంది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
0: నాపై నమ్మకం ఉంచి నా వెంటరా. నిన్ను సురక్షితంగా మా గృహానికి తీసుకువెడతాను. మా గృహంలో నా అర్ధాంగికి చేదోడు వాదోడుగా ఉండవు గాని. మా పురంలో చాలామంది అందమైన యువకులున్నారు. వారిలో నీకు నచ్చిన వారిని నువ్వు చూసి ఎన్నుకో. నీకు నేను వివాహం జరిపిస్తాను. మా పురంలో యువకులు నచ్చకపోతే మరో పురంలో అయినా నీకు నచ్చే కుర్రాన్ని చూస్తాను, సరేనా?
1: నాకు నచ్చిన వరునితో వివాహం జరిపాక నన్ను మా గ్రామానికి పంపివేయాలి. మా తండ్రి గారు నేను లేకుండా జీవించలేరు. వ్యధ చెంది మరణించినా మరణించగలరు.
0: అలాగే, నీవు కోరినట్టే నీ వివాహం జరిగిన పిదప నేను నీ తండ్రి కడకు తప్పక పంపుతాను. మరి ఇప్పుడు నా వెంట రావడానికి సమ్మతమేనా?
1: వస్తాను.
0: పద మరి.
1: అతని మాటలు నమ్మి అతని వెంట అతని పురానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక జనాలందరూ పోగై నా వంకే చూస్తూ ఉండటం నాకు చాలా చిత్రంగా అనిపించింది. అదే విషయం అతన్ని అడిగాను. నువ్వీ ఊరికి కొత్త కదా, ఎవరీ కొత్త వ్యక్తి అని చూస్తున్నారంతే అంటూ సమాధానమిచ్చాడు. అతని వెంట ఉన్నవారు కూడా అంతే అంతే అని వంతపాడారు. నన్నొక గృహానికి తీసుకెళ్లాడు. ఆ గృహంలో చాలామంది ఆడవారు కనిపించారు, అలాగే మగవారు కూడా. మీ అర్ధాంగి ఏది అని అడిగాను. తీసుకెళ్లి ఓ స్త్రీని పరిచయం చేశాడు. ఆమె నన్నెంతో ఆదరంగా తన గదిలోకి ఆహ్వానించింది. నాలో అతని పట్ల ఉన్న అనుమానం, భయం పూర్తిగా తొలగిపోయాయి. మంచి వ్యక్తిగా అనిపించాడు. నాకు గదిని కేటాయించారు. అన్ని సౌకర్యాలు అమర్చారు. వారి అతిథి మర్యాదలు చూసి నేనెంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాను. కొన్నాళ్లు గడిచిపోయాయి. ఓ రోజు రాత్రి తలుపు చప్పుడయింది. నిద్రకుపక్రమిస్తున్న నేను వెళ్లి తలుపు తెరిచాను. ఎదురుగా బానిసల వ్యాపారి గదిలోకొచ్చాడు.
0: నిద్రాభంగం కలిగింది.

0: లేదు, ఇప్పుడే ఇప్పుడే నిద్రపోదామని పక్కపై వాళ్తుండగా తలుపు చప్పుడయింది, తెరిచాను, మీరు కనిపించారు. అదేమిటి, ఎవరో బయట నుంచి తలుపు వేశారు.
1: నేనే వేయమని చెప్పి వచ్చాను.
0: దేనికి?
1: నేనిప్పుడు మధువు తాగాను. తాగిన వాడు అబద్ధం చెప్పరాదు, అందులో నీలాంటి అందగత్యతో నీలోని అమాయకత్వం నాతో నిజం చెప్పిస్తోంది. చెప్తున్నాను, నేను సుగంధ ద్రవ్యాలు అమ్మే వ్యాపారిని కాను, బానిసలను అమ్మే వ్యాపారిని. అర్థం కాలేదా? మనుషులను పశువులకు మళ్ళీ అమ్మే వ్యాపారిని. వివిధ ప్రాంతాల నుంచి మోసగించో వెల ఇచ్చో స్త్రీలను పురుషులను తెచ్చి బానిసలుగా వారిని అమ్మివేస్తూ ఉంటాం. ఆ రోజున ఓ చక్కటి ఆడ బానిస కొనుగోలుకై ఒక ప్రాంతానికి నా అనుచరులతో వెళుతుండగా నువ్వు కనిపించావు. నీకు మాయ మాటలు చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను నీకు అర్ధాంగిగా పరిచయం చేసిన వ్యక్తి నా అర్ధాంగి కాదు, ఆమె కూడా ఒక బానిస స్త్రీయే. నా అర్ధాంగి వేరే పొరంలో ఉంటుంది. అసలు ఇది నా పురం కాదు, నేను బానిసలను తెచ్చి ఉంచే స్థావరం. నీకు ఈ గృహంలో చాలామంది ఆడ మగ వ్యక్తులు అగుపించి ఉంటారు కదా, వారందరూ బానిసలే. వారు పారిపోకుండా కొంతమంది అనుచరులకు వేతనాలు ఇచ్చి కాపలాగా ఉంచాను. ఇది నేను చెప్పదలుచుకున్న నిజం. అమ్మయ్యా, నిజం చెప్పేశాను. ఇప్పుడు నేను చేయబోయేది చెప్తాను విను. నిన్ను అనుభవిస్తాను. ఆ తర్వాత ఈ పురంలోని కొందరు ప్రముఖుల చేత అనుభవింపచేస్తాను. ఆ తర్వాత నిన్నొక బానిసగా ఎవరికైనా అమ్మేస్తాను.
0: నీ మాయ మాటల వెనుక, నువ్వు నన్ను ఇక్కడికి తేవడం వెనుక ఇంతటి మోసం దాగుందా?
1: చూడు, నిజం చెప్పాను, చేయబోయేది చెప్పాను. నేను చేసేదే బానిసల వ్యాపారం, అది నా వృత్తి. నా వృత్తి సంబంధంగా ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఎదుటి వారు నమ్మేందుకు ఎన్ని తీయటి కబుర్లైనా చెప్తాను. గోల చేయకు, గోల చేయకు, నా వాంఛ తీర్చు.
0: ఈ దేవసేన కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు.
1: చచ్చాక జరిగేదేముంది పిచ్చిదనా? ఇలాంటి మాటలు అనేక మంది ఆడవాళ్ల నోటి నుంచి విన్నాను, నాకు కొత్త ఏం కాదు. గోల చేయక వచ్చి నా ఒడిలో వైపు రా, రా, చెప్పేది నీకే, రా.
0: నేను రా దగ్గరకు వచ్చావు, మర్యాద దక్కదు, జాగ్రత్త.
1: మర్యాద? నాకు కావలసింది మర్యాద కాదే, నా మక్కువ తీర్చటం. రా, రా.
0: నేను రాను.
1: రా.
0: రాను.
1: అయితే నేనే వస్తాను, నేనే వస్తాను. వదలడానికే నిన్న అరణ్య ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను తన్ని తీరు అనుభవించాక అప్పుడు వదిలేస్తాను. బయటకు కాదు, ఈ పుర ప్రముఖులకు వారు కూడా నీ అందాలతో విందు చేసుకోవాలి కదా. నీలాంటి వారిని అందరినో లొంగదీశానే నువ్వు లెక్క. రావేనా మదన మంజరి, రా, రా, రా. నా మర్మస్థానం పైన నీ మోకాలతో కుమ్ముతావా? అదే చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను, చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను. ఈ మారు నువ్వు నన్ను తనటం కాదే, నేనే నిన్ను తంతాను. గుర్తుకొచ్చిందే, ఈ కర్రతో నీ ఒళ్ళంతా చీరిపోయేలాగా కొడితే అప్పుడు అప్పుడు నీ తండ్రి గుర్తుకొస్తాడే.
0: ఉంటుంది

0: ఓ అవలనని కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు నన్ను కర్రతో చావబాది నా ఒళ్ళంతా గాయాలమయం చేశాడు. ఆ గాయాల బాధకు తట్టుకోలేక స్పృహ తప్పాను. తిరిగి స్పృహలోకి వచ్చేసరికి పక్కపై నగ్నంగా పడి ఉన్నాను. నా శరీరం పైన వస్త్రాలన్నీ గదంతా చెల్లా చెదురుగా పడున్నాయి. ఆ తర్వాత ఎన్నోసార్లు నన్ను శారీరకంగా హింసించి చివరికి తన మాట వినేలా మార్చుకున్నాడు. ఆ పురంలోని ప్రముఖులందరి చేత నన్ను అనుభవింపచేశాడు. చివరికిలా బానిసగా మార్చి ఈ రాజగృహపురానికి తెచ్చి నన్ను అమ్మివేశాడు. ఇది ఈ దేవసేన బానిసగా మారిన వైనం. కుశాలి, ఇంతకీ నువ్వెలా బానిసగా మారావు?
1: నేను వలచిన ప్రియుడే నన్ను వంచించి తెచ్చి ఈ అమితుని తండ్రి ఉద్దాలకునికి బానిసగా అమ్మేశాడు.
0: వలచిన వాడే నిన్ను మోసం చేశాడన్నమాట.
1: మనుషుల్లో స్వార్థం, ధనాశ బాగా పెరిగిపోయినప్పుడు వలచిన వారినేమి ఎవరినైనా మోసం చేస్తారు. ఇది మనుషులకు ఉండే సహజ నైజం. ఏ కొందరు మంచివారుగా ఉంటారు.
0: నువ్వన్నది నిజం. నా అన్న స్వార్థమే మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది. అవును, ఈ బానిసలను ఇలా ఎన్ని రకాలుగా కొంటారు? ఈ అమ్మకాల గురించి, కొనడాల గురించి నాకు సరి అయిన అవగాహన లేదు. ఆ బానిసల వ్యాపారి వద్ద ఉన్నప్పుడు కూడా నేను నా తోటి బానిసలతో ఎవ్వరితోనూ మాట్లాడేదాన్ని కాను.
1: బలవంతంగా పట్టి తెచ్చిన కొందరిని, రాజకొలువుల్లో పదవులని చెప్పి మోసగించి తెచ్చిన కొందరిని బానిసలుగా అమ్మేస్తూ ఉంటారు. ఈ రెండు విధాలుగానే కాక యుద్ధాల్లో ఓడిపోయిన సైనికులను, వారి ఆడవాళ్లను కూడా రాజులు తమ సేవకులుగానో పరిచారికలుగానో నియమించుకుంటూ ఉంటారు. లేదా బానిసలుగా ఇతరులకు అమ్మివేస్తారు. కొందరు కుటుంబ దారిద్ర్యం కారణంగా తమకు తాముగా బానిసలుగా అమ్ముడుపోతూ ఉంటారు. ఇలా పలు రకాలుగా మనిషే ఎదుటి మనిషిని పశువులాగా అమ్మే స్థాయికి దిగజారాడు.
0: అవును, ఇక్కడ బానిసలతో ఎలాంటి పనులు చేయిస్తారు?
1: మగ బానిసలైతే వ్యవసాయం పనులు, రాతి గుట్టలను పగలగొట్టించే పనులు, మందిరాన్ని కాపలా ఉండే పనులు, నమ్మకం కుదిరితే స్త్రీ బానిసలపై అయ్యమాయిషి పనులు చేయిస్తూ ఉంటారు.
0: మరి ఆడవారితో ఏం పనులు చేయిస్తారు?
1: నచ్చితే ఉంపుడుగత్తెలుగా ఉంచుకుంటారు. అతిథులు వచ్చినప్పుడు అతిథి మర్యాదగా ఈ ఉంపుడుగత్తెలను అతిథుల వద్ద శయనింపచేస్తూ ఉంటారు.
0: ఎవరికంటా పడకుండా ఉపాయంగా తప్పించుకుని పారిపోతే?
1: అలా పారిపోతారనే కొంతమందిని కాపలాదారులుగా జీతాలిచ్చి ఉంచుతున్నారు. వారి కన్ను గప్పి పారిపోయినా ఫలితం ఉండదు.
0: ఎందుకని?
1: బానిసల్ని కొన్న వెంటనే యజమానులు వీరు తమ బానిసలు అన్న గుర్తుగా బానిసల నుదుటిపై తమ కుటుంబాలకు సంబంధించిన చెట్టు గుర్తో, గుర్రపు గుర్తో, సూర్యుని గుర్తో, చందన గుర్తులో వేయిస్తూ ఉంటారు. ఆ పచ్చబొట్టులు చెరపడం అసాధ్యం. బానిస అన్నవాడు ఒకవేళ పారిపోయినా ఒక్కడు అరణ్య ప్రాంతంలోనే ఎల్లకాలం ఉండలేడు కదా. ఒకసారి బానిసగా మారిన వ్యక్తి జీవితకాలం వరకు బానిసగా బ్రతకాల్సిందే, బానిసగా చావాల్సిందే.
0: మరి ఈ బానిసలకు విముక్తి అన్నదే లేదా?
1: ఉంది. మనల్ని యజమాని వద్ద నుంచుకొని అతని వద్ద నుంచి విడుదల పత్రం తీసుకుని మనకిస్తే మనం విముక్తి పొందగలం. మనపై జాలిపడి ధర చెల్లించి మనల్ని విడుదల చేయించేవారెవరు? ధనాన్ని పోసి కొన్న యజమాని ఎవడు ఊరికే తనంతకు తానుగా విడుదల పత్రం ఇచ్చి వెళ్ళు, నీ ఇచ్చ వచ్చిన చోడు బ్రతుకు అని చెప్పడు. దేవసేన.
0: ఏమిటి కుశాలి?
1: అమిత్తుడు తన తండ్రి ఉద్దాలకుడంతటి కఠిన హృదయం కలవాడు కాదు. మంచివాడు, కాకపోతే ఆవేశపరుడు. అతనికి ఆవేశం వచ్చిందంటే ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అతనికే తెలియదు. సామాన్యంగా స్త్రీ బానిసలపై యజమానులకు కామవాంఛ తీర్చుకునే దృష్టి తప్ప మరొక దృష్టి ఉండదు. ఎందుకనో, నీ పట్ల అమిత్తుడు అమితంగా ఆకర్షితుడు అవుతున్నాడు. ఆ ఆకర్షణలో కామభావన కంటే ఆరాధన భావనే ఎక్కువగా ఉంది. నువ్వు అతనితో సఖ్యతగా ఉండు. నవ్వు, నవ్వించు, అతన్ని ఆహ్లాదపరచు. నువ్వు సుఖించు, అతన్ని సుఖపెట్టు. ఎందుకు నీ యవ్వనాన్ని వృధాపరచుకుంటావు? నా మాట విని నీ ప్రవర్తన మార్చుకో, లేదంటే నువ్వే కష్టపడతావు. దేవసేనా,

0: కొన్ని చోట్ల ఎంతగానో ఆలోచించి వ్యధ చెందిన ప్రయోజనం ఉండదు. ఆయా ప్రదేశాలను బట్టి మన వ్యవహారపు తీరు మార్చుకోక తప్పదు. సరే, లే వెళ్దాం. ఇక నీకు అభ్యంగన స్నానం చేయిస్తాను.
1: పదా.

0: దేవసేన, ఈ విషయం విన్నావా?
1: ఏ విషయం కుశాలి?
0: ఈ రాజగృహలో కనుహుడు అని ఒక అతను ఉన్నాడు. అతను కూడా రత్నాల వ్యాపారే. అతనికి మన యజమాని ఆమిత్తునికి మంచి స్నేహం కూడా ఉంది. ఆ కనుహుని అర్ధాంగి తమ వద్ద పనిచేసే ఒక మగబానిసతో శారీరక సంబంధం ఏర్పరచుకుందంట. ఈ విషయం తెలిసిన కనుహుడు తన అర్ధాంగిని కరవాలంతో పొడిచి చంపేశాడట. మగబానిసను కూడా చంపేసేవాడట. బానిసను చంపే ముందు రాజుగారికి తెలియజేస్తే మంచిదని వెళ్ళి రాజుగారికి తెలియజేశారు. రాజుగారు మేమే అతను శిక్షిస్తామని చెప్పి సైనికులను పంపించి అతన్ని సంకెళతో బంధింపచేసి పురం బయటికి తీసుకెళ్లి శిరఛేదన గావించండి అని ఆజ్ఞ ఇచ్చాడట. పురం బయటికి తీసుకెళ్లి శిరఛేదన గావించారట. ఏమిటో దేవసేన, ఒక్కో మార తలుచుకుంటే అలాంటి దండనకు గురి కావటం కంటే ఆత్మహత్య చేసుకుని మరణించటమే మేలనిపిస్తుంది. యజమానులు నిత్యం రోజుకు ఉంపుడుగతతో కాలక్షేపం చేసేటప్పుడు వారి అర్ధాంగులకు మాత్రం కోరికలు తెచ్చుకోవాలని ఉండదా?
1: కుశాలి, స్త్రీకైనా పురుషునికైనా లైంగికపరమైన కోరికలన్నవి సమానంగానే ఉంటాయి. తాము మాత్రం కోరికలను తీర్చుకుంటూ తమ వారిని ఆ కోరికలకు దూరంగా ఉంచితే నువ్వన్నట్టుగా ఇలాంటి పరిణామాలే జరుగుతూ ఉంటాయి. స్త్రీ కూడా ఓ వ్యక్తేనని, ఆమెకి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలని, మనసుపడ్డ మగవాణ్ణే పెళ్లాడాలని, ఆమె కేవలం ఓ భోగ వస్తువు కాదని, ఆమెకు తమకు మళ్ళీ సమాన హోదా ఇవ్వాలి అని మగవారు అనుకోనంతకాలం, తమ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం స్త్రీ తిరుగుబాటు జరపనంతకాలం స్త్రీల పరిస్థితి ఇంతే. ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలో అయినా ఇదే తీరును ఉంటుంది పరిస్థితి. నా చెంతకొచ్చి అలా మౌనంగా చూస్తూ నిలబడ్డం దేనికి? మీరొచ్చింది మీ వాంఛ తీర్చుకోవడానికేగా. రండి, తీర్చుకోండి.
2: నేనిప్పుడు మధువు సేవించి ఉన్నాను.
1: మధు సేవనం, ఆ తర్వాత పడతి అధరామృత సేవనం మీలాంటి యజమానులకు పరిపాటే కదా. రండి.
2: కావచ్చు కానీ నేను
1: వేరు అంటారు. మీరు ఏ విషయంలో వేరు? అందరిలాగే మీకు అర్ధాంగి ఉంది, అందరిలాగే మీకు ఉపపత్నులు ఉంపుడుగత్తెలు ఉన్నారు. నన్ను ఉంపుడుగత్తెను చేశారు. మీ సేవలు చేయడానికి అనేక మంది ఆడామగ బానిసలున్నారు. సంపాదించింది ఇంకా పెంచాలని మీ తండ్రి అనేక ప్రాంతాలు పట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తున్నారు. నగరంలోనే అతి పెద్ద ధనవంతుడిగా పేరు సంపాదించారు. అయినా మీరు కూడా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా అందరూ యజమానులకు మళ్ళే ఇంకా బానిసలను కొంటూనే ఉన్నారు.
2: దేవసేన, నీ తరువాత మరే బానిసను కొనలేదు దేవసేన.
1: అవసరం పడితే లేదా ఇంకెవరైనా మీ కంటికి నచ్చితే కొంటారు. అయినా ఇన్ని మాటలు దేనికి? మీరొచ్చింది మీ తాపాన్ని తీర్చుకోవడానికి. మీ తాపం తీర్చడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. రండి, జాగెందుకు?
2: దేవసేన, ఇలాంటి వ్యంగ్యపు మాటలతో నా మనసును ఎందుకు గాయపరుస్తున్నావు? నేనొచ్చింది కేవలం నా శారీరక వాంఛ తీర్చుకోవడానికి కాదు. నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది.
1: బానిసతో మాట్లాడే ముద్దు ముచ్చట్లే ఉంటాయి. మీ దృష్టంతా కేవలం దానిపైనే కదా.
2: జీవితం అంటే కేవలం శృంగారమే అనుకున్నావా? దేవసేనా, జీవితంలో శృంగారం ఒక భాగం మాత్రమే.
1: అలా అనుకుంటే ఇంతమంది స్త్రీ బానిసలను కొనడం దేనికి? ఓహో, తమరిలాంటి వారికి రోజుకో రుచి కావాలిగా, అందుకే ఇందరు.
2: నేను తాగి ఉన్నా నిగ్రహించుకోనే.

0: మాట్లాడుతున్నా. ఇలాంటి మాటలతో నాలో ఆగ్రహం కలిగించకు.
1: మీకాగ్రహం కలిగితే ఏం చేస్తారు? ఏ కొరడాతోనూ లేదా ఏ కర్రతోనూ నన్ను కొడతారు, లేదా మీ పరిచారికగా మార్చి దాసి పనులు చేయిస్తారు. నాపై కసి కొద్దీ ఇతరులకు అమ్మివేస్తారు. కొన్న బానిసలను ఏ కారణంగా అయినా చంపేసినా అడిగే అధికారం ఎవరికీ లేదు కాబట్టి మీ మిత్రుడు కన్హుడు తన భార్యను చంపినట్టుగా నన్ను చంపేస్తారు. అంతేగా, మీరేం చేసినా ఈ దేవసేన సిద్ధంగానే ఉంది.
0: అంతేగాని నాతో మృదుమధురంగా మాట్లాడనంటావు. నీ పట్ల నాలో ఉన్నది కామవాంఛ కాదు, ఆరాధన, ఏదో తెలియని అభిమానం. నువ్వు విశ్వసించినా విశ్వసించకున్నా ఇది నిజం. నువ్వే చెప్పు, నేనేం చేస్తే నువ్వు నా పట్ల అభిమానం చూపిస్తావు? ఏం చేస్తే నన్ను లాలనగా ఒడిలోకి చేర్చుకుంటావో చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు కావలసింది నీ క్రీగంటి చూపు కాదు, అభిమానంతో కూడిన వలపు చూపు. చెప్పు దేవసేన, నీకోసం ఏం చెయ్యమంటావు? పోని, నా సంపదనంతటికీ నిన్ను అధికారిని చేయనా?
1: నాకు సంపదలపై ఆశ లేదు.
0: సరే, మరేం చేయమంటావు? పోని, నీ ముందే నేను ప్రాణత్యాగం చేసుకోనా?
1: మీరు చావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
0: మరి నన్నేం చేయమంటావు? చెప్పు దేవసేన, నువ్వేం చెప్పినా చెయ్యటానికి ఈ అమిత్తుడు సిద్ధంగా ఉన్నాడు.
1: మీరు సిద్ధంగా ఉండొచ్చు, కానీ నేను సిద్ధంగా లేను. మీరు నా శరీరానికి మాత్రమే యజమాని, కానీ నా మనసుకి కాదు.
0: నేను కోరుకుంటున్నది అదే కదా. ఏం చేస్తే నేను నీ మనసులో చోటు చేసుకుంటానో చెప్పు. నేను పరితపిస్తున్నది నీ హృదయంలో స్థానం కోసమే కదా.
1: మీరు నా మనసులో చోటు చేసుకునే విషయం ఏమో కానీ, మీరంటే గౌరవభావం ఏర్పడడానికి నా మనసులో ఓ కోరికుంది, తీరుస్తారా?
0: చెప్పు దేవసేన, ఆ కోరికేమిటో త్వరగా చెప్పు. ఆ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను. నీ కోరిక తీర్చడం కంటే నాకు కావలసిందే ఉంది, చెప్పు.
1: మాట తప్పరుగా?
0: ఈ అమిత్తుడు ప్రాణాలనైనా వదులుకుంటాడు గాని ఇచ్చిన మాట తప్పడు. చెప్పు, నీ కోరికేమిటో తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
1: ఇంతసేపు నిలబడే ఉన్నారు, అలా ఆశీనులు కండి, చెప్తాను.

0: ఏం కోరిక కోరావమ్మా? అమిత్తుడు అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏదో కోరాన్లే. నా కోరిక వినేసరికి తాగిన మైకం పూర్తిగా దిగిపోయినట్టుంది. మళ్ళీ మధువు తాగడానికి వెళ్తున్నట్టున్నాడు.
0: ఇంతకు ఏం కోరావు?
1: అతడే కాదు, ఈ పురంలో ఎవరూ నెరవేర్చలేని ఓ కోరిక కోరాను. ఒక్క మారుగా నిర్ఘాంతపోయాడు. నా కోసం తన సర్వసంపద అర్పిస్తానన్నాడు. ప్రాణత్యాగానికి కూడా ఒడిగడతానన్నాడు. చివరికి నా మనసులో ఉన్న కోరిక తెలిపేసరికి మారు మాటైనా మాట్లాడకుండా ఎలా వెళ్ళిపోయాడో చూడు. మగవారి మాటలన్నీ ఇంతే కుశాలి. తమ అవసరాలు సరదాలు తీరే వరకు ఏ స్థాయిలో అయినా మాటలు చెప్తారు. తీరా అమలు పరిచే పరిస్థితే వస్తే చెప్పిన మాటలు గాలి కొదిలేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అంతా మాయ. మగవాడి బ్రతుకే ఒక మాయ, ఆడదాని జీవితంతో ఆడుకునే మాయా.

0: పత్తాలేడు.
1: ముందు పక్క దిగు, నీకు శుభవార్త చెప్పాలి.
2: మనలాంటి బానిసలకు శుభవార్తలే ఉంటాయి.
1: మనలాంటి బానిసలందరికీ ఇది శుభవార్తే. ముందులే.
2: లేచాను. చెప్పు, ఏమిటా శుభవార్త?
1: అమిత్తినితో నువ్వేం కోరిక కోరావు? నిన్నటి రాత్రి అమిత్తుడు తన బానిసలందరినీ పిలిచి,
3: ఈ రోజు నుంచి మీ అందరికీ ఈ బానిస జీవితం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాను. అందరికీ విడుదల పత్రాలు ఇస్తాను. తెల్లవారేలోపు ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోండి. ఇన్నాళ్ళు శ్రమించినందుకు నా సంపదలో కొంత భాగం మీకు పంచదలుచుకున్నాను
1: అంటూ విడుదల పత్రంతో పాటు ప్రతి బానిసకు కొంత ధనాన్నిచ్చి పంపించేశాడు. ఈ మందిరంలో ఉన్న పరిచారకులు కూడా వెళ్ళిపోయారు. నన్ను పిలిచి నాకు విడుదల పత్రం ధనం ఇచ్చి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోమన్నాడు. ఈ విషయం రాత్రే నీకు చెబుదామనుకున్నాను. నిద్రాభంగం చేయడం దానికని ఇప్పుడొచ్చాను. నీకు కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాను. నాలో కలిగిన ఆనందాన్ని ఆపుకోలేక నిన్ను నిద్రలేపాను. దేవసేన, అమిత్తినిలో ఒక్క మారుగా ఎంతటి మార్పును కలిగించావు. ఇప్పటికైనా అతని ప్రేమ నిజమని నమ్ము. అతనికి నీ మనసులో స్థానం ఇవ్వు. వస్తాను.
2: ఇది కల నిజమా? అంతా ఓ వింతలా అనిపిస్తూ విస్మయం కలిగిస్తూ ఉంది. ఒక వ్యక్తి అభిమానం కోసం ఇందరు బానిసలకు విముక్తిని ప్రసాదించడం నమ్మశక్యంగా లేదు. అతనికి నాపై ఉన్నది కామభావన కాదు, ప్రేమభావనే. ప్రేమభావనే అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా ప్రేమభావనే. ఆ భావన ఉన్నప్పుడే మనిషి ఏదైనా ఏమైనా చేయగలడు. అందుకు నిదర్శనం ఈ బానిసల విముక్తి. నాకీవేళ ఎందుకో ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఎరగని ఆనందంతో నా మనసంతా హాయిగొలుపుతూ ఉంది. అమితా, నువ్వే చేయించావు. నువ్విప్పుడు నా శరీరానికే కాదు నా మనసుకు కూడా యజమానివే. అవును, నా మనసుకు కూడా యజమానివి. ఇక నుంచి సరికొత్త దేవసేనను చూస్తావు. అమితా, నేను నిన్ను అభిమానిస్తున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వస్వం. అవును, నువ్వే నా సర్వస్వం. నువ్వే నా సర్వస్వం.

0: దేవసేనా,
1: నా కోరికను మన్నించి బానిసలందరినీ విడుదల చేసినందుకు కృతజ్ఞురాలిని. మందిరంలో ఎవరూ లేరు. కుశాలితో సహా అందరూ వెళ్ళిపోయారు. గత 2 రోజులుగా ఒంటరిగా నేనొక్కదాన్నే మీ రాక కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాను. ఇప్పటికైనా మీరొచ్చారు, నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ల నా ప్రవర్తనకు నన్ను మన్నించండి.
0: దేవసేన, పైకిలే, ఏమిటా కన్నీరు? నా పాదాలను తాకేంతటి గొప్పవాణ్ణి కాదు, లే, కన్నీరు తుడుచుకో.
1: ఈ బానిస కోరికను మన్నించి అందరికీ బానిస జీవితం నుంచి విముక్తి ప్రసాదించిన మీరు నిజంగానే గొప్పవారు. నా దృష్టిలో ఎంతో ఎత్తుకెదిగారు. ఇక నుంచి నా తనువుతో పాటు నా మనసు కూడా మీకే అర్పితం. మీరే లోకంగా జీవిస్తాను.
0: నేనిప్పుడు వచ్చింది, ఇప్పటికైనా నేను నీ మనసులో స్థానం సంపాదించుకున్నానా అని అడగటానికి కాదు. ఒకవేళ నీ మనసులో స్థానం సంపాదించుకొని ఉంటే నీ ఎదపై తలవాల్చి సేద తీరటానికి కాదు.
1: మరి
0: వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చెంతకు భిక్షకు వచ్చాడు. బౌద్ధ ధర్మం గురించి బోధించాడు. మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో విడమరిచి చెప్పాడు. అతను చెప్పింది విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆలోచనలు, ఈ భోగభాగ్యాల కంటే తాను మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయడం కోసమే మనిషి జీవితానికి నిజమైన పరమావధి అనిపించింది. అందుకే అన్నింటినీ త్యజించి బౌద్ధ భిక్షువుగా మారాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇదిగో, ఈ బానిస జీవితం నుండి నీకు విముక్తిని ప్రసాదిస్తూ నేను స్వయంగా వ్రాసిన విడుదల పత్రం. ఈ పత్రంతో పాటు

0: కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను. ఈ పత్రాన్ని, ఆ ధనాన్ని తీసుకొని నీ ఇచ్చ వచ్చిన చోటకు వెళ్ళి జీవించు. నిన్ను బానిసగా కొని నీ అభిష్టం లేకనే నీపై మోహంతో నీపైబడి కొన్ని మార్లు నా వాంఛ తీర్చుకున్నందుకు నన్ను మన్నించు. వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి తగు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కోరుకున్న ప్రదేశానికి సురక్షితంగా వెళ్ళటానికి కొందరిని నీ వెంట పంపుతాను. వస్తాను దేవసేన. వారు రాగానే వారి వెంట వెళ్ళు. ధనం వారితో పంపుతాను. సెలవు.
1: ఆగండి, మీరిప్పుడు నా సర్వస్వం అయ్యారు. మీరు లేనిదే ఎక్కడికో వెళ్ళి నేను జీవించలేను. మీరు తోడుగా లేని జీవితమే ఊహించుకోలేకున్నాను. నేనే మీరుగా, మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు.
0: దేవసేన, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు రాదు. నేను బౌద్ధ భిక్షువుగా మారటం ఖాయం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేసినా నా నిర్ణయంలో మార్పు లేదు.
1: మీ నిర్ణయం మార్చుకోకండి, కానీ నన్ను మీ తోడుగా నీడగా నడవనివ్వండి.
0: భిక్షువులకు అర్ధాంగులు, ప్రేయసులు ఉండరు.
1: అలా వీలు కాకపోతే నేను బౌద్ధ భిక్షుకిగా మారుతాను, మీ వెంట నడుస్తాను. మీ ధర్మ బోధలో నేను పాలు పంచుకుంటాను. నన్ను బౌద్ధ సహచారిణిగా అయినా మీ వెంట నడవనివ్వండి. మీతో నా ప్రయాణం నాలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది. మీ వెంట నడుస్తూ నన్ను అలౌకిక ఆనందానుభూతిని పొందనివ్వండి. దయచేసి కాదనకండి.
0: అప్పుడు మనిద్దరి మధ్య ఉన్న బంధం
1: నిష్కల్మషమైన, నిర్మలమైన, అనిర్వచనీయమైన, ఐహిక సుఖాల వాంఛలకు అతీతమైన ఓ పవిత్ర అనుబంధం.
0: దేవసేన, నీలో ఇంతటి మార్పు.
1: మీలోనే అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా? పదండి, ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం. ఇరువురం కలిసే ఆ తథాగతుని శాంతి సందేశాన్ని, ప్రేమ మార్గాన్ని ఈ ప్రజానికానికి చాటి చెబుదాం. అరే, మీకంట కన్నీరెందుకు?
0: ఇవి కన్నీళ్లు కావు దేవసేన, ప్రేమామృత ధారలు. రా దేవసేన, వెళ్దాం. నువ్వన్నట్టు మనం బౌద్ధ భిక్షువులమైనా కలిసే జీవిద్దాం, కలిసే మరణిద్దాం.
1: ధన్యురాలిని, పదండి వెళదాం.
0: తథాగతుని త్రిచరణాలను వల్లిస్తూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్దాం.
2: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
3: మీరింతవరకు దేవసేన నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి శిల్ప, శ్రీ సుబ్బరాయ శర్మ, డాక్టర్ కె సాంబశివరావు, శ్రీ కెఆర్ ఫణిరాజ్, శ్రీమతి ఆర్ ఉమాదేవి, శ్రీ కేవీఎల్ నరసింహారావు, శ్రీ జీవన ఆదిత్య, శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో మొదటిగా ప్రాణత్యాగం
0: వల్లిస్తూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్దాం.
2: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
3: మీరింతవరకు దేవసేన నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం.

0: అధికారిక వెబ్సైట్ jeeedv.ac.inలో తమ ఫలితాలను చూడవచ్చని రూర్కీ ప్రకటన విడుదల చేసింది. గుడ్లవల్లిరు మండలం కౌతవరం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను దాతల సహకారంతో 50 లక్షల రూపాయలతో చేపడుతున్న అభివృద్ది పనులకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈరోజు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తూర్పుగోదావరి జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ పిలుపునిచ్చారు. డీఎస్సీ 2025 నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయాలని వైఎస్సార్సీపీ డీఎస్సీ పోరాట కమిటీ నిర్ణయించిందని పార్టీ వర్గాలు ఈరోజు ప్రకటనలో తెలిపాయి. సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బీ స్పోర్ట్స్ కోటా కింద 414 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్చరీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, షూటింగ్, వాలీబాల్.
1: విద్యా భారతి వార్తల ముఖ్యాంశాలు 3:05 గంటలకు వింటారు.

0: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్తే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
1: స్టూడియోలో సమయం చూస్తే 4:03 దాటి 51 సెకండ్. సాందనీ సందరిలో ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది కదా, మరి నేను నీటి నుండి వస్తాను కానీ నీటిలో పడితే కలిసిపోతాను, మాయమైపోతాను, ఎండ తగిలితే కన్నీరు కారుస్తూ కరిగిపోతాను, ఈ ఎండాకాలంలో అందరికీ నేనే గుర్తొస్తాను, నన్నే ఎక్కువగా వాడతారు అని అడిగారు. ఎండాకాలంలో ఎక్కువగా వాడేటటువంటిది ఏమిటి? ఉప్పు అంటున్నారు పెడన జోగరంధనకాల నుంచి అప్పలరాజు గారు. ఉప్పు ఎక్కువగా నీటిలో వేసుకుని త్రాగుతాం అన్నమాట, అంతేనా? చిన్నబాబు అడిగితే పాత పాటల సింగర్స్ మాకు తెలియకపోతే మాకు అందుతుంది. ఓకే, చిన్నబాబు అడిగేటటువంటి పాత పాటల సింగర్స్ మాకు తెలియకపోతే మాకు అందుతుంది ఇది ఉప్పు, ఉప్పు అందుకుంటున్నారు అని. ఓకే, ఉప్పు కాదండి, దగ్గరగా వచ్చారు బట్ వ్యాసులు ఎక్కువగా కోరుకునేది ఉప్పుని కాదు కదా. కనకరావుపేట నుంచి రైట్ ఆన్సర్. కేదరి వీరేష్ రాజుల మండలి నుంచి ఉప్పు ఉప్పు ఉప్పు అంటున్నారు, దగ్గరగానే ఉంది కానీ ఎండాకాలంలో ఎక్కువగా వాడతారు అన్నానండి. ఎస్, శ్రీరాములు కర్ణతుల అగ్రహారం లక్కిలెడ్డిపల్లి మండలం అన్నమయ్యర నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సరే, బుడగా ఉప్పు మళ్ళీ రైట్ ఆన్సర్ పంపించారు. ఖమ్మం జిల్లా నుంచి బ్రహ్మం పంపించారు, రైట్ ఆన్సర్. ఎట్లా వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం కట్ల సతీష్, రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, రైట్ ఆన్సర్. కాదండి, ఉప్పు పంపారు అంటే దగ్గరగానే ఉంది, ఎక్కువగా వాడేది మాత్రం ఉప్పు కాదు. కర్నూతుల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమేజర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు పెట్ట నుంచి, రైట్ ఆన్సర్. ఎస్ ఎంఎఫ్ ఎస్ఎంఎస్ సర్దార్ ఆన్సర్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అజ్ఞాత శ్రోత అండి, రైట్ ఆన్సర్ ఒక్కటే పంపించారు. నాగార్జున లక్ష్మీ ఒడియం పెట్ట నుంచి, రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి పంపించారండి సుమంగళి రజని రంజిత, రైట్ ఆన్సర్. రాకేష్ ఫ్రమ్ ముంబై, రైట్ ఆన్సర్. ఓ సూపర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి పంపించారండి సంతోష సుప్రియ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, నేతాజీ గోపీనాథ్ మంజుల ఫ్రమ్ ఇరంత పంపించారు తిరుపతి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. కమలాదేవి గారు కాకినాడ నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. మంచిరి

ఎల్ల చంద్రబోగలి అక్షర కృప రైట్ ఆన్సర్. నిజమవు వీకులు భరించవు మురారి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాపారావుటి నరసాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మైసూర్ నుంచి పంపించారు మురళీకృష్ణ గారు రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. జయంతి అల్వా ఐస్ అంటున్నారు రైట్ ఆన్సర్. ప్రకాష్ ఆన్సర్ వచ్చేసి ఐస్ అండి, ఐస్ గడ్డలు. ఓకేనా, నీటిలోనే పుడుతుంది, నీటి నుంచి వస్తుంది ఐస్, నీటిలో పడితే కరిగిపోతుంది, మాయమైపోతుంది, ఎండ తగిలితే కరిగిపోతుంది అంటే

0: అండి. బట్ రామకృష్ణ దేవంగా సౌత్ మోపూర్ నెల్లూరు నుంచి రైడ్ ఉప్పు అంటున్నారు, ఐసన్ టైప్ చేస్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్ రబ్బవరం నుంచి విలేజ్ నుంచి పంపించారండి అమీద బేగం గారు, రజియా వాళ్ళ కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగడి జిల్లా నుంచి రాంపురం కట్ల సతీష్, సుమ్రత, సంతోష్ కుమార్, ఓకే రైట్ ఆన్సర్. అదే జిల్లా నుంచి రాజేశ్వరం సరోజిని మాయా గారు పంపించారు, రైట్ ఆన్సర్. అనంతపురం చర్రాధ గారు, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివన్ విస్వీటి, రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల చిలవంచి గ్రామం నుంచి వేముల పరిశ్రమలు పద్మ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ దస్తగిరి సంధ్యా పొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. నవ్వులతో సాగినది చిన్నబాబు గారు, మీ వెరైటీ ప్రశ్నలు మాకు చాలా చాలా చాలా చాలా ఇష్టం, చిన్నబాబుకి చాలా లైక్ చేస్తాను. నల్లగొండ జిల్లా చంద్రపేట నుంచి తిరుగుతుంది అమ్మోజీ వెంకటాచారి, వారి కుటుంబ సభ్యులు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ హాయ్ చిన్నబాబు గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా, ఎస్ ఫైనల్ ఆన్సర్ ఇస్ ఐస్ అంటున్నారు, ఓకే. నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య, కందికాయపల్లి గ్రామం, రైట్ ఆన్సర్. ఐస్ గడ్డ, ఓహో. గుడ్ ఈవినింగ్ సార్, మీరు అడిగిన ప్రశ్న సమాధానం అంటున్నారు. రంగారెడ్డి లేకలే నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? ఐస్ క్రీమ్, ఐస్ గడ్డ, ఐస్ వాటర్, ఎస్ అంకీహా గడ్డం, ఎస్ బందర్పల్లి నెల్లూరు జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గునిగల గ్రామం నుంచి పంపించారండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రైట్ ఆన్సర్. కుసుమ అమ్మడ్డాక నుంచి, రైట్ ఆన్సర్. రాయచిన బాబు, శ్రీనివాస్ వర్మ, నక్కగొడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఐస్ క్రీమ్ అంటున్నారు. క్యాదిరి విదేశ రాజుల మండలి నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? ఓకే, హాయ్, హ్యాపీ సండే అంటున్నారు హరిప్రియ గారు, ఎస్ కర్నూలు నుంచి పంపించారు. ఆనియన్ అట, వా హౌ ఆనియన్, ఐస్ అండి. నెక్స్ట్ అల్లపర్రు నుంచి పంపించారు వెంకటరమణ గారు, 72 ఇందాక కూడా పంపించారండి, ఇప్పుడు వాన అంటున్నారు. ఓకే, మీరు కొత్తగా వస్తున్న శ్రోత, ఎస్ గత వారం నుంచి వస్తున్నారు వీరు. నెక్స్ట్ సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ, వీరు కూడా పంపించారు ఐస్. అప్పలరాజు గారు పంపించారు ఐస్ గడ్డ, ఇందాక ఉప్పు అన్నారు, ఉప్పు, పప్పు, ఉల్లిగడ్డ, మంచి నుండి చింతపండు, అవన్నీ గుర్తొచ్చి ఐస్ గడ్డ ఇప్పుడు గుర్తొచ్చిందా అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి, రైట్ ఆన్సర్. ఐస్ క్రీమ్ అంటున్నారు దమ్మోజీ వెంకటాచార్య గారి కుటుంబ సభ్యులు, టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు, కాజా నుంచి, రైట్ ఆన్సర్. ఐస్ రాకేష్ ఫ్రమ్ ముంబై, రైట్ ఆన్సర్. ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు, రైట్ ఆన్సర్. ఎస్ అనంతపురం జిల్లా నరసాపురం నుంచి నాగేష్, లావణ్య, లక్ష్మి, సుప్రియ, హర్షవర్ధన్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? తేజస్వి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్, చాణిక్య, శంకర్ కుమార్, అజయ్, గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వివిధలు ప్లే చేసే పాటలు డాన్స్ చేయడం కోసం రెడీగా ఉన్నాను సార్. ఓ, మీరు కొరియోగ్రాఫ్ చేయండి అండి, గొప్ప డాన్సర్ అనుకుంటా మీరు. సరే, ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ అండి, రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికి కూడా. నేనైతే వివిధ ఒకే చిత్రం నుంచి పాటలు వినాలి కదా, పెళ్లి సందడి, ఎస్, ఈ పెళ్లి చందడి చిత్రం నుంచి పాటలు అయితే విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వివిధ వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు.
1: అభ్రపథమున విభ్రమ విలసిత శుభ్ర కౌముది దీపిక, దుగ్ధాంభో నిధి జన

మీరంతా ఆర్జన్ చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై వివిధ వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు. వివిధ కార్యక్రమంలో ఒకే చిత్రంలోని పాటలు, పెళ్లి సందడి చిత్రం నుంచి పాటలు అయితే వింటున్నాము. ఇప్పుడు వినబోతున్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన పాట, చిత్రం పెళ్లి సందడి.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. వివిధ వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. వివిధ కార్యక్రమంలో ఒకే చిత్రంలోని పాటలు వినాలి కదా. ఈ రోజున పెళ్లి

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: వీణ వేణువైన సరిగమ విన్నావా?
0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
5: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
4: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
5: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
5: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
6: మీరింతవరకు వివిధ ఒకే చిత్రంలోని పాటలు, పెళ్లి సందడి చిత్రం నుంచి పాటలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 స్టూడియోలో సమయం చూస్తే 4:50 దాటి 13 సెకండ్లు. ఈ సమయంలో మనం విందాం ప్రాయోజిత కార్యక్రమం వెన్నెల.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. రోజు ఉరుకుల పరుగుల జీవితం, నిత్యం ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, దీంతో ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. కొంతమంది ప్రతి చిన్న విషయానికి మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇది పలు సందర్భాల్లో జరుగుతుంది. మరి శరీరంలోని హార్మోన్స్ సాధారణమైన వేగంతో కాకుండా ఎక్కువ వేగంతో పనిచేస్తాయి. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి నిరంతర ప్రక్రియలా మారితే అది శరీరానికి, మానసిక సామర్థ్యానికి కూడా హాని చేస్తుంది. అయితే ఒత్తిడి తగ్గించుకోవడం అనేది మన చేతిలోనే ఉంది. అందుకోసం కొన్ని టిప్స్ ఇప్పుడు చేతన్ మీతో షేర్ చేసుకుంటాడు. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. కనీసం 2 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీడే. అలాగని ఒకేసారి 2 లీటర్లు తాగడం మంచిది కాదు. చాలామంది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే 2 లీటర్లు తాగితే అంతా టాక్సిన్స్ ఫ్లష్ అవుతాయి అంటారు, కానీ అది ఒక్కోసారి ఓవర్ హైడ్రేట్ కూడా చేస్తుంది అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ. ఆ లోడ్ అంతా కిడ్నీస్ పైన పడుతుంది. దాహం అయినప్పుడు కొంచెం కొంచెం నీళ్లు, ఎనీ రెగ్యులర్ ఇంటర్వెల్స్ యూ హ్యావ్ టు టేక్ గుడ్ లిక్విడ్ డైట్ ఆర్ వాటర్. తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు కనీసం 6 నుండి 8 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి. లేదంటే ఒత్తిడిని కలిగించే హార్మోన్లు వివిధ రసాయనాలను ఎక్కువగా విడుదల చేస్తాయి. చిన్న చిన్న రిలాక్సేషన్ టెక్నిక్స్, యోగా, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, పాజిటివ్ ఆలోచించడం ఒత్తిడిని జయించడానికి చాలా ఉపకరిస్తాయి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ తప్పనిసరిగా చేయాలి. కష్టతరమైన ఎక్సర్సైజెస్ చేయకుండా కనీసం 1 అరగంట పాటు వాకింగ్ చేసినా

దీంతో బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్, షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఇవి తినకపోవడం మంచిది. ఇవి మెదడులో ఒత్తిడిని కలగజేసే కెమికల్స్పై ఏ మాత్రం ప్రభావం చూపవు. ఈ క్రమంలో సరైన విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలు కలిగిన ఆహారాన్ని నిత్యం తగిన మోతాదులో సరైన వేళకు తీసుకోవాలి.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. రెగ్యులర్గా వర్క్ స్ట్రెస్తో బిజీగా ఉన్న ఏదో ఒక సమయంలో కొంచెం రిలాక్సేషన్, ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకోవాలి. దీంతో స్ట్రెస్ కొంతమేరకు తగ్గుతుంది. అందరితో ఫన్నీగా మాట్లాడడం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ డెవలప్ చేసుకోవడం ఇంకా మీకే మంచిది. జోక్స్ వినాలి, షేర్ చేసుకోవాలి, నవ్వాలి. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నట్లు ఒకవేళ మీకు అనిపిస్తే మీ పని ఏదైనా సరే కొంచెంసేపు పక్కన పెట్టేసి కొన్ని నిమిషాల పాటు కామ్గా కూర్చోవడం, డీప్ బ్రీతింగ్ చేయడం వల్ల మీ స్ట్రెస్ తగ్గుతుంది. మన ప్రెజెంట్ సొసైటీలో చాలామంది స్ట్రెస్కి లోనవుతున్నారు. దీంట్లో 90% మంది ఒత్తిడి కారణంగా వచ్చే పలు జబ్బులతో బాధపడుతున్నారు, మెడికల్ ఎక్స్పర్ట్స్ వద్దకు వెళ్తున్నారు. ఒక సర్వే వెలువడింది, మన శరీరం లేదా మనసు ఏదైనా పనిలో లగ్నమై దానిని ఎదుర్కొనేందుకు సిద్ధమైనప్పుడు మనిషి శరీరంలో మెటాబాలిజం అత్యంత వేగంగా పెరుగుతుందని వైద్యులు తెలుపుతున్నారు. దీంతో రక్తపోటు, గుండె వేగంగా కొట్టుకోవడం పెరిగిపోతుంది. శరీరంలో ఇలా మార్పులు జరగడం వల్ల శరీరంలో రక్త ప్రవాహం చాలా వేగంగా ప్రవహిస్తుంది. అలాగే శరీరంలో అడ్రినల్ శాతం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితి తరచూ వస్తుంటే మానసికంగా, శారీరకంగా పలు సమస్యలు ఉత్పన్నమవుతాయంటారు వైద్యులు. టెన్షన్ తగ్గించుకోవడానికి చాలా మార్గాలున్నాయి, అవి ఫాలో అయితే కనుక టెన్షన్ తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒత్తిడిని తగ్గించే ఆహారం ఉంటుంది. మన బాడీకి తగినట్టు కొన్ని ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. దీంట్లో బాడీలో ఏర్పడే ఒత్తిడిని తగ్గిస్తాయి. వాటిలో ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ మంచివంటారు. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మనిషిలోని మెదడుకు బలాన్ని చేకూరుస్తుంది. పొటాటోస్లో విటమిన్ బి గ్రూప్కి చెందిన విటమిన్లు ఉంటాయి, దీంతో ఒత్తిడిని దూరం చేస్తుంది అంటారు. బియ్యం, చేపలు, బీన్స్, ధాన్యాలతో విటమిన్ బి అధికంగా ఉంటుంది. దీంతో ఇవి ఆహారంగా తీసుకోవడం వల్ల మెదడుకు సంబంధించిన జబ్బులను నివారించేందుకు ఇవి తోడ్పడతాయి. అలాగే మానసిక పరమైన ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఉపయోగపడతాయి. ఆకుకూరలు, గోధుమలు, సోయాబీన్స్, వేరుశనగ గింజలు, మామిడి పండ్లు, అరటి పండ్లలోని మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. వీటిని తీసుకోవడంలో మెలకువలు. ఒత్తిడిని దూరం చేసేందుకు కొద్ది కొద్దిగా ఆహారాన్ని చాలాసార్లు తీసుకోవాలంటారు ఎక్స్పర్ట్స్. కొద్ది కొద్దిగా ఆహారాన్ని తీసుకోవడంతో శరీరానికి తగినంత శక్తి రెగ్యులర్గా లభిస్తుంది. అంటే డే లాంగ్ మీకు గ్లూకోజ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. మనసులో ఏది ఉంచుకోకండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒత్తిడికి గురవ్వడం సహజం. దీంతో మీ సమస్య ఏంటో మీ జీవిత భాగస్వామికి తెలపండి, లేదా ఎవరైనా మీ స్నేహితులు, అత్యంత ఆపత్మిత్రులతో సంభాషించండి. వారితో మీ సమస్య గురించి చర్చించండి. దీంతో మీలోని ఒత్తిడి సగం వరకు మటుమాయమవుతుంది. ఫుడ్, ఎక్సర్సైజ్, మంచి డీప్ స్లీప్తో అది కూడా క్లియర్ అయిపోతుంది. ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించండి. ఎవరైతే ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంటారో వారు ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించాలి. కొందరు ఒంటరిగా షికారు కొట్టేందుకు ఇష్టపడుతూ ఉంటారు. సో గో ఫర్ అ వాక్. కొందరికి ఒంటరిగా కూర్చొని ఏదైనా బుక్ చదువుకోవడమో, లేకపోతే మీకు ఇష్టమైన మ్యూజిక్ ఏదన్నా ఉంటే అది వినండి. దాంతో ఏంటంటే చాలా వరకు కామ్ అయిపోతారు. కానీ ఎక్కువసేపటి వరకు ఒంటరిగా ఉండటం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే ఆలోచనలు ఎక్కడెక్కడికో తీసుకొని పోతూ ఉంటాయి. దాంట్లో డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్ళేసి సాలిటరీ లైఫ్కి ఏమన్నా అలవాటు పడతారేమో కూడా చూసుకోవాలి. స్ట్రెస్ఫుల్ థాట్స్ నుంచి దూరంగా ఉండాలి. పాజిటివ్ థాట్స్ విల్ గివ్ యూ పాజిటివ్ లైఫ్ అంటారు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యంగా ఉండండి. నెగటివ్ థాట్స్ లేదా నెగటివ్ సిచ్యువేషన్స్ గురించి ఆలోచించడం వల్ల మీ హార్ట్ బీట్ పెరగడం,

పల్స్ వేగంగా కొట్టుకోవడం మొదలైనవి జరుగుతాయి. సో అందుకే వాటి నుండి దూరంగా ఉండండి. మీరు రోజులో ఏ పనులు చేయాలని అనుకుంటారో ఒక షెడ్యూల్ వేసుకోండి. ముందుగా మీరు మీకు అవసరమైన అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ని ఫస్ట్ ఫినిష్ చేయండి. తద్వారా ఈ గజిబిజి లైఫ్ స్టైల్ నుండి మీకు ఏం చేయాలో ఒక క్లారిటీ వస్తుంది. మన మైండ్ ఎంత క్లారిటీతో ఉంటే మన స్ట్రెస్ లెవెల్స్ అంత తక్కువగా ఉంటాయి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులను ఆహ్లాదకరంగా చేసుకోండి. మీ ఇల్లు, మీరు పనిచేసే కార్యాలయం గజిబిజిగా లేకుండా మురిగ్గా ఉంటే ఏంటంటే మీకు కూడా ఒకలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. వాటిని డీక్లటర్ చేసేయండి, క్లీన్ చేసేసుకోండి. దాంతో మీరు కూడా కామ్ అవుతారు. ఇంకా అంతేకాకుండా మీ వర్క్ పైన కూడా ఫోకస్ వస్తుంది. ఇంటికి రాగానే ఒక శుభ్రమైన వాతావరణం చూస్తే మీరు కూడా రిలాక్స్డ్గా ఉంటారు. సో ఆల్వేస్ క్లీన్ యువర్ స్పేస్ వేర్ యు లివ్. స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ నుంచి కోలుకోవడానికి మన శరీరానికి సమయం కావాలి. కాబట్టి తగినంత విశ్రాంతి, నిద్ర చాలా అవసరం. మీ అభిరుచులు అండ్ ఆసక్తుల కోసం సమయం కేటాయించండి. క్రమం తప్పకుండా డైలీ ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, ఫ్రెండ్స్తో సోషలైజ్ కండి. ఆల్ దిస్ విల్ కీప్ స్ట్రెస్ అవే. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు కీప్ అవే స్ట్రెస్ ఫ్రమ్ యువర్ లైఫ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. I will get back in our next segment with one more informative message. I will get back in our next segment with more such information. Till then, bye.

ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం సాయంత్రం 5 గంటలు. ఈనాటి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. ఇప్పుడు ఈ గాలి, ఈ నేల, ఈ నీరు సృజనాత్మక రూపకం వింటారు.

అలాగే అరణ్యాలు, మైదానాలు, కొండలు, గుట్టలు, లోయలు, పర్వతాలు, సెలయేళ్ళు, సరస్సులు, నదులు, సముద్రాలు, సూక్ష్మజీవులు, జంతువులు, ఇలా ఎన్నో ఎన్నెన్నో. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ సంపద జీవావరణం మానవుని మనుగడకు మూలాధారాలయ్యాయి. బహుశా అందుకేనేమో అనాది నుంచి మనిషి ఈ ప్రకృతిని ఒక దైవ స్వరూపంగానే ఆరాధించేవాడు, పూజించేవాడు. నాటి ఆదిమ దశ నుంచి 4 శతాబ్దాల క్రితం వరకు మనిషి ఈ సహజ వనరుల్ని, జీవావరణాన్ని న్యాయమైన పద్ధతిలో అవసరమైన మేరకే వినియోగించుకున్నాడు. 16వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చే వరకు ఇంచుమించుగా మనిషి పర్యావరణానికి అనుకూలమైన సాంకేతిక పరిజ్ఞానంపైనే ఆధారపడ్డాడు. ప్రకృతి సిద్ధంగా లభించిన వస్తువుల్నే వాడాడు. పర్యావరణానికి చెరుపు చేయని కుటీర పరిశ్రమల వరకే తన వృత్తుల్ని పరిమితం చేశాడు. కాలుష్యం అంటే ఏమిటో తెలియకుండా సుఖంగా జీవించేవాడు.

ప్రకృతి మనకెన్నో వరాల్ని ప్రసాదించింది. నింగి, నేల, గాలి, నీరు, ఉష్ణోగ్రత, ధ్వని, కాంతి,

కానీ ఇటీవలి కాలంలో మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తూ అమిత వేగంగా ఎన్నెన్నో మార్పులు సంభవించాయి. ఈ మార్పులన్నీ మనిషిని మరణ చేశాయి. అప్పటి వరకు ప్రకృతి పట్ల మనిషి హృదయంలో ఉన్నటువంటి మమకారాన్ని క్రమక్రమంగా తుడిచివేశాయి.

పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, వివిధ రంగాల్లో మనిషి సాధించిన అపూర్వ విజయాలు ఆధునిక మానవుడి జీవనశైలిని సమూలంగా మార్చివేశాయి. మనిషి స్వార్థపూరితుడయ్యాడు. ఆది నుంచి తాను ఆరాధించి పూజించిన ప్రకృతిని పూర్తిగా విస్మరించాడు. ప్రకృతి ప్రసాదించిన సహజ సంపదను, జీవావరణాన్ని అవసరానికి మించి కొల్లగొట్టడం ప్రారంభించాడు. భారీ పరిశ్రమలు, భారీ ఉత్పాదన, వీటి కోసం భారీ ఎత్తున ఇంధనం, కృత్రిమ రసాయనాల వినియోగం, తద్వారా పుట్టే వ్యర్థ పదార్థాలు, విషవాయువులు కాలుష్యానికి ప్రధాన హేతువులయ్యాయి, పర్యావరణానికి ప్రధాన శత్రువులయ్యాయి. మరోవైపు జనాభా అంచనాలకు మించి పెరగటం ప్రారంభమైంది. మనుష్యులు జీవించటానికి ఆహారం కోసం, ఇళ్ల కోసం, భూమితో పాటు కలప అవసరం కూడా పెరిగింది. పెరిగిన జనాభా కోసం పరిశ్రమల స్థాపన, వాటికి ముడి పదార్థాలు అవసరమయ్యాయి. ఫలితంగా చెట్లతో పాటు పచ్చగా ఉండే మైదానాలు, అడవుల వినాశనం ప్రారంభమైంది. ఉపాధి కోసం గ్రామాల నుంచి నగరాలకు వలస ఎక్కువైంది. మంచి పరిసరాలు, పరిశుభ్రతలతో సంబంధం లేకుండా ఎక్కడ చోటు దొరికితే అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకోవటం అనివార్యమైంది. ఫలితంగా మురికి వాడలు పెరిగి కాలుష్య సమస్య మరింత జటిలమైంది.

0: అమ్మాయ్యా, ఒక పని అయిపోయింది, ఇక కొమ్మలు నరకాల.
1: అరే రే, ఎంత పని చేసావు నాకన్న? వాకిట్లో ఉన్న పచ్చని వేప చెట్టును ఎందుకు అలా కొట్టేశావు?
2: ఏం చేయమంటావు మొదలెటి? తప్పలేదు.
1: అసలు అంత మంచి చెట్టును ఉన్న పళ్ళంగా నరికాల్సిన అవసరం నీకేమొచ్చిందయ్యా అప్పుడు?
2: పొయ్యిలోకి ఏం కట్టెలు లేవో, చేతులు చిల్లి గవ్వలేదు, తిండి తినక తప్పదుగా, అందుకే ఈ చెట్టును కొట్టేశా.
1: ఎంత పని చేసావు రాగన్న, పొయ్యిలోకి కట్టెలు లేకపోతే ఎవరైనా ఇంటి ముందున్న చెట్టును నరుక్కుంటారా? ఇన్నాళ్ళు ఈ చెట్టు ఇచ్చిన చల్లటి నీడ, స్వచ్ఛమైన గాలి ఇప్పుడు నీకు ఎలా వస్తాయి?
2: నీకే, నువ్వెన్నైనా చదువుతావా? అయినా నీకు తెలియందే ఉంది, ఈ ఏడు ఒక్క

0: వాన లేదు, ఒక్క పంట లేదు. చౌకడీపలో ఇచ్చే కిరోసిన్ ఏమో మనకు సరిపోదాయా? ఇంకా పోతే ఈ వంట గ్యాస్ ఏమో మన ఊరికి ఇంకా రాలేదు. పొలంలో ఉన్న కాస్త పొలలు ఏమో అయిపోవచ్చాయి. ఏం చేయమంటావు నువ్వే చెప్పు.
1: ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న జనాభా, అమిత వేగంగా వివిధ రంగాల్లో వస్తున్న సాంకేతిక అభివృద్ధి, వీటితో పాటే అంతకంతకు పెరిగిపోతున్న ఆధునిక మానవుడి ఆశలు కోరికలు మనిషిని ప్రకృతికి దూరం చేస్తున్నాయి. ఒకనాడు మట్టి పాత్రలతో సంతృప్తి చెందిన

పెరుగుతున్న సాంకేతిక అభివృద్ధి, వీటితో పాటే అంతకంతకు పెరిగిపోతున్న ఆధునిక మానవుడి ఆశలు కోరికలు మనిషిని ప్రకృతికి దూరం చేస్తున్నాయి. ఒకనాడు మట్టి పాత్రలతో సంతృప్తి చెందిన మనిషికి ఇప్పుడు లోహపు పాత్రలు, ప్లాస్టిక్ సామాగ్రి అందుబాటులోకి వచ్చాయి. నూలు బట్టల స్థానంలో కృత్రిమ దారాలతో పాలిస్టర్, నైలాన్ బట్టలొచ్చాయి. రంగుల అద్దకం రసాయనాల మయమైంది. పెట్రోలు, డీజిళ్లు, ఇంధనంగా నడిచే వాహనాలు ప్రతి ఇంటా ప్రవేశించాయి. చల్లని మంచినీళ్ల కోసం వినియోగించే మట్టికుండలు, కూజాలు కనుమరుగైపోతున్నాయి. వీటి స్థానాన్ని వాటర్ కూలర్లు, ఫ్రిడ్జ్లు ఆక్రమించాయి. వాతావరణంలో ప్రతి ఏటా ఉష్ణోగ్రత అంతకంతకు పెరుగుతూ ఉండటం వల్ల ప్రకృతి సహజమైన చల్లటి గాలి గగనమైపోయింది. కృత్రిమంగా చల్లదనాన్ని అందివ్వటానికి ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు వచ్చాయి. తాత్కాలికంగా ఇవన్నీ మనిషికి అవసరమైన సౌకర్యాల్ని అందిస్తున్నాయనటంలో సందేహం లేదు. అయితే ఇవన్నీ కూడా ప్రమాదకరమైన విషవాయువులు, రసాయనిక వ్యర్థ పదార్థాలు, హానికరమైన హైడ్రోఫ్లోరోకార్బన్లు మొదలైన వాటిని ఎన్నింటినో వాతావరణానికి వదులుతున్నాయి. పీల్చే గాలిని, తాగే నీటిని, తిరిగే నేలను కలుషితం చేస్తున్నాయి. మనిషి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి.

0: మానవుడి వాణిజ్య ప్రయోజనాలు కూడా ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పెద్ద మొత్తంలో విదేశీ ధనాన్ని సంపాదించడం కోసం, దంతాలు, కొమ్ములు, చర్మాల కోసం అడవుల్లో జంతువుల్ని వేటాడి ఎన్నో అపురూపమైన జంతుజాతులు కనుమరుగు కావటానికి కారణమయ్యాడు మానవుడు. మానవుడి ఈ వేట కేవలం నేల వరకే పరిమితం కాలేదు. నదులు, సముద్రంలోని జీవసంతతి కూడా మనిషి కారణంగా క్రమంగా అదృశ్యమైపోతుంది. భూమిపైన అనేక రూపాల్లో మానవుడు నిర్వహిస్తున్న వాణిజ్య కార్యకలాపాల వల్ల ఎంతో కాలుష్యం ఉత్పన్నమవుతోంది. ఈ కాలుష్యం చెరువులు, కాలువలు, సెలయేళ్లు, నదులు, సముద్రాల్లోని నీటిని కలుషితం చేస్తోంది. ఫలితంగా స్వచ్ఛమైన తాగే నీరు కరువు అవుతోంది. భూగర్భ జలాలు సహితం పనికిరకుండా పోతున్నాయి. సాహస యాత్రలు, సాహస క్రీడలు, పర్వతారోహణ, పరిశోధనల పేరిట స్వచ్ఛమైన, నిర్మలమైన హిమాలయాలు, ధ్రువ ప్రాంతాల పరిసరాలు కూడా కలుషితమైపోతున్నాయి.
1: ఒరే చందు, పోయిన దీపావళికే కదరా నేను మీ వదిన పిల్లలంతా ఇక్కడికి వచ్చాం.
2: అవును, అయినా ఆడోడు ఎందుకు వచ్చింది ఇప్పుడు?
1: ఏమి లేదు, ఒక్క సంవత్సరంలోనే మీ ఏరియా మరీ ఇంత గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది అనుకోలేదురా.
2: ఎంతైనా సిటీ కదరా.
1: ఎంత సిటీ అయితే మాత్రం. అవును, ఇక్కడ ఎదురుగా ఒక పార్క్ ఉండాలి, ఆ పక్కనే ఓ ప్లే గ్రౌండ్ కూడా ఉండాలి కదరా. ఏమయ్యాయి?
2: అయ్యా ఏమీ అవ్వలేదు. అదిగో నీ ఎదురుగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉన్న అపార్ట్మెంట్ల కింద సురక్షితంగా ఉన్నాయి.
1: అంటే ఆ పార్కు, ప్లే గ్రౌండ్లో ఉన్న స్థలంలోనే ఈ అపార్ట్మెంట్ కట్టింది?
2: అవునరా.
1: మరి మీ కాలనీ వాళ్ళకు పార్కు, ప్లే గ్రౌండ్ అవసరం లేదా?
2: మా అవసరం ఎవరికి కావాలి? జనాభా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక సిటీ జనాభా సంగతి వేరే చెప్పాలా? అందుకే ఇక్కడ ఇళ్ళు, స్థలాలు దొరకడం అనేది ఇంపాసిబుల్. చిన్న ఖాళీ స్థలం దొరికితే చాలు, రాత్రికి రాత్రే అపార్ట్మెంట్ లేపేస్తున్నారు. అంతదాకెందుకు? ఈసారి మళ్ళా నువ్వు వచ్చేసరికి మా ఓనర్ కూడా మా ఇంటిని నేలమట్టం చేసి అపార్ట్మెంట్ కట్టించినా ఆశ్చర్యపోసిన అవసరం లేదు.

0: తక్కువలో తక్కువ 1 కిలోమీటర్ పరిధిలో వాతావరణం కలుషితం అయిపోతుంది సార్. చూస్తూ చూస్తూ గవర్నమెంట్ ఏమో పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. పర్మిషన్ లేకుండా మనం ప్రారంభిస్తే చట్ట ప్రకారం మనం నేరస్థం కావచ్చు.
1: అంతే కదా, అవన్నీ నేను చూసుకుంటాలే.
0: అంతేకాదు సార్, మన ఫ్యాక్టరీ వదిలే కెమికల్స్ వల్ల ఈ చుట్టుపక్కల భూగర్భ జలాలు కూడా కలుషితమైపోతాయి సార్. ఈ ప్రాంతపు ప్రజల ఆరోగ్యం
1: పాడైపోవచ్చు. అంతేకా, దానికి మనం ఏం చేస్తాం? వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు చూసుకుంటారు, మన బిజినెస్ మనది.

0: మేనేజర్ గారు, ఆ ఫైల్ చూసారుగా, మన ఫ్యాక్టరీ కెపాసిటీని పెంచి మరో 4 కొత్త ప్రొడక్ట్లను ప్రారంభించాలని నిర్ణయించాం సార్. మీ అభిప్రాయం ఏంటి సార్?
1: మీరేమీ అనుకోకపోతే
0: నాట్ ఇట్ ఆల్, మీరు చెప్పదలుచుకున్నది నిర్భయంగా చెప్పొచ్చు.
1: మీరు తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వం నిర్ధారించిన ప్రమాణాలకు వ్యతిరేకం సార్. ఇప్పుడున్న స్థితిలో మన ఫ్యాక్టరీ వదులుతున్న పొగ, విసర్జిస్తున్న వ్యర్థ పదార్థాల వల్ల సుమారు 500 గజాల పరిధిలో చుట్టూ ఉన్న వాతావరణం కలుషితం అయిపోతుంది. ఇప్పుడు కెపాసిటీని పెంచి మరిన్ని ప్రోడక్టులను కూడా ప్రారంభిస్తే

0: ఒకటి కాదు, రెండు కాదు. ఇలా పర్యావరణ సమతుల్యం దెబ్బతినటానికి కారణమవుతున్న ఉదాహరణలు ఎన్నో ఎన్నెన్నో. ఇలా ఎందుకు జరుగుతోంది? ఏమిటి కారణం? తాత్కాలిక అవసరం కోసమో, స్వలాభాపేక్షతోనో ఎవరికి వారే తోచిన రీతిలో ప్రకృతి ప్రసాదించిన సహజ సంపదను కొల్లగొడుతున్నారు, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. మరోవంక వివిధ రంగాల్లో పరిశోధనల కోసం, ప్రగతి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కొద్ది శాతం సహజ వనరుల వాడకం నిరాఘాటంగా సాగిపోతోంది. ఫలితంగా వనరుల నిల్వలు తరిగిపోతున్నాయి. బొగ్గు, పెట్రోలియం లాంటి ఇంధనాల పునరుత్పత్తికి అవకాశం లేదు. ఒకసారి వీటి నిల్వలు అయిపోయాయి అంటే ఇక అంతే. భవిష్యత్ తరాల వారికి పెట్రోలియం అంటే ఏమిటో, బొగ్గు అంటే ఏమిటో తెలిసే అవకాశం ఏమాత్రం ఉండదు. అయినా ఈ రెండింటి వాడకం రోజురోజుకు ఎక్కువవుతోందే తప్ప తరగటం లేదు. ప్రకృతి వనరుల్లో నేల అతి ముఖ్యమైనది. మన దేశంలో నేల పైపొరలు క్రమక్షయం చెందటం వల్ల మంచి నేలను కోల్పోతున్నాం. గృహ నిర్మాణానికి, కలపకు, వంట చిరుకుకు, పారిశ్రామిక అవసరాలకు ఆలోచనారహితంగా చెట్లు కొట్టేయటం వల్ల అడవులు తగ్గిపోయి పనికిరాని నేల శాతం పెరిగిపోతోంది. ఒకప్పుడు భూ ఉపరితలం మీద 40% నేలను ఆక్రమించుకుని ఉన్న అడవుల విస్తీర్ణం ఇప్పుడు 27% పడిపోయింది. ఈ అపార నష్టం కేవలం గత 40 ఏళ్ల వ్యవధిలోనే జరిగింది. ప్రతి మనిషికి రోజుకు సగటున 2.7 లీటర్ల నీరు త్రాగటానికి అవసరం. వాతావరణంలో ఎంతో నీరు ఉన్నప్పటికీ మనిషికి అవసరమైన నీరు లభించటం లేదు. అనవసరమైన చోట ఎక్కువ నీటిని వాడటం, భూగర్భ జలాల్ని అధికంగా వినియోగించటం, అందుబాటులో ఉన్న నీటిని కలుషితం చేయటం వల్ల నీటి కొరత కూడా పెరిగింది. సముద్రం కూడా ప్రకృతి ప్రసాదించిన సహజ సంపదే. సముద్రపు నీటిలోంచి విద్యుచ్ఛక్తి, రసాయనాలు, ఇంధనాలు, ఇంకా ఎన్నెన్నో పదార్థాలు ఉద్భవిస్తాయి. సముద్ర గర్భంలో ఉన్న జీవరాశులెన్నో మనకు పుష్టికరమైన ఆహారంగా, ఔషధాలుగా ఉపయోగపడుతున్నాయి. సముద్రపు ప్రాంతాలను విచ్చలవిడిగా ఉపయోగించి కలుషితం చేయటం వల్ల విలువైన సముద్రపు వనరులను కూడా మనం కోల్పోతున్నాం. వివిధ రకాల పరిశ్రమలు విషపూరితమైన వ్యర్థ పదార్థాలు ఎన్నింటినో విడుదల చేస్తున్నాయి. ఉదాహరణకు పరిశ్రమల ద్వారా అధిక గాఢతల్లో సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలోకి చేరుతోంది. తరువాత ఇదే గాలిలో ఉన్న తేమతో కలిసి ఆమ్ల వర్షంగా కురుస్తోంది.
1: మీరు ఎంఎస్సీ చదువుతున్నారు కదా?
2: అవునండి.
1: పర్యావరణానికి హాని చేస్తున్న కాలుష్యాలు లేదా కాలుష్య కారకాల గురించి ఏమైనా చెప్పగలరా?
2: పరిశ్రమల ద్వారా నీటిలోకి చేరే రసాయనాలు, గాలిలోకి చేరే విషపూరిత వాయువులు, వ్యవసాయానికి ఉపయోగించే రసాయనాలు, అత్యధిక ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసే సాధనాలు, ఇంకా చెవులు చిల్లులు పడేట్టు ధ్వనులు సృష్టించే వాహనాలు, యంత్రాలు, ఇటువంటి కాలుష్య కారకాలు చాలా ఉన్నాయి. ఇంకా గాలిలోకి చేరిన పొగ, పవర్ స్టేషన్ల ద్వారా ఏర్పడే ఫ్లై యాష్, వాహనాలు, యంత్రాల ద్వారా వెలువడే వాయువులు కూడా కాలుష్య కారకాలే.
1: మరి వీటిని అన్నిటినీ ఎలా అరికట్టడం? ఏదైనా మార్గం ఉందంటారా?
2: ఎందుకు లేదు, ఉంది. అసలు ఇన్ని

0: రకరకాల కాలుష్యాలు ఏర్పడటానికి మూల కారణం మానవ మేధస్సే. అందువల్ల మనిషే ఈ కాలుష్యాన్ని నివారించడంలో కూడా బాధ్యత వహించాలి.
1: హైడ్రోఫ్లోరోకార్బన్ల వంటి రసాయనాలు గాలిలో ఎక్కువగా చేరుతూ ఉండటం వల్ల ఓజోన్ పొర పల్చబడిపోతోంది. పల్చబడిన ఓజోన్ పొర ద్వారా అల్ట్రావైలెట్ కాంతి కిరణాలు మనిషిపై ప్రసరించి అనేక రకాల వ్యాధులకు గురిచేస్తున్నాయి. పారిశ్రామిక కాలుష్యం కారణంగా జరుగుతున్న నష్టం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ఏం చెబుతోందో విందాం. పారిశ్రామిక కాలుష్యం వల్ల చుట్టుపక్కల ప్రజలు నిరంతరం మలేరియా లాంటి అంటువ్యాధులతో బాధపడుతున్నారు. ఒక మలేరియా వల్లనే ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది 20 సెకండ్లకు ఒకరు చొప్పున మరణిస్తున్నారు. వీరిలో 10 లక్షల మంది అభివృద్ధి చెందని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన 5 ఏళ్లలోపు వయసున్న పిల్లలే. మలేరియాతో పాటు డయేరియా, చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, ఉదర వ్యాధులు, టైఫాయిడ్, అల్సర్ల వంటి జబ్బులు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో 200 కోట్ల మంది డయేరియా వచ్చే పరిసరాలు, 80 కోట్ల మంది కంటి చర్మ వ్యాధులు వచ్చే పరిసరాలు, 10 కోట్ల మంది నారిపురుగు వ్యాధి ప్రబలే ప్రాంతాల్లో, 8 నుంచి 9 కోట్ల మంది రేచీకటి వ్యాధి వచ్చే పరిసరాల్లో బ్రతుకుతున్నారు.
0: మేడం, మీరేం చేస్తున్నారు?
2: నేను హౌస్ వైఫ్నండి.
0: ఎంతవరకు చదువుకున్నారు?
2: డిగ్రీ వరకు చదువుకున్నానండి.
0: ఈ మధ్య తరచుగా పత్రికల్లో పర్యావరణం అలాగే పరిరక్షణ అని అనేక విధాలైన వార్తలు వస్తున్నాయి. అలాగే రేడియోలో మనం తరచుగా వింటున్నాం, టీవీలో కూడా చూస్తున్నాం. ఈ పర్యావరణ పరిరక్షణ గురించి మీకేమైనా తెలుసా?
2: అంటే శాస్త్రీయంగా చెప్పలేనేమో కానీ ఈ పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన మాత్రం ఉందండి.
0: చెప్పండి దాని గురించి.
2: ప్రకృతిలో ఉన్న వనరుల్ని అవసరానికి మించి వాడకుండా వృధా కాకుండా చూసుకోవడం, వివిధ రకాల కాలుష్యాలను నివారించడం, జనాభా సమస్యను అరికట్టడం ద్వారా పర్యావరణాన్ని మనం కాపాడుకోవచ్చు.
1: పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. విజ్ఞాన సాంకేతిక శాస్త్రాల ప్రగతి, పర్యావరణ కాలుష్యం అన్న అంశంపై 1972లో స్టాక్ హోమ్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశం మొదలుకొని 1992 సంవత్సరంలో రియో డి జెనెరియోలో జరిగిన ధరిత్రి సదస్సు వరకు 2 దశాబ్దాల కాలం వివిధ దేశాల నాయకులు, అధికారులు, శాస్త్రవేత్తలు, మేధావులు కూలంకష చర్చలు జరిపి అనేక నివారణ ఉపాయాల్ని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రపంచ ప్రజల అవగాహన పరిధిలోకి తీసుకురావటంలో కృతకృత్యులయ్యారు.
3: డాక్టర్ గారు, ఈ శబ్ద కాలుష్యం వల్ల కలిగే నష్టాలు ఏమిటో కాస్త వివరిస్తారా?
2: తప్పకుండానండి. ఈ శబ్ద కాలుష్యం నాడీ మండలంపై డైరెక్ట్గా ప్రభావాన్ని చూపిస్తుంది. చిరాకు, తలనొప్పి, గుండె నొప్పి, ఎక్కువ బ్లడ్ ప్రెషర్ రావడం, జ్ఞాపక శక్తి నశించడం వంటివి కూడా ఈ శబ్ద కాలుష్యం వల్లే వస్తున్నాయి. ఇక ఎక్కువ శబ్ద కాలుష్యానికి గురి అయిన కార్మికులకు రక్త ప్రసరణ, నాడీ మండలానికి సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని రకాల శబ్దాలు గర్భస్థ శిశువు నాడీ మండలం సరిగ్గా పనిచేయకుండా, పెరగకుండా కూడా నష్టం కలుగజేస్తుంది.
3: మరి ఈ శబ్ద కాలుష్యాన్ని ప్రధానంగా ఎలా నివారించవచ్చునంటారు?
2: మంచి ప్రశ్న వేశారండి. పారిశ్రామిక యంత్రాలు, వివిధ రకాల వాహనాలకు శబ్ద ప్రమాణాలు నిర్ణయించడం చాలా అవసరం. పాఠశాలలు, హాస్పిటల్స్, నివాస గృహాలు ఉన్న చోట ట్రాఫిక్ని బాగా తగ్గించాలండి, అంటే ట్రాఫిక్ రద్దీని. ముఖ్యంగా నివాస పరిసరాల్లో, పార్కులలో, పట్టణాలలో రోడ్డు కిరువైపులా చెట్లు నాటడం ద్వారా ఈ శబ్ద కాలుష్యాన్ని ఎంతగానో తగ్గించవచ్చు.
3: చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు, ధన్యవాదాలు.
1: ఈ అవగాహన విద్యార్థులు, గృహిణులు, విద్యావంతులు, మేధావుల్లోనే కాదు, ప్రతి ఒక్కరిలోనూ రావాలి. రియోలో ధరిత్రి సదస్సు జరిగినప్పటి నుంచి

0: పర్యావరణ పరిరక్షణ కోసం అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో ఎన్నో సభలు, సమావేశాలు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆయా స్థాయిల్లో తగిన చర్యలు కూడా చేపడుతూనే ఉన్నారు. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా ఆ పర్యావరణంలో నివసించే పౌరుల అవగాహన, సహాయ సహకారాలపైనే వాటి సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉంటాయనటంలో సందేహం లేదు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన పీటర్ రౌలే ఇలా అంటున్నారు. దారిద్ర్యం, నిరక్షరాస్యత, అధిక జనాభా వంటి సమస్యలున్న దేశాల్లో ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ పథకాలు ప్రయోజనాన్ని ఇవ్వవు. ఎవరి దారి వారిదే అవుతుంది. అందువల్లనే పర్యావరణం గురించి, దాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను గురించి విస్తృతమైన ప్రచారం చేస్తూ ప్రజల్ని జాగృతం చేయాల్సి ఉంటుంది. ప్రసార సాధనాలు, పత్రికలు మరింత ఎక్కువగా ప్రజలకు సమాచారం అందించాలి. ప్రభుత్వాలు కూడా పర్యావరణ పరిరక్షణ కోసం నిర్దిష్టమైనటువంటి విధానాలు, ప్రమాణాలు రూపొందించాలి. వాటిని కఠినంగా అమలయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు, ప్రైవేట్ యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలు, పౌరులు ప్రధానంగా చేపట్టవలసిన చర్యలు ఏమిటో కూడా పీటర్ రౌలే మాటల్లోనే విందాం. అధిక జనాభాను అరికట్టే చర్యలు తక్షణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. పరిశ్రమలను, కర్మాగారాలను ప్రజలు నివసించే ప్రాంతాలకు తగినంత దూరంలో ఉండేట్టు విధానాలు రూపొందించాలి. కాలుష్య నియంత్రణ కోసం పరిశ్రమలకు, ఫ్యాక్టరీలకు నిర్దిష్టమైన ప్రమాణాలను సూచించి అవి ఖచ్చితంగా అమలయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. కాలువలు, నదీ జలాలు, సముద్రాలు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. అడవుల నరికివేతను వెంటనే నిలిపివేయాలి. గృహ సామాగ్రి, వంట చెరుకు, ఫర్నిచర్ వంటి వాటికి కలపను ఉపయోగించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ఇంధనం వాడకం తగ్గించే పరిశోధనల్ని ప్రోత్సహించాలి. పర్యావరణానికి నష్టం కలిగించని విధంగా తయారైన ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించాలి. ప్రజల్లో పర్యావరణం పట్ల స్పష్టమైన అవగాహన ఏర్పడేట్లు వివిధ రకాల ప్రచార ప్రసార సాధనాల ద్వారా సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. చెట్లను నాటే కార్యక్రమం ఎప్పుడూ కొనసాగుతూ ఉండేలా చర్యలు తీసుకోవాలి.
1: ఏమండి, మీరేం చేస్తుంటారు?
2: నేను బాటనీ లెక్చరర్ని అండి.
1: ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన పర్యావరణ విద్య గురించి కొంచెం వివరిస్తారా?
2: తప్పకుండానండి. పర్యావరణ సమస్య నివారణకు తీసుకోవాల్సిన మొదటి చర్యగా ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ను, అంటే పర్యావరణ శాస్త్రాన్ని అభివృద్ధి పరచాలని రియోలో జరిగిన ధరిత్రి సదస్సులో సూచించడం జరిగిందండి.
1: అంటే ఈ పర్యావరణ విద్యలో ఏముంటుందంటారు?
2: ఈ పర్యావరణ విద్యలో వ్యవసాయ ఇంజనీరింగ్ నుంచి జంతు శాస్త్రం వరకు సుమారు 20 శాస్త్రాలను గురించిన అధ్యయనం ఉంటుందండి.
1: ఈ పర్యావరణ శాస్త్రం సిఫార్సు చేసే ముఖ్యమైన అంశాలేంటో కొద్దిగా వివరిస్తారా?
2: తప్పకుండానండి. మనిషి మనిషి పట్ల, జంతువుల పట్ల, సహజ వనరుల పట్ల మానవత్వం ప్రదర్శించి వాటిని సంరక్షించాలి. ప్రత్యామ్నాయ వనరుల కోసం పరిశోధనలు విస్తృతం చేయాలి. సాధారణ విద్యలో పర్యావరణ సమస్యలు, పరిష్కారాల గురించిన పాఠ్యాంశాలు ఉండాలి. వివిధ భాషల్లో, వేరువేరు సాహిత్య ప్రక్రియల్లో, సులభ శైలిలో పర్యావరణ ప్రాముఖ్యత గురించి పుస్తకాలు విడుదల చేయాలి. అడవుల పరిరక్షణతో పాటు చెట్లు నాటే కార్యక్రమాలను అధికంగా చేపట్టాలి. పలు రకాల కాలుష్యాలను నివారించాలి. సగటు పౌరునికి జనాభా సమస్య, పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన విషయాలపై తగిన అవగాహనను పెంపొందించాలి.

మన దేశంలో కేంద్ర పర్యావరణం అటవీ మంత్రిత్వ శాఖ వివిధ వర్గాల వారి కోసం ఎన్విస్ పేరుతో ఒక పర్యావరణ సమాచార వ్యవస్థను నెలకొల్పింది. జాతీయ పర్యావరణ అవగాహన పేరుతో ఒక ఉద్యమాన్ని కూడా ఈ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. అంతేకాదు, జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీ పర్యావరణ పురస్కార్ అవార్డు, ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు

0: కాలుష్య నియంత్రణ అవార్డుల్ని పర్యావరణ పరిరక్షణ కోసం విశేష కృషి చేసిన వ్యక్తులకు, స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తోంది. ప్రతి ఏడాది నవంబర్ 19వ తేదీ నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు జాతీయ పర్యావరణ మాసంగా నిర్ణయించింది కూడా. కేంద్ర పర్యావరణం అటవీ మంత్రిత్వ శాఖ ఈ పర్యావరణ మాసం సందర్భంగా నెల పొడవునా పర్యావరణానికి సంబంధించిన ప్రాథమిక అవగాహనను, విజ్ఞానాన్ని ప్రజలకు అందజేస్తూ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. పర్యావరణం గురించి ప్రజల్లో అవగాహన ఏర్పరిచేందుకు తోడ్పడే 200 సంస్థలకు, ఎకో క్లబ్బులకు సహితం సహాయం విరివిగా అందజేస్తోంది ప్రభుత్వం. దేశంలోని ఎంపిక చేసిన 183 జిల్లాలు పర్యావరణ వాహినుల ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉంది. అవసరమైన ప్రాంతాల్లో స్థానికులకు పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కలిగించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఎన్విస్ సమాచార వ్యవస్థ కేంద్రాలు పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని, వ్యర్థ పదార్థాలను జీవ ప్రక్రియలతో పరిష్కరించడం వంటి అంశాలతో అవసరమైన సమాచారాన్ని పరిశోధకులకు, పౌరులకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాయి. అయితే ఈ కృషి మరింత విస్తృతం కావాలి. ప్రభుత్వంతో పాటు పారిశ్రామికవేత్తలు, పౌరులు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. పర్యావరణ స్పృహ గల స్వచ్ఛంద సంస్థలు, పత్రికల చేయూతతో ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ప్రతి ఇంటికి ఒక చెట్టు, పుట్టిన ప్రతి బిడ్డకు ఒక చెట్టు అన్న నినాదాన్ని నిజం చేయటానికి ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి. మన తరాన్ని, మన ముందు తరాల్ని కాపాడుకోవాలి. ఈ గాలి, ఈ నేల, ఈ నీరు సృజనాత్మక రూపకం మీరింతవరకు విన్నారు. రచన శ్రీ ఎంవి రమణ. ఇందులో సర్వశ్రీ నల్లగంగుల సుధాకర్ రెడ్డి, కనిగిరి కామేశ్వరరావు, శ్రీమతి నీలా విజయలక్ష్మి పాల్గొన్నారు. వ్యాఖ్యానం శ్రీ ఏ బాలకృష్ణ. నిర్వహణ శ్రీ జగర్లపూడి శాస్త్రి. ఈ రూపకం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
1: మీరింతవరకు ఈ గాలి, ఈ నేల, ఈ నీరు సృజనాత్మక రూపకం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సంధ్యారాగం.

సంధ్యరాగంలో మీరు విన్న ఈ పాట లాహిరి లాహిర్ లాహిర్లో చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర ఆలపించింది ఎంఎం కీరవాణి సంగీత నిర్వహణలో. తర్వాత వినండి ఉదిత్ నారాయణ్ కౌసల్య ఆలపించిన ఈ గీతం చక్రి సంగీత సమర్పణలో ఇడియట్ చిత్రం కోసం.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది. వింటున్న పాట ఇంద్ర చిత్రం కోసం కేకే మహాలక్ష్మి ఆలపించిన ఈ గీతం మణిశర్మ సంగీత సారథ్యంలో వినండి.

మీరు విన్న ఆ పాట రంగస్థలం చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత నిర్వహణలో ఆలపించింది. తర్వాత వినండి సురాజ్ ప్రశాంత్ని ఆలపించిన ఈ గీతం డార్లింగ్ చిత్రం కోసం. సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం జీవి ప్రకాష్.

సంధ్యారాగం కార్యక్రమంలో చివరిగా సాగర్ సుమంగళి ఆలపించిన గీతం వినండి. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో ఒక ఊరిలో చిత్రం నుంచి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

0: మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: ఈ సాయంత్రం ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తల ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకుంటారు. అనంతరం అభిరుచి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 7:45 రంగస్థలి కార్యక్రమంలో శ్రీ గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి గారి రావణ బ్రహ్మ ఏకపాత్రాభినయం ప్రసారమవుతుంది. 8:00 హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇక 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 చిత్ర జగత్ హిందీ ఫిల్మ్ గీతాలు. ఇక 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి.

10:30 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు. ఇక 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 11:10 ప్రభుత్వం 12 వసంతాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఈపూట కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఆగస్టు వాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 6:05 వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్త ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Gandhi said her achievement is an inspiration to countless young Indians, especially the nation's daughters, who aspire to serve the country and humanity. Major Barak is currently serving with the UN peacekeeping mission in Lebanon as an engagement team commander and gender focal point. The India Meteorological Department has forecast widespread rainfall across the country for the next 2 to 3 days as southwest monsoon advances while heatwave conditions continue to persist in parts of north and central India. Central Arabian Sea, Maharashtra, Karnataka, Andhra Pradesh, parts of Telangana, southwest and north Bay of Bengal and northeastern states have favorable conditions for the advancement of monsoon during the next 2 to 3 days. Meanwhile, the Met Department has forecast heatwave conditions over Delhi, Punjab, Haryana, Chandigarh, West Rajasthan and coastal Andhra Pradesh for the next 4 days. In cricket, Afghanistan were 113 for 5 in their first innings at stumps on day 2 of the one-off test against India in New Chandigarh, trailing by 451 runs. Rehmat Singh remained unbeaten on 43 at the end of play. For India, debutant Manav Sutar picked up 3 wickets while fast bowler Prasidh Krishna claimed 2. Earlier in the day, India declared their first innings in a commanding 564 for 8. Captain Shubman Gill led the charge with 126, while KL Rahul struck 100. Indian wrestlers continued the impressive run at the Ulaanbaatar Open in Mongolia today, winning 2 gold and 2 bronze medals in the men's freestyle category. Deepak clinched the gold medal in the 61-kilogram category, defeating Kazakhstan's Asil Aitikan 6-0 in the final. And that is the end of this news bulletin.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
4: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు. మొబైల్ వదిలేయ్
5: అక్క, బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
4: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
5: మరైతే సరైన నంబర్
4: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
5: మీరు నన్ను కాపాడారక్క.
4: పని నుండి కాదు,
5: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర రష్యా పర్యటనలో భాగంగా ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గ్రిడ్మెట్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజాప్రసార రంగ చరిత్రలో ఇది ఒక మైలురాయి వంటిదని ఆయన అభివర్ణించారు. గత 9 దశాబ్దాలుగా సమాజానికి ఆకాశవాణి అందించిన విలువైన సేవలను గవర్నర్ కొనియాడారు. కేవలం సమాచారం మాత్రమే కాకుండా విద్య వినోదాన్ని అందించడంలో ఆకాశవాణి పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని అన్నారు. దేశ ప్రజలను అనుసంధానించడంతో పాటు ప్రజా చైతన్యాన్ని పెంపొందించడంలో ఆకాశవాణి ముఖ్య పాత్ర పోషించిందని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి మార్గదర్శక నినాదమైన బహుజన హితాయ బహుజన సుఖాయను ప్రస్తావిస్తూ రాబోయే సంవత్సరాలలో మరింత ఉత్సాహంతో అంకితభావంతో దేశానికి ఆకాశవాణి సేవలు అందిస్తూనే ఉంటుందన్న విశ్వాసాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు. ఆకాశవాణి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా

0: చేపట్టిన యోగాంధ్ర 2026 ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పోలీసుల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొంటూ,
1: యోగాని ప్రతిరోజు సాధన చేయటం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. డిపార్ట్మెంట్ లోనే కాదు, చిన్న పిల్లల్లో కూడా 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి హార్ట్ స్ట్రోక్స్ రావటం, షుగర్ అటాక్ అయిపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే డెఫినెట్ గా యోగా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. జూన్ 21వ తారీఖున యోగా డే సందర్భంగా చేయబోయే 14 రోజుల కార్యక్రమం ఎక్కడిదక్కడ యోగా ప్రాక్టీసెస్ చేసి మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని, మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
0: రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశానికి చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ గ్రిడ్మెట్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి గ్రిడ్మెట్ సంస్థ సాంకేతిక భాగస్వామ్యంతో విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్న భారీ ఖనిజ వనరుల ఆధారంగా డీప్ ప్రాసెసింగ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సంస్థ ప్రతినిధులను మంత్రి కోరారు. భారతదేశంలో విస్తరిస్తున్న విద్యుత్ ఆధారిత వాహనాలకు, పవన్ విద్యుత్ మార్కెట్లకు సరఫరా చేయడానికి గ్రిడ్మెట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని కూడా ఆయన ప్రతిపాదించారు. నెల్లూరులో ఫుల్ సైకిల్ రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ కోసం నియోడైనమియం మ్యాగ్నెట్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను చూడాలని సంస్థ నిర్వాహకులను కోరారు. రాష్ట్రంలో ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడించారు. విజయవాడలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఏపీఎల్లో మొత్తం 7 టీములు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈసారి విశాఖ, కడప, మంగళగిరిలోని స్టేడియాలలో ఈ మ్యాచ్లు జరుగుతాయని వివరించారు. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు విశాఖపట్నం వేదికగా ఏపీఎల్ మ్యాచ్లు జరుగుతాయన్నారు. కడపలో ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. 24 నుంచి 30వ తేదీ వరకు మంగళగిరిలో ఫైనల్ మ్యాచ్తో ఏపీఎల్ ముగుస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. నిధుల కొరత ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకూర నియోజకవర్గంలోని పలు గ్రామాలలో 2,35,00,000 రూపాయల వీబీజీ రామ్జీ ఉపాధి హామీ నిధులతో సీసీ రహదారులు, గోడలు, మురుగు కాలువల పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా భగ్గేశ్వరంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ది కోసం కృషి చేస్తున్నామన్నారు. ఒక్కరోజులోనే 2,35,00,000 రూపాయలతో పనులు ప్రారంభించామని వెల్లడిస్తూ,
2: చేనేత వర్గాల వారి మగ్గం ఉన్న వాళ్ళందరికీ కూడా 200 యూనిట్లు కరెంటు కూడా వాళ్ళకి ఫ్రీగానే ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదే విధంగా మరి పెద్ద పెద్ద వాళ్ళు ఏవైతే పౌరులు వాళ్ళకి 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ఈవేళ టీచర్ పోస్ట్ అంటే ఒక ఉద్యోగం కోసమే కాదు, మన పిల్లల చదువు కోసం. 5 క్లాసులకి 5 టీచర్లు ఉంటే రిజల్ట్ వస్తుంది. టీచర్ల సంఖ్య పెంచాలి, టీచర్ల రిక్రూట్మెంట్ పెరగాలి.
0: భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి యోగా ప్రతీక అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న జరిగే యోగా కార్యక్రమాలకు సన్నాహకంగా ఈ నెల 20వ తేదీ వరకు అన్ని జిల్లాలలో యోగాపై అవగాహన ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని ఆలయ ప్రాంగణంలో యోగాసనాల రాష్ట్రస్థాయి ప్రారంభ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, యోగాసనాల ద్వారా అనారోగ్యాలు, మానసిక సమస్యలకు దూరంగా ఉండవచ్చునని శాస్త్రీయంగా నిరూపితమైందని చెప్పారు. ఈసారి కోటి మందిని యోగా కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునీకరణ పనులు చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునీకరణ పనుల పురోగతిని ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ, 1972లో నిర్మించబడిన ఈ సాగునీటి ప్రాజెక్టు ద్వారా కృష్ణానదీ జలాలను గుంటూరు జిల్లాకు అందిస్తున్నారని చెప్పారు. ఆ విధంగా తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చడంలో సాగునీటి ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రస్తుతం 47 కిలోమీటర్ల పొడవుతో 600 క్యూసెక్ల

సామర్థ్యంతో సుమారు 27,000 ఎకరాలకు ఈ ఛానల్ ద్వారా ప్రయోజనం కలుగుతోందని కేంద్ర మంత్రి వివరించారు. నైరుతి రుతుపవనాలు రాష్టంలో విస్తరిస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు పశ్చిమ దిశగా ఉండే అల్పపీడన ద్రోణి ప్రస్తుతం సముద్రమట్టానికి 3.1 నుండి 4.6 కిలోమీటర్ల ఎత్తులో తీర ప్రాంత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల నుండి తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ వరకు సుమారుగా 14 డిగ్రీల ఉత్తరాక్షాంశం వెంబడి విస్తరించిందని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గ్రిట్మెట్ ప్రతినిధులతో రాష్ట మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యకులు విజయవాడ లోక్సభ సభ్యుడు కేసినేని శివనాథ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: సర్దుబాటయింది.
1: దేనికి?
0: చిన్ని ఫీజుకి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు రేపు కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ముందుగా ప్రకటన.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: రేపటి ప్రసార వివరాల్లో భాగంగా ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో సురేష్ బాబు నిత్య సంతోష్ని ఆలపించిన భక్తి గీతాలు ఉంటాయి. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీమతి హెచ్ సీతామహాలక్ష్మి గారి సూక్తులు వింటారు. ఇక 6:35 పొలం పనులు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:55 ప్రసార వివరాలు ఉంటాయి. ఇక 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా డాక్టర్ ఎన్ సుమంత్ కుమార్ గారితో పరిచయం వింటారు. అనంతరం చరిత్రలో ఆ రోజు ప్రాధాన్యత సంతరించుకున్న అంశాల వివరాలు, ప్రకటనలు ఉంటాయి. ఇక 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి, 9:30 చిత్రాంజలి, 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 2:00 నేషనల్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి

sự thì ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు శిశిర శిబిరం నాటిక ఉంటుంది. అనంతరం సంధ్యారాగం, తెలుగు సినీ గీతాలుంటాయి. 6 గంటలకు ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం ప్రసార వివరాలు

ఇక 6:25 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు ఉంటాయి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి, 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి సౌజన్యంతో రిలే వింటారు. ఇక రేపు రాత్రి 8:00 మహిళా ప్రభ కార్యక్రమంలో భాగవతం సత్యభామ పాత్ర చిత్రణ, ఈ అంశం గురించి శ్రీమతి జి వనజకుమారి గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం చిత్రసీమ తెలుగు సినీ గీతాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో ప్రేమసాగరం చిత్రం నుంచి పాటలుంటాయి. ఇక 10:30 అలనాటి మధుర గీతాలు వింటారు. ఇక రేపు రాత్రి 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుండి. మీరింతవరకు రేపు కర్నూల్ ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి. ముందుగా బ్రహ్మ చిత్రం కోసం బప్పిలహరి సంగీత నిర్వహణలో కేజీఏఎస్ దాస్ ఆలపించిన గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు, అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారిల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, చిట్టి, రిక్కీ వారి బంధుమిత్రులు అంటూ కోరుతున్నారు. మరి వీరు కోరిన ఈ పాట వినే ముందుగా ఒక ప్రకటన.

లారీ డ్రైవర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట చక్రవర్తి సంగీత సారథ్యంలో పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా కడతల నుండి కనుగుల గోపాల్, మహేశ్వరి, ప్రవల్లిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ వారి కుటుంబ సభ్యులు, అలాగే తెలంగాణ జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, పూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, భార్గవి, కిషోర్, హరిప్రియ, రుద్ర, ప్రమోద్, విజయరాణి, జోగి, నర్సయ్య, పద్మశ్రీ, పద్మ, శ్రీహర్షిణి, నవీన్, వర్షిణి, చిన్నారి అంటూ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

తర్వాత ప్రేమమూర్తులు చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణ.

అయ్యా, ఈశ్వర్ పెరుక కుమరయ్యా, పాలెంపోలయ్యా, కౌశిక భిక్షపతి వారి బంధుమిత్రులు అంటూ రాశారు. అలాగే నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతపూర్ నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లొంభిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెలతేజ, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, గౌతమ్ కుమార్ కోరుతున్నారు. వీరందరి కోసం పాట విందాం.

శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం నుండి అభిరుచి వింటున్నారు. తర్వాత పండంటి కాపురం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం ఎస్పీ కోదండ పని సంగీత నిర్వహణలో పాటను వినిపించమంటూ శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి గ్రామం నుండి నాగేశ్వరరావు, బాబురావు, రజనీ మేడం, సుధీర్,

గృహలక్ష్మి, దేవాన్స్, స్వరూపరాణి లక్ష్మణరావు, పువ్వుల ఈశ్వర్రావు, భాస్కర్రావు అంటూ కోరారు. అలాగే ఇదే పాటను వినిపించమంటూ మరికొందరు శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతిబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మి ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: मन की बात, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी भारत की जनता से साझा करेंगे अपने मन की बात रविवार सुबह 11 बजे। माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से किया जाएगा। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक केंद्रों से किया जाएगा। तो याद रखें, रविवार सुबह 11 बजे मन की बात।
1: अभिरुचि कार्यक्रमం తర్వాత మనోహరం చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య బాలనగమ్మ విశ్వేశ్వరయ్య నాగజ్యోతి ధరణి చింటూ సుమలత హర్షవర్ధనయ్య భువన్ పవిత్ర కార్తికేయ బుజ్జి సాత్విక్ వారి కుటుంబ సభ్యులు అలాగే నంద్యాల జిల్లా పాణ్య మండలం కందికాయి పల్లె గ్రామం నుండి తిమ్మనాయుడు వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి అఖిల అంజలి అక్షయ్ కుమార్ వీరందరి కోసం ఈ పాట విందాం.

0: ఊరుకుండమ్మా, ఇందాకనే చూస్తున్నాం. ఒక బిందు పెట్టేకి 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఓల్డర్ తోడబెట్టుకోండి, అందరికి వస్తాయి.
1: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
2: అభిరుచి కార్యక్రమంలో చివరిగా గూడు పుఠాని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం, ఎస్పి కోదండపాణి సంగీత సారథ్యంలో వినిపించమంటూ సికింద్రాబాద్ బురదగడ్డ ఆర్యనగర్ సమాజ్ శ్రోతలు కోరుతున్నారు. సక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ఉత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ వారి కుటుంబ సభ్యులు, అలాగే కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటిగర్ ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, బాలాజీ, లక్ష్మీనారాయణ, శారద, విజయ, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, విజయలక్ష్మి, శాంతి, ఉమామహేశ్వరి, అంబాదాస్, విజయ్, వినోద్, ఉపజ్ఞ, నవిజ్ఞ, బిట్టు, చార్విక్, విష్ణుప్రసాద్ వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కాస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్ల విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా రానున్న 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈశాన్య రాష్ట్రం త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటైర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు 400 స్టార్టప్స్ నుంచి ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షలు

లక్షల ఉద్యోగాలను సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించే ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మనిర్భర్ భారత్కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం, బలమైన దేశం కోసం వంట నూనెల వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్త హక్కుగా, బాధ్యతగా స్వీకరించేందుకు, సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. ఈరోజు 12వ తరగతి పరీక్షా ఫలితాల అనంతర సేవల పోర్టల్లో గుర్తించి

సంఘాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్త హక్కుగా, బాధ్యతగా స్వీకరించేందుకు, సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. ఈరోజు 12వ తరగతి పరీక్షా ఫలితాల అనంతర సేవల పోర్టల్లో గుర్తించిన ధృవీకరణ జవాబుల పునర్మూల్యాంకన కోసం దరఖాస్తులు సమర్పించడానికి చివరి రోజు. ఈ పోర్టల్ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుందని, విద్యార్థులు ఈ గడువులోగా తమ దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించాలని సిబిఎస్ఈ సూచించింది. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో డాక్టర్ జయశంకర్ ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గత కొన్ని సంవత్సరాల్లో గణనీయంగా బలపడిందని పేర్కొన్నారు. సమావేశంలో రాజకీయాలు, రక్షణ, సముద్ర వ్యవహారాలు, నౌకాయానం, వాణిజ్యం, ఫిన్టెక్, ఆరోగ్యం, ఔషధ రంగం, ఎరువులు, కీలక ఖనిజాలు, పర్యాటకం, విద్య, సాంస్కృతిక సహకారం వంటి అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధరలు తక్కువని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లలో 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్యకాలంలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రముఖ మలయాళం సినీ నటుడు సలీం కుమార్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో తన సినీ జీవితంలో విభిన్న పాత్రలు పోషిస్తూ బహుముఖ ప్రజ్ఞతో, చిరస్మరణీయమైన నటనతో సలీం కుమార్ ప్రత్యేక గుర్తింపు పొందారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నటుడి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులకు మోదీ తమ సానుభూతి తెలియజేశారు. మేజర్ అభిలాష బరాక్ ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో ప్రధానమంత్రి ఈ గౌరవం మేజర్ బరాక్ ఆదర్శప్రాయమైన సేవలకు గుర్తింపుగా మాత్రమే కాకుండా ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా అందిస్తున్న విశిష్ట సేవలకు కూడా గుర్తింపుగా నిలుస్తుందని చెప్పారు. మేజర్ బరాక్ సాధించిన ఈ విజయం దేశానికి, మానవాళికి సేవ చేయాలనే ఆకాంక్ష కలిగిన అనేక మంది భారతీయ యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. మేజర్ బరాక్ ప్రస్తుతం లెబనాన్లోని ఐక్యరాజ్య సమితి తాత్కాలిక దళంలో ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్, జెండర్ ఫోకల్ పాయింట్గా సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాబోయే 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగుతుండగా ఉత్తర మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగతా ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాల పురోగతికి అనుకూల పరిస్థితులను కలిగి ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. రేపు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే

అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకణ్, గోవా, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లలో రాబోయే 4 రోజుల పాటు వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: కొత్తగా గొర్రెలు మేకలు పెంపకం చేపట్టే రైతులకు సూచనలు అంశాన్ని గురించి డాక్టర్ సురేష్ గారి ప్రసంగం విందాం.
1: జీవాల పెంపకం ప్రారంభించడానికి ముందుగా మన దేశంలో మరియు మన రాష్ట్రంలో ఎన్ని రకాల మేకలు మరియు గొర్రెల జాతులు ఉన్నాయి మరియు అందులో మన ప్రాంతానికి లేదా మన జిల్లా లేదా మన జిల్లాలో ఉండే మన ప్రాంతానికి ఏ రకమైన జాతులు అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం మన ప్రాంతానికి అనుకూలంగా ఉన్న జాతులను తెలుసుకోగలమో అప్పుడే మనం సరైన జీవాల పెంపకం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. ఇప్పుడు మన దేశంలో సుమారుగా 40 గొర్రె జాతులు మరియు 20 మేక జాతులను గుర్తింపబడిన జాతులుగా ఉన్నాయి. అందులో గొర్రె జాతుల్లో మన ప్రాంతానికి లేదా సదరన్న దక్షిణ భారతదేశానికి అనుకూలంగా ఉన్న జాతుల్లో ముఖ్యమైనవి నెల్లూరు జాతి మరియు దక్కని బళ్ళారి జాతులు. ఈ మూడు జాతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు మన ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పెంపకంకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా విదేశీ జాతుల్లో మనకు ర్యామ్ బుల్లెట్ అనే జాతిని ఎక్కువగా మన వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. అదే మేకలనంద అయితే బార్బరి, జమునాపురి, ఉస్మానాబాడి, బ్లాక్ బెంగాల్ వంటి జాతులు మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి. అందులో వివరంగా మనం ఏ జాతి ముఖ్యమైనది లేదా ఏ జాతి మనం పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తెలుసుకునే ముందు ఆ జాతుల యొక్క ముఖ్య లక్షణాలు తెలుసుకుందాం. గొర్రెల్లో మన ప్రాంతానికి అత్యంత అనుకూలమైన జాతి నెల్లూరు జాతి. ఈ జాతి ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం మరియు రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గొర్రెల పెంపకంకు అత్యంత అనుకూలంగా భావించబడే జాతుల్లో మొట్టమొదటిది. ఎందుకనగా ఇది అత్యంత ఎత్తైన మరియు మాంసోత్పత్తికి అనుకూలంగా ఉండే జాతుల్లో ఈ నెల్లూరు జాతి ముఖ్యమైనది. అందులో నెల్లూరు వైటు, నెల్లూరు జోడిపి, నెల్లూరు బ్రౌను అనేవి ఇవన్నీ కూడా నెల్లూరు జాతికి సంబంధించినవే. మన రాష్ట్రానికి నెల్లూరు జాతి తర్వాత మరి యొక్క అనుకూలంగా ఉండే జాతుల్లో దక్కని జాతి అనేది కూడా ముఖ్యమైన జాతి. ఈ జాతి దేశంలోనే ఎక్కువగా ఉండి తెలంగాణ, మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతాల్లోని శీతోష్ణ ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ జాతిని మనం పెంచుకునే ముందర అక్కడ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా చూసుకోవాలి. ఎక్కడైతే చలి వాతావరణం, సమశీతోష్ణ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతంలో దక్కని జాతి బ్రీడు మనం పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వేడి వాతావరణమైన రాయలసీమ, ప్రకాశం వంటి జిల్లాలనందు దక్కని జాతి పెంపకం అంత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అంత వేడి ప్రాంతానికి ఉన్ని రకమైన ఈ దక్కని జాతి అనుకూలం కాదు. గొర్రెల్లో మరొక ముఖ్యమైన జాతి ఏంటి అనగా బళ్ళారి జాతి. ఇది ఎక్కువగా కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతం నందు అందుబాటులో ఉంటుంది. మరియు ఈ బళ్ళారి జాతి మన ప్రాంతానికి కూడా, రాయలసీమ మరియు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా మనం

తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నెల్లూరు, దక్కని, బళ్ళారి మరియు మాండ్య జాతులు మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా విదేశీ జాతుల గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ర్యామ్ బుల్లెట్ అనే ఒక గొర్రె జాతి, ముఖ్యంగా మనం వేరే ఇతర దేశం నుంచి దిగుమతి చేసుకొని పెంచుకుంటున్న జాతి, ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. మాంసం ఉత్పత్తికి మరియు ఉన్ని ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. మరి ఇది వివిధ రకాల వాతావరణానికి అననుకూల వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకుంటుంది. ఇందులో ఉన్ని ఉత్పత్తి కూడా జరుగుతుంది కాబట్టి వేడి వాతావరణ పరిస్థితులు కలిగిన రాయలసీమ వంటి ప్రాంతాల్లో ర్యామ్ బుల్లెట్ జాతి గొర్రెల పెంపకం అంత అనుకూలమైనది కాదు. ఎందుకనగా ఈ ఉన్ని కలిగిన బ్రీడ్లలో ఆ వేడి వాతావరణానికి ఎక్కువ ఉష్ణం బయటికి వెళ్ళలేక అవి తక్కువ ఉత్పత్తిని, మాంస ఉత్పత్తిని, ఉన్ని ఉత్పత్తిని కలిగి మనకు ఆదాయాన్ని తక్కువగా లభించును. అదేవిధంగా మనం విదేశీ జాతుల్లో డార్పర్ జాతి గొర్రెలు కూడా ఉన్నాయి. ఇవి కొమ్ములు లేకుండా శరీరం పొడవుగా మరియు వెంట ఉండి మాంసము మరియు ఉన్ని ఉత్పత్తికి అనుకూలంగా ఉండును. ఇవి దాదాపుగా 100 రోజుల్లోనే ఒక 25 కిలోల నుంచి 30 కిలోల వరకు బరువు వరకు పెరిగి 17 నుంచి 20 కిలోల మాంసం వరకు ఇచ్చును. సంవత్సరంలో అన్ని మాసాల్లో ఎదకు వచ్చే గొర్రె జాతుల్లో డార్పర్ జాతి గొర్రెలు ముఖ్యమైనవి. మిగిలిన జాతులు కొన్ని సందర్భాల్లో ఏప్రిల్ టు మే మరియు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మాత్రమే మిగిలిన జాతులు ఎదకొస్తాయి. కానీ డార్పర్ జాతి గొర్రెలు సంవత్సరంలోని అన్ని మాసాల్లో అన్ని నెలల్లో ఇవి ఎదక రావటం వలన మనకు పునరుత్పత్తి ప్రక్రియ ఎక్కువగా ఉండి ఎక్కువ పిల్లలు కలగటం ద్వారా ఆదాయాన్ని ఎక్కువగా పొందవచ్చు. కానీ రాయలసీమ వంటి ప్రాంతానికి డార్పర్ జాతి గొర్రెలు కూడా అంత అనుకూలం కాకపోవచ్చు. సో చివరిగా ఈ గొర్రె జాతుల్లో మన ప్రాంతానికి ఎక్కువగా అనుకూలమైన జాతి మొట్టమొదటిది నెల్లూరు. నెల్లూరు తర్వాత బళ్ళారి, బళ్ళారి తర్వాత దక్కని జాతులు ముఖ్యమైనవి. విదేశీ జాతుల్లో ర్యామ్ బుల్లెట్ మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పెంచుకోవడానికి ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఎన్ని జాతులు మన దేశంలో ఉన్నాయి, ఏ రకమైన గొర్రెలు మనం, వాటి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు మనము ముఖ్యమైన మేకల జాతుల గురించి కూడా తెలుసుకుందాం. మన దేశంలో దాదాపుగా 20 రకాల మేక జాతులు గుర్తింపబడినాయి. కానీ మన రాష్ట్రంలో ఉన్న 75% నుంచి 80% మేకలు నిర్దిష్టమైన రూపురేఖలు లేని ప్రాంతీయ దేశవాళీ రకాలు. కావున ఇవి పాల ఉత్పత్తికి తక్కువగాను మాంసోత్పత్తికి ఎక్కువగాను పనికి వస్తాయి. సో మనం అందుబాటులో ఉన్న ముఖ్యమైన మేక జాతులు ఏంటి, అందులో మనం ఏ రకమైన జాతులు మన వాతావరణానికి అనుకూలంగా ఉంటాయో తెలుసుకుందాం. అందులో ముఖ్యమైనది జాతి ఉస్మానాబాదీ. ఇది మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వాతావరణానికి అత్యంత అనుకూలమైన మేక జాతుల్లో ఒకటి. ఇది ఎక్కువగా మాంసోత్పత్తికి అనుకూలంగా ఉండును మరియు పాల ఉత్పత్తికి చాలా తక్కువగా ఉపయోగపడును. ఇది రోజుకు 1.5 లీటర్ నుంచి 1.5 లీటర్ల వరకు పాలు కూడా ఇచ్చును. ఉస్మానాబాదీ తర్వాత మనకు అత్యంత ముఖ్యమైన మేక జాతుల్లో రెండవది జమునాపూరి. ఇవి సాధారణంగా ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా పాల ఉత్పత్తికి ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. రోజుకు 1 నుంచి 2 లీటర్ల పాలు ఇచ్చును. మేక జాతుల్లో మరొక ముఖ్యమైన జాతి బార్బరీ జాతి. ఇది కూడా ఎక్కువగా ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో లభించును. ఇది మాంసోత్పత్తికి మరియు పాల ఉత్పత్తికి అనుకూలంగా ఉండును. కానీ ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ బార్బరీ జాతి గొర్రెలందు ప్రతి ఈతకు 2 నుంచి 3 పిల్లల్ని ఇచ్చే స్వభావాన్ని మరియు జన్యుపరంగా అటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి. మన యొక్క సాంద్ర పద్ధతిలో మరియు షెడ్లో ఉంచి పెంచడానికి సూర్తి, బ్లాక్ బెంగాల్, మలబారి, ఉస్మానాబాదీ మేకలు అనువుగా ఉంటాయి. ఇతర 16 రకాల 20 రకాల జాతుల్లో ఈ 4 రకాలు మాత్రమే మనం సాంద్ర పద్ధతిలో పెంచుకోవడానికి అనుకూలం. బార్బరీ జాతి మేకలు 50 నుంచి 70%, జమునాపురి మేకలు 20 నుంచి 50%, బీటెల్ జాతి మేకలు 50 నుంచి 55% జంట పిల్లలను కలిగే అవకాశాలు జన్యుపరంగా కలిగి ఉంటాయి. ఇందువలన మన యొక్క జాతి సంతతి లేదా ఆ వాటి యొక్క జాతి సంతతి తొందరగా పునరుత్పత్తి, ప్రతి ఈతకు 2 పిల్లలు కంటం ద్వారా వాటి యొక్క పునరుత్పత్తి ఎక్కువగా ఉంటుంది. సో దానివలన అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఇప్పటి వరకు మనం మన దేశంలో మరియు మన రాష్ట్రంలో ఎన్ని రకాల మేకలు, గొర్రెల జాతులు ఉన్నాయి, అందులో ఏ రకమైన జాతులు మన ప్రాంతానికి అనుకూలంగా ఉన్నాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం అటువంటి జాతులను ఎంచుకున్న తర్వాత ఎటువంటి మేకల్ని కానీ గొర్రెల్ని కానీ ఎంపిక చేసుకోవాలి అనేది కూడా ముఖ్యం. ఎందుకంటే జాతి మంచిదైనా కూడా మనం ఎంచుకునే పిల్లలను లేదా అవి మంచివి కాకపోతే జీవాల మంద వృద్ధి చెందదు. కావున మనం ఎటువంటి గొర్రెలు, ఎటువంటి మేకలు ఎంచుకోవాలి అనే విషయంలో జాగ్రత్తలు తెలుసుకుందాం.
ఉదాహరణకు మన రాయల్

కోనసీమ ప్రాంతానికి నెల్లూరు జాతి అత్యంత అనుకూలంగా పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. మనం ఒక జాతిని నిర్ణయించుకున్న తర్వాత ఆ జాతి యొక్క పొట్టేళ్ళు కానీ మేకల పెంపకం ప్రారంభించవచ్చు. కానీ అందులో మనం అటువంటి మేకలను కానీ గొర్రెలను కానీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి కొనాలి అనే సందేహం వస్తుంది. సాధారణంగా మనం అటువంటి కొత్తగా ప్రారంభించేటప్పుడు సంతలో కొనటం కన్నా జీవాల మంద ఎక్కడైతే ఒక హైబ్రిడ్ ఫామ్ ఉంటుందో అక్కడ కొనడం మంచిది. ఎందుకంటే సంతలో కొన్నిసార్లు వ్యాధిగ్రస్త జీవులను అమ్మే అవకాశం ఉంటుంది. కొనేటప్పుడు మనం ఏదైతే జాతి నిర్ణయించుకుంటామో ఆ జాతి యొక్క లక్షణాలు అటువంటి గొర్రెలు లేదా మేకల్లో ఉన్నాయా లేదా అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక రకమైన జాతిని ఎన్నుకున్నప్పుడు కూడా అందులో కొన్ని రకాల గొర్రెలు కానీ మేకలు కవల సంతతిని ఇచ్చే జన్యుపరమైన అవకాశాలను కలిగి ఉంటాయి. సో మనం గొర్రెలు కానీ మేకలు కానీ కొనేటప్పుడు అటువంటి కవల సంతతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్న మేకలను కొనటం మంచిది. గొర్రెలు మరియు మేకల్లో సాధారణంగా ఎంత వయసులో ఉన్న వాటిని కొనాలి అనేది కూడా మనకు సందేహం రావచ్చు. మనం ఏదైనా బ్రీడింగ్ ఫామ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఎంత వయసు కలిగిన మేకల్ని లేదా గొర్రెలను పెంచుకోవాలి అనేది ఒక సందేహం రావచ్చు. దీనికి మనము 1 నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్న జీవాలని బ్రీడింగ్ ఫామ్ కోసం పెంచుకోవచ్చు. మరియు 3 నుంచి 4 నెలల వయసు ఉన్న చిన్న పిల్లలను మాంసోత్పత్తికి ఒక 3 నుంచి 4 నెలల వయసు ఉన్న పిల్లలను పెంచుకోవాలి. అదేవిధంగా జీవాలు ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలి మరియు వాటి యొక్క పొదుగు దూదిలాగా మెత్తగా మంచి లక్షణాలతో లోపాలు లేకుండా ఉండే విధంగా అటువంటి మేకను కానీ గొర్రెలను కానీ ఎన్నుకోవాలి. గొర్రెలు లేదా మేకల్లో ఏ రకాన్ని ఎన్నుకున్నాం దాన్ని కొనే ముందర తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అసలు గొర్రెల గృహవస్థ గురించి కూడా మనం కొంతవరకు తెలుసుకోవాలి. ఎందుకంటే గొర్రెల గృహవస్థ ఎంత బాగుంటే అంతవరకు అవి చలి వాతావరణానికి తట్టుకొని వాటిలో మరణశాతం తక్కువగా ఉంటుంది. దాని ద్వారా కూడా మనం ఆదాయాల్ని అధికంగా పొందవచ్చు. సాధారణంగా జీవాలకు పాకల్లో స్థలం ఎంత ఉండాలి అంటే పొట్టేళ్ళు పిల్లలకు 50 నుంచి 60 చదరపు అడుగులు, అనగా ఇందులో 10 నుంచి 15 చదరపు అడుగులు పైన ఉండాలి. 40 చదరపు అడుగులు అవి తిరిగేదానికి మరియు ఉండేదానికి ఉండాలి. అదే మేకల్లో అయితే మాత్రం 30 నుంచి 40 చదరపు అడుగులు మాత్రమే అవసరం ఉంటుంది. అందులో కూడా 10 చదరపు అడుగులు రూఫు కలిగినది, మిగిలిన 20 నుంచి 30 అడుగులు రూఫ్ లేకుండా అవి తిరిగేదానికి ఉండాలి. దీంతోపాటు మనం 3 నుంచి 4 చదరపు అడుగుల నీటి తొట్టిని కూడా కలిగి ఉండాలి. సాధారణంగా 50 గొర్రెలు మరియు మేకల కోసం ఒక పాక మనం నిర్మించేటప్పుడు 400 నుంచి 500 చదరపు అడుగులు పైన రూఫ్ ఉండే విధంగా నిర్మించాలి. మరియు బయట అవి తిరగడానికి 800 నుంచి 1000 చదరపు అడుగుల స్థలం ఉండే విధంగా మనం చూసుకోవాలి. నీటి తొట్లతో పాటు మేత తొట్లు కూడా పాకల నిర్మాణంలో నిర్మించుకోవాలి. అందులో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన మేత తొట్ల నిర్మాణంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇవి 15 అడుగుల పొడవు మరియు 38 సెంటీమీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల లోతు, 22 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా మేత తొట్లను మనం గృహవసతి పాకల నిర్మాణంలోనే ఈ మేత తొట్లను కూడా నిర్మించాలి. సాధారణంగా 15 అడుగుల పొడవు ఉన్న మేత తొట్టినందు 15 జీవాల వరకు విశ్రాంతిగా నిలబడి అవి ఆహారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మన గృహవస్థని ఎంత వీలైనంతే అంత తక్కువ మొత్తంలో గృహాన్ని పాకల నిర్మాణాన్ని నిర్మించుకోవాలి. మనం ఎప్పుడైతే మనకు అందుబాటులో ఉన్న చిన్న చిన్న ఈత చెట్ల ఈత ఆకులు కానీ తాటి ఆకుల ద్వారా మనం ఈ రూఫ్ నిర్మించుకున్నట్లయితే దాని ద్వారా మనము పెట్టుబడి గృహవస్తి కోసం తగ్గించుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. సో ఈ విధంగా మన గృహవస్తి నిర్మించుకున్న తర్వాత అసలు గృహవస్తి పాకల నిర్మాణంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, రోజు పాకల నిర్మాణాన్ని ఏ విధంగా చూసుకోవాలి అన్న విషయాలు మాట్లాడుకోవాలన్నప్పుడు పాకల్లో ఉన్న మేత తొట్లను కానీ నీటి తొట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేయాలి. మరియు నీటి తొట్లకు వారానికి ఒకసారి సున్నం వేయాలి. దీనివలన నీటి తొట్లనందు ఎక్కువగా పట్టే ఆకుపచ్చ నాచు ఈ సున్నం వేయటం వలన తగ్గిపోయి మనకు ఫంగస్ వంటి వ్యాధులు రాకుండా నివారించవచ్చు. మరియు పాకల్లోని పెంటను ప్రతిరోజు శుభ్రం చేయాలి. అలా శుభ్రం చేయకపోతే అందులో ఉన్న యూరియా లేదా అమ్మోనియా వాసన ఎక్కువయ్యి సరైన గాలి లేక అవి ఆ జీవాలు అనారోగ్యం పాలవుతాయి. మరియు పాకల్లో వారానికి ఒకసారి పొడి సున్నం చల్లాలి. ఈ విధంగా చల్లటం వలన అందులో ఉన్న క్రిమి కీటకాలు చనిపోతాయి. ఒకవేళ మన పాకల్లో ఉన్న గృహవస్థలో దోమలు ఎక్కువగా ఉంటే వాటి నివారణకు మనం పొగ వేయటం ద్వారా కానీ లేదా గృహాలకు లేదా పాకలకు చుట్టూ మెస్ కల్పించడం ద్వారా

దోమల నుంచి జీవాలకు రక్షణ పొందవచ్చు. అదేవిధంగా మనం పాకల నిర్మాణం చేసేటప్పుడు ముఖ్యంగా ముఖద్వారం నందు 3 అడుగుల లోతు కలిగిన నీటి తొట్టెను ఫుట్బాత్ అంటారు ఏర్పాటు చేయాలి. ఇలా ఏర్పాటు చేసిన ఫుట్బాత్ తొట్టెలో మనం క్రిమిసంహారక మందులు వేయాలి. సో ఇలా వేయటం ద్వారా ఎవరైనా కూడా ఈ జీవాలు మరియు మనుషులు బయటికి వెళ్ళిన తర్వాత వాటి కాళ్ళకు ఏవైనా క్రిములు కీటకాలు అంటుకున్నప్పుడు ఈ ఫుట్పాత్ క్రిమిసంహారక మందు కలిగిన ఫుట్పాత్ ద్వారా అవి వెళ్ళటం ద్వారా ఆ క్రిమిసంహారక పురుగులు అందులో పడి చనిపోవడం ద్వారా వ్యాధులు జీవాలకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం అసలు జీవాలకు గృహవస్థ ఎలా కల్పించాలి మరియు గృహవస్థలో రోజు మనం పాటించే విషయాల గురించి తెలుసుకున్న తర్వాత వాటికి ఫీడింగ్ ఇంకా వాటిని జీవాలను మేపే విషయాల్లో తీసుకోవాల్సిన విషయాల గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనం గొర్రెలు మరియు మేకల పెంపకం ప్రారంభించేటప్పుడు వాటి యొక్క మేపడానికి 3 రకాల పద్ధతులను అవలంబిస్తాము. అందులో విస్తృత పద్ధతి 1, 2 పాక్షిక సాంద్ర పద్ధతి, 3 సాంద్ర పద్ధతి. ఈ 3 గురించి మధ్య తేడాల గురించి కూడా మనం తెలుసుకుందాం. విస్తృత పద్ధతి అనగా సాధారణంగా బయట మనం రైతులు లేదా గొర్రెల కాపర్లు ఉపయోగించే పద్ధతి విస్తృత పద్ధతి. ఇందులో వారు సాధారణంగా ఉదయాన్నే 6 నుంచి 8 గంటల పాటు జీవాల మేపు కోసం బయటికి తీసుకెళ్ళి తిప్పుకొని తిరిగి మళ్ళీ సాయంత్రం షెడ్లోకి తీసుకొని వస్తారు. సో ఈ టైంలో వీటికి దానా ఇవ్వటం ద్వారా కానీ లేదా పసుగ్రాసాన్ని అదనంగా ఇవ్వటం కానీ జరగదు. ఈ విస్తృత పద్ధతి ముఖ్యంగా ఎవరికి ఉపయోగం అనగా ఎవరికైతే సన్నకారు లేదా భూమి లేని రైతులు ఉంటారో వాళ్ళకు పసుగ్రాసం పెంచుకునే అవకాశం ఉండదు. సో అటువంటి వాళ్లకు జీవాల పెంపకంకు విస్తృత పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ఎందుకనగా ఇవి ఎలాగో బయట 6 నుంచి 8 గంటల వరకు తిప్పుతారు. సో అక్కడ ఏవైతే లభిస్తాయో అంతవరకు మాత్రమే అవి తిని బతుకుతాయి. కానీ ఇందులో ముఖ్యంగా నష్టం ఏంటంటే ఇవి ప్రతిరోజు 6 నుంచి 8 గంటల పాటు బయట నడవటం ద్వారా అవి ఉన్న శక్తిని ఎక్కువగా ఈ నడవటానికి ఉపయోగించుకుంటాయి. మరియు ఒకవేళ అనావృష్టి పరిస్థితులైన ఎండాకాలం మరియు ఇతర గడ్డి లభించని సమయాల్లో అవి గడ్డి లేకపోవడం ద్వారా తక్కువ గ్రోత్ రావటం ద్వారా మనం ఈ విధానంలో అంత అనుకున్న ఆదాయాలను పొందలేకపోవచ్చు. ఇక 2వ పద్ధతి అయిన పాక్షిక సాంద్ర పద్ధతికి వస్తే ఇందులో జీవాలను కొద్ది సమయం పాటు బయట పచ్చిక మేరలో మేపి మిగిలిన సమయం నందు దాంతోపాటు అదనంగా దానా మరియు కృత్రిమమైన విటమిన్స్ మినరల్స్ కూడా అందిస్తారు. ముఖ్యంగా ఈ పద్ధతిలో ఇలా చేయటం ద్వారా కొద్ది సమయం బయట తిరగడం ద్వారా ఇవి ఎక్సర్సైజ్ అయ్యి మరియు బయట లభించే న్యూట్రియంట్స్ మరియు విటమిన్స్ కలిగిన ఆహారాన్ని తింటూ మరియు షెడ్లో వచ్చిన తర్వాత మనం అదనంగా దానా మరియు విటమిన్స్ మినరల్స్ కలిగిన ఆహారాన్ని ఇవ్వటం ద్వారా ఇవి తొందరగా వృద్ధి చెంది మరియు ఆహారాన్ని మాంసంగా మార్చుకునే స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విధానం అత్యంత అనుకూలమైనది. గొర్రెలు మేకల పెంపకం ప్రారంభించే వారికి పాక్షిక సాంద్ర పద్ధతి అత్యంత అనుకూలమైనదిగా భావించవచ్చు. 3వ పద్ధతి వచ్చేసి సాంద్ర పద్ధతి. ఈ విధానంలో అసలు జీవాలను ఎల్లప్పుడూ పాకల్లోనే ఉంచుతారు, అసలు బయటికి వదలరు. ఈ పాకల్లోనే ఉంచి మన కృత్రిమంగా దానా మరియు పసుగ్రాసాలను ఇవ్వటం ద్వారా ఇవి బయట తిరిగే అవకాశం లేదా బయట తిరిగేటప్పుడు ఉపయోగించే శక్తిని అందటినీ కూడా ఖర్చు చేయకుండా ఆ శక్తిని మరియు ఆహారాన్ని కూడా వాటి యొక్క మాంసోత్పత్తికి ఉపయోగించుకున్నాం. కానీ ఈ విధానంలో మనకు ఎక్కువగా మనం దానా మరియు పసుగ్రాసం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే పనిగా పసుగ్రాసాలను పెంచడానికి మరియు ఇతర సైలేజ్ మరియు వాటిని నిల్వ చేయడానికి ఎక్కువగా పొలం అవసరం. ఇది ఎక్కువ పొలం ఉన్న రైతులకు ఈ విధానంలో పెంచుకోవడం మంచిది. సో ఈ విధంగా మనకు అందుబాటులో ఉన్న 3 పద్ధతుల్లో ఎవరికైతే సన్నకారు మరియు భూమి లేని రైతులు ఉంటారో వాళ్లకు విస్తృత పద్ధతిలోను మరియు అతి తక్కువ పొలం ఉన్న రైతులకు పాక్షిక సాంద్ర పద్ధతిలోను, ఎవరికైతే అత్యంత ఎక్కువ పొలము మరియు చూసుకోగలిగిన శక్తి సామర్థ్యం ఉంటాయో అటువంటి వారికి సాంద్ర పద్ధతిలో పెంపకం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మనం ఫీడింగ్ పద్ధతులను ఎంచుకునే ముందర కూడా అసలు మనం ఏ రకమైన గొర్రెలను ఏ రకమైన మేకలను మనం పెంచుకోవాలనుకుంటున్నామో కూడా ముఖ్యం. ర్యామ్లామ్స్ ఎప్పుడైతే మనం 3 నుంచి 4 నెలల వయసు కలిగిన పొట్టేలు పిల్లలను తీసుకొని మరి యొక్క 3 నెలలు పెంచి వాటిని మార్కెట్కి మాంసోత్పత్తికి తరలించేటప్పుడు సాంద్ర పద్ధతి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. అదే మేకల పెంపకంలో ఈ సాంద్ర పద్ధతికి వచ్చినప్పుడు అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే మేకలు ఈ రకమైన కృత్రిమైన పశుగ్రాసాలు లేదా దానా తినటం అంతగా ఇష్టపడకు. మనం సాంద్ర పద్ధతిలో మేకలు పెంచినట్లు

అయితే మనం అనుకున్నంతగా ఆహారాన్ని అవి మాంసోత్పత్తిగా మార్చలేక అంత అనుకున్నంత ఆదాయాలు మనం పొందలేకపోవచ్చు. జీవాల మేపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అనగా, పాక్షిక సాంద్ర పద్ధతి మరియు సాంద్ర పద్ధతిలో పెంచే జీవాలకు సాధారణంగా పప్పు జాతి మరియు జాన్పు జాతి గ్రాసాలు అందివ్వాలి. ఎందుకనగా మనం పప్పు జాతి గ్రాసాలు ఇచ్చినట్లయితేనే అందులో ప్రోటీన్లు మరియు మాంసకృతులు అధికంగా ఉండి అవి ఈ జీవాలను యొక్క మాంసోత్పత్తి లేదా అధిక బరువు పెరిగేదానికి ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా పెద్ద గొర్రెలు రోజుకు 8 నుంచి 10 కిలోల పశుగ్రాసము మరియు 3 నుంచి 5 కిలోల ధాన్యపు జాతి పశుగ్రాసాలు 100 నుంచి 150 గ్రాముల దానాను తింటాయి. అనగా ఈ రేషియో ఏంటంటే డ్రై మ్యాటర్ ప్రకారం మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఒక గొర్రె లేదా ఒక మేక 50 కిలోల బరువు ఉన్నప్పుడు అందులో 10 శాతం డ్రై మ్యాటరు మనము సాధారణ పశుగ్రాసాలు నాన్ లెగ్యూమ్ పశుగ్రాసాలు ఇవ్వాలి, మిగిలిన 5 శాతం డ్రై మ్యాటర్ మనం లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు ఇవ్వాలి, మిగిలిన 0.5 to 1% డ్రై మ్యాటర్ బేస్డ్లో మనం ఈ కృత్రిమ ద్రావణాన్ని ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు అవి సమతుల్య ఆహారాన్ని పొంది సరిగ్గా పెరిగి మాంసోత్పత్తికి లేదా జీవాల పునరుత్పత్తి అధికంగా ఉంటుంది. మనకున్న పొలంలో 10 ఎకరాలు ఉన్నప్పుడు అందులో 60 నుంచి 66% వరకు మనం నాన్ లెగ్యూమ్ జాతికి చెందిన పశుగ్రాసాలు పెంచాలి, మిగిలిన 33% వరకు మనం ఉన్న పొలంలో మనం లెగ్యూమ్ జాతికి చెందిన పశుగ్రాసాలు పెంచాలి. అదేవిధంగా పొలం గట్ల మీద సుబాబుల్ అవిస పెంచుకోవాలి. ఇంకా కొత్త రకమైన పద్ధతులు కొన్ని వచ్చాయి. సిల్వీ పాచర్ అనే విధానం కూడా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వాడుతున్నాం. ఎందుకు అనగా ఇందులో మధ్యలో పశుగ్రాసాలను పెంచుతూ మరియు పశుగ్రాసాల మధ్యలో పశుగ్రాస చెట్లైన సుబాబుల్ అవిస వంటి చెట్లను కూడా పెంచుతున్నారు. సిల్వీ పాచర్ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విధానం ఏంటంటే పశుగ్రాసాలను మరియు పశుగ్రాస చెట్లను ఒకే పొలంలో పెంచడం అనేది ఇందులో ముఖ్యమైనది. అదేవిధంగా హార్టీ పాచర్ అనే కొత్త విధానం కూడా ఉంది. ఇందులో మన పండ్ల తోటల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో మిగిలిన స్థలాన్ని ఈ విధంగా పశుగ్రాసాలు పెంచడం ద్వారా ఈ రకమైన పశుగ్రాసాలను మనం జీవాల పెంపకంకు ఉపయోగించవచ్చు. మనం పశుగ్రాసాల పెంపకం గురించి తెలుసుకునేటప్పుడు అందులో ఎన్ని రకాల పశుగ్రాసాలు ఉన్నాయి, వాటిని ఎలా నిల్వ ఉంచుకోవాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో నాన్ లెగ్యూమ్ జాతికి చెందిన పశుగ్రాసాల్లో ముఖ్యమైనవి CO3, CO4, APBN, రెడ్ నేపియర్ వంటి పశుగ్రాసాలు ఎక్కువగా మనం మనకున్న పొలంలో పెంచుకోవచ్చు. అదేవిధంగా లెగ్యూమ్ జాతికి చెందిన రకాలు ఏమైనా ఉన్నాయనగా అవి అందులో ముఖ్యమైనవి లూసర్న్, బెర్సమ్, మేజ్ వంటి పశుగ్రాసాలు లెగ్యూమ్ జాతికి సంబంధించినవి. లెగ్యూమ్ జాతికి కావాలి అన్నప్పుడు లూసర్ను, బెర్సమ్ లాంటివి. నాన్ లెగ్యూమ్ జాతికి చెందినవి ఏ రకమైనవి అందుబాటులో ఉన్నాయి అనగా CO4, CO5, APBN వంటి పశుగ్రాసాలను పెంచుకోవచ్చు. ఒకవేళ మనం శీతాకాలం లేదా మంచి కాలంలో పశుగ్రాసాలను పెంచుకుంటాము, ఎండాకాలంలో ఇటువంటి పశుగ్రాసాలు అందుబాటులో లేనప్పుడు ఈ వర్షాకాలంలో ఎప్పుడైతే అధికంగా పశుగ్రాసం పొందింటామో దానిని మనం నిల్వ ఉంచుకొని ఎండాకాలం లేదా మనకైతే ఎప్పుడైతే పశుగ్రాసాలు లభించవో అటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. అందులో ముఖ్యంగా 3 రకాల పద్ధతులు ఉన్నాయి. 1, సైలేజ్, పాతరగడ్డిని తయారు చేయడం. సాధారణంగా పాతరగడ్డిని నిల్వ చేసుకోవటానికి జొన్న మరియు మొక్కజొన్న, నేపియర్ వంటి పశుగ్రాసాలు అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటు 3వ వంతు పప్పు జాతి పశుగ్రాసాలను కలిపి కత్తిరించి మిశ్రమంగా పాత్రలో నిల్వ ఉంచుకోవాలి. మొక్కజొన్న, జొన్న పశుగ్రాసాలను పాలు పోసుకున్న తర్వాత కోసి సైలేజ్ తయారీకి ఉపయోగించుకోవాలి. అదేవిధంగా హే రూపంలో కూడా, ఎండుగడ్డ రూపంలో కూడా తయారు చేయవచ్చు. ఇందులో ముఖ్యంగా 50% పాలు కంకి దశలో ఉన్న పశుగ్రాసాన్ని తీసుకొని ఎండబెట్టి వీటిని నిల్వ ఉంచుకొని సమ్మర్ లేదా ఎండాకాలంలో పశుగ్రాసాలు లభించినప్పుడు వాడాలి. జీవాల పెంపకం ప్రారంభించేటప్పుడు అసలు పశుగ్రాస విత్తనాలు ఎక్కడైనా లభిస్తాయా అనగా, అవును, మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకు ఇటువంటి CO3, CO4 కానీ లూసర్న్, బెర్సమ్ లాంటి పశుగ్రాసాలు లభిస్తాయి. వాటి యొక్క అడ్రస్లలో ముఖ్యమైనది హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా హైదరాబాద్లో ఈ పశుగ్రాసాలు లభించును. అదేవిధంగా నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ వారి కార్యాలయంలో లభించును. మరియు రీజనల్ పశుగ్రాస విత్తన అభివృద్ధి క్షేత్రము అనేది భారతదేశంలోనే 4 ప్రాంతాల్లో ఉంది. అది హైదరాబాద్లోని రీజనల్ పశుగ్రాస విత్తన అభివృద్ధి క్షేత్రం నందు అన్ని రకాల పశుగ్రాస విత్తనాలు మరియు పిలకలు కూడా లభించును. సో మనం పశుగ్రాసంతో పాటు మనం చాఫ్ కట్టర్లు కూడా ఈ
ఎక్కడ లభిస్తాయి అనే విషయం తెలుసుకో

0: అన్నప్పుడు హార్ట్ కేస్ ఇంజనీరింగ్ కాంప్లెక్స్ అని రాణిగంజ్ సికింద్రాబాద్ దగ్గర ఉంది. అందులో మనం వెళ్ళి అడిగినా కూడా మనకు కావలసిన రకము లేదా ఆర్డర్ చేసుకోవచ్చు. అదేవిధంగా సుప్రియా ఇంజనీరింగ్ అని సనత్ నగర్ హైదరాబాద్లో ఉంది. సో మనం జీవాల పెంపకంలో ముఖ్యంగా గొర్రెలు మరియు మేకల పెంపకం గురించి తెలుసుకుంటున్నాం. అందులో గొర్రెల పెంపకం మేళ మరియు మేకల పెంపకం మేళ అనే విషయంలో మీకు సందేహం రావచ్చు. ఇందులో ఏది మంచివి? గొర్రెలు సాధారణంగా మన కృత్రిమైన ఆహారాన్ని తీసుకుంటాయి మరియు ఆహారాన్ని మాంసంగా మార్చుకునే సామర్థ్యం గొర్రెల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ మోర్టాలిటీ రేటు గొర్రెల్లో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మేకల్లో అయితే మాత్రం అవి గ్రేజింగ్ అనే స్వభావం కలిగిన ఒకటి, అంటే అవి సాధారణంగా ఎక్కడైతే కొమ్మలు ఆకులు ఉంటాయో వాటిని మాత్రమే, సెలెక్టివ్ ఆకులు కొమ్మలు మాత్రమే తిని బతుకుతాయి. అవి కృత్రిమ ఆహారాన్ని అంత తొందరగా తీసుకోవు మరియు సాయిల్ ఏదైనా మట్టి తగిలిన కృత్రిమ దానా కానీ ఇతర దానాని కానీ అవి తీసుకోవడానికి అంతగా ఇష్టపడు. ఆహారాన్ని మాంసంగా మార్చుకునే సామర్థ్యం కూడా గొర్రెలతో పోలిస్తే మేకల్లో తక్కువగా ఉంటుంది. కానీ వ్యాధులు వచ్చే అవకాశం మేకల్లో తక్కువ ఉంటుంది. కానీ అత్యంత అననుకూలమైన పరిస్థితుల్లో కూడా మేకల పెంపకాన్ని ప్రారంభించవచ్చు. సాధారణంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం గొర్రెలు లేదా మేకల పెంపకంనకు పెంచుకోవచ్చు.
1: కొత్తగా గొర్రెలు మేకలు పెంపకం చేపట్టే రైతులకు సూచనలు ఈ అంశాన్ని గురించి డాక్టర్ సురేష్ గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
1: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
1: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరువకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

0: రైతు సోదరులకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 8వ తేదీ సోమవారం సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో వానాకాలం కోళ్ల పెంపకంలో నిర్వహణా పద్ధతులు ఈ అంశాన్ని గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు పాల్గొని పశుపోషకులు కోళ్ల పెంపకందారులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు తగిన ప్రామాణికమైన సమాధానాలు తెలియజేస్తారు. ఆసక్తిగల కోళ్ల పెంపకందారులు మీ సందేహాల నివృత్తికై ఇప్పుడు చెప్పబోయే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి, మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఫోన్ నెంబర్లు 2324085252, 2324085853, ఎస్టీడీ కోడ్ 040 2324085252, 2324085853, ఎస్టీడీ కోడ్ 040. ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు రంగస్థలి. ఇవాల్టి ఈ కార్యక్రమంలో శ్రీ గౌరెడ్డి హరిశ్చంద్రరెడ్డి గారి రావణ బ్రహ్మ ఏకపాత్రాభినయం ప్రసారమవుతుంది. ముందుగా ఈ ప్రకటనలు.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా.
1: ఉండప్పా, వదిలేసు.
0: 50 లక్షల
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండపా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్న, నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంక్ కి అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు.

0: మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: రంగస్థలి కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ గౌరెటి హరిశ్చంద్రారెడ్డి గారి రావణ బ్రహ్మ ఏకపాత్రాభినయం.
2: అప్రతిమాన దివ్య శస్త్రాస్త్ర నానావిధాయుధ ప్రయోగ విద్యా ప్రవీణుండనై ఆగమశాస్త్ర నవ వ్యాకరణోత్తమ లక్షణాలంకార కావ్య వ్యాఖ్యానానూన భాషా విభూషణుండనై అతల వితల సుతల తలాతల రసాతల మహాతల భూతలాది చతుర్దశ భువనైక శాసనోద్దండనాదినాథుండనేనన్నేనా ఓ నరవానరాధములను నర్తించుట అది స్వప్నమునందైన జరగని పని. దక్షిణాంబోధి వలయ తాకండ లంకాపుర సామ్రాజ్యాధినేతనైన నేనెక్కడా? ఒక సామాన్య సాకేతపుర పాలకుండగు రాముడెక్కడా? నిరంతర స్నాన సంధ్యానుష్ఠాన నిష్ఠాగరిష్టం వైన మా బ్రహ్మవంశం ఎక్కడా? నానాకుల సంకుల మునిజన చరణ సేవా పరాయణులైన ఆ క్షత్రియులెక్కడా? దృశ్య అదృశ్య కామరూప మాయాజాల సంగ్రామ సింహంబులి దైత్యయోధ ప్రకరం ఎక్కడా? సంకుల చిత్త చంచల చిత్త శాఖామృగ సమూహం ఎక్కడా? రాఘవుడ సుగ్రీవ సహాయమున కపిశేరళ సేకరింపవచ్చును. నల నీలాచార్య శిల్పిద్వయ నిజానుగ్రహంపున సేతువు నిర్మించవచ్చునుగాక. అంత మాత్రమున రణరంగ విహారము రావణ సంహారములు సామాన్యములు కావు, సులభ సాధ్యములంతకంటెనూ కావు. పితృవాక్ పరిపాలనాశక్తియు నిత్య సత్య వ్రతాచరణయు స్వకార్య నిర్వహణ దీక్షా దక్షతలు గల రఘుపతి ఒక విధంబున మంచివాడే కాని కేవల అమాయకుడు. మురుల చేతులలో మంత్రింపబడిన కీలుబొమ్మ మా దైత్య ధీరోధార సాహస త్యాగశీల ధర్మములు అతనికేమి తెలియను, ఎట్లు తెలియను? తరతరముల నుండి వాని తాత ముత్తాతలంతటి వారే ఈ మురుల గారడిలో తిక్క తెలియక తైతక్కలాడుచుండ నిన్న మొన్నటి దాశరథి ఎంతటి వాడా పుక్కిటి పురాణ గాథాగాథముల నుండి బయలుపడుటకు? రామా, నీవు ప్రవిమల నాముడవే కాని భానుకుల క్షీరాంబోధి సోముడవని సకల సద్గుణధాముడవని ఇంకను ఏమియో ఏమేమియో కీర్తింపబడుచుంటివి గదా. ఏది నీ ధర్మ నిర్ణయములెట్టివో నా ముందు వివరింపుము. నీకా మునులయంద అభిమానమున్న నీ రాజ్యమున వారి మతవ్యాప్తికి దోహదమిమ్ము. కాదను వారెవ్వరు. కాని మున్నెన్నడో శాశ్వత విక్రయ దానాధికార సంపూర్ణ స్వాతంత్ర్యములతో జ్యేష్ఠ భాగంపుగా మాకు కైవసంపైన ఈ ద్రావిడమునందు ఇచ్చలు విచ్చకంపుల నచ్చగ ముచ్చటించు కుశ్చితుల దుశ్చరితములను ధరింప. మునిగన ప్రబోధితుండవై పటుతర కపటాటోప నటనా కౌశలుండవై మునివేషధారుండవై నిజధారానుజ సమేతంబుగా వింధ్యసాత్పుర పర్వత సరిహద్దును దాటి మా భూభాగమున ప్రవేశించుట దురాక్రమణ కాదా? అందున్న దానవయోధులు మృత్యుధర్మ క్రియాసక్తులై రాజాజ్ఞ బాలించు వేళల వారిపై చేయి చేసుకున్నట తిరుగుబాటు కాదా? స్వస్థానమునందే జంబుకుండజ్ఞాత తపస్సమాధినందుండ నీ మురులు పూలచే నికుంజచ్చేదనా నెపంపున నీ తమ్మునిచేన అతని చంపించిన మోసమునేమైనా గ్రహించిదివా? భర్తృవియోగ దావానల దందహ్యమాన మానసయ్యి పరితపించుచున్న శూర్పణక ఏకైక పుత్రమరణ వార్తాశ్రవణ మాత్ర జనితోద్రిక్త శోకార్తి నరుదంచి నా కుమారుండు నీకేమి అపకారమునరించే రామచంద్ర, వానింజంపని మనం బెట్లొప్పెనని స్వల్ప నిష్ఠురంబులాడినందులకే నాసికా కర్ణఖండనం వునరింపజేయుట నీయంతటి వాడు చేయదగిన కార్యమా? మతి లేక గతి తప్పిన నీ దురితంబును గప్పిపుచ్చుకొన నన్ను మోహించినదని, వైవాహికంబాడ నిర్బంధించినదని, వైదేహిని మృంగబోయినదని, అభూత కల్పిత నేరారోపణలు చేసినంత మాత్రమున సువిమర్శనాపరులు ఆమోదింతురా. కన్న కుమారుని కంఠరక్తస్రావమును కన్నారాగాంచి గోడు గోడున నేడుచు చేడియకేమి ఉపభర్త కావలసి వచ్చుటేమి? ఎట్టి కట్టుకథలనెవరైనా నమ్ముదురా? నమ్ముదురుగాక. నీవు ధర్మవర్తనుడవు, అపకారికి ఉపకారమరించు కృపామయుండవు, ధర్మాధర్మ నిర్ణయ సమర్థుండవని పేరుగాంచితివి గదా. నా చెల్లెలు దుర్మోహమున ప్రవర్తించనేని నీకిది నీది కాదని నీవామెను మందలింపవలయు. లేదా నీవప్పుడెవని రాజ్యమున నుంటివో ఆ రాజునైన నాకెరింగింతునని భయపెట్టవలయు. అంతకును మించి ఏ కారణమునగాని స్వతంత్రించిన వాడవు సామాన్యముగా దండింపక అబల అసహాయ ఆర్థియందుండ అన్యాయంబుగా ఆత్మహత్యను మించిన అంగవైకల్యము చేయుదువా. నేనీ వనవాసమున సైతము భార్యా సైతుండను. నా తమ్ముని భార్య ఇచ్చట లేదు. నిన్న అతడు పరిణయం బాడునట్లు వ్రాయుదునని నమ్మించి ఆడుదాని వీపు మీద నీ రక్కసి ముక్కుసెవులు జక్కుమని వ్రాయునంతటి క్రూరకర్ముడవని నిన్న చినముల దుష్కీర్తి పాలనరించినను నేను సమ్మతింపను. ఇంతకు ప్రత్యక్షముగా నీ పర్ణశాల ఎందేయున్న సౌమిత్రికి లేఖ నేల వ్రాయవలయు. అగుగాక వైధవ్యమును పుత్రశోకమును కూడా విస్మ

వచ్చి ఒక పురుషుని గాఢముగా ప్రేమించిన యువతి ఒక్క మాటతో తన ప్రణయంబుని ఇంకొకని యందు మరణించుకున సాధ్యమా? అగునేని బ్రహ్మవంశ సంజనిత పులస్త బ్రహ్మకే పౌత్రురాలు, అఖండ రాజకీయ ధర్మ నిర్ణయకర్తనేగాక రుద్రగాన బ్రహ్మనైన నాకు సహోదరి, విద్యుజ్జుమ్మ దైత్యాధిపునకు అర్ధాంగలక్ష్మి, జంబుకాక్య దివ్య తపోధనులకు మాతృమూర్తి అయిన శూర్పణక, నీ సందేశమునే తాళపత్రఖండమునందో వ్రాయింపక కాబోవు బావగారికే వీపు సమర్పించునంతటి లజ్జావిహీనయ్యని సృష్టించిన ఈ మురుల మొగంబులకెల సిగ్గులేకపోవలయు. ఇక మారీచుండు మాయలేడి ఎగుట మా దోషమందువా? ఎంత మాత్రమును కాదు, మా దండకారణ్యమున తపోవృత్తిని అవలంబించు వారిని కందమూలాది వృక్షఫలంబుల దిని శెల ఏటి జలంబుల ద్రావి లభించిన ఖగమృగములతో కాలక్షేపముల చేయుడంటిమే కాని సాధు జంతువుల నిర్బంధింపుడంటివా? అయినను ముక్కు మూసుకొని మూల కూర్చుండదగు మునివృత్తిని అవలంబించిన నీవు ధనుర్బాణముల ధరించుట ఏ విరుద్ధము? రాజకులాచారముగానొకవేళ ధరించినను సాధు జంతువుల వెంటాడుట వేటాడుట ఇంకనూ ధర్మ విరుద్ధము. బంగారు లేడి రూపమును ధరించిన మా మారీచుండు నీ నిరంకుశత్వమును నిరూపించనే కాని నిన్ను వంచింపలేదు. ముందొకనాటికేని నీ వరుదంచి మామా కాదు కాదు దశకంఠ ఈ మిడిమేలపు జడదారుల పెడదారుల లోబడి నీకు పగవాడనై తినే కాని నిజంబునకు మనలో మనకెట్టి మనస్పర్ధలు లేవని నీ వనిన పక్షమున నీ సీతను నీకిచ్చివేయుటయే కాక విశేష మణిమయ హేమభూషణ చీనీ చీనాంబర సురాస్వ గజవాహన కల్పతరులను అరిణంబగనీయగలను. నా ఈ దక్షిణ భరతక్ష్మాతలమంతయు కట్నంబుగ నీయగలను. ఇంద్రాదు రూడిగంబులు సేయ స్వర్గాధిపత్యంబునైన ప్రసాదించగలను. పుష్పక విమానంబునమి వయోధ్యా నగరంబునకు గొంపోయి సకల బంధుమిత్ర కవిగాయక వంది మాగద శ్రేణి పరివేష్టింప నిన్నట పట్టభద్రుని చేయగలను. సీతమద్గర్భ సంజాత, ఆమె జన్మించిన దుష్టలగ్న దార్ఢ్య ఫలంబున లంక కరిష్టంబని జ్యోతిష శాస్త్ర విశారదులు వక్కానింప సహజ నిజ తనూజ వ్యామోహమును సైతము పరిత్యజించి ఘటనాఘటన సమర్థులకు శిల్పి బ్రహ్మలు నిర్మించిన నిరపాయకర మంద సమునంద బాలికామణి నుంచి సముద్రమును దాటింప నయ్యది జనకక్ష్మాపాలనకు లభించుటయు నాగటి చారును లభించిన బిడ్డక విదేహుండు సీతయని నామకరణం పునరించి పిమ్మట నీ రామునకిచ్చి వివాహం పునరించిన వృత్తాంతంబునే నెరెంగియు కన్న కూతురునే కామించునంతటి మదోన్మాదుడు కాడి నిరంతర నవకోటి శివలింగార్చన వ్రత దీక్షాదక్ష రక్షోనాథుండు. దౌహిత్ర వ్యామోహ పీడిత స్వాంతుడనై ఏకాదశబ్దంల పుత్రవతి అయిన మైథిలి కడుపు బండ నోధదీ శాస్త్ర సిద్ధాంతానుగుణ్యంబుగా అశోక పవన స్పర్శనార్థమామన వనంబరనుంచిన కథం భగ్నాథంబై నాకతంబై నీకు సంప్రాప్తంబైన ఈ తాత్కాలిక భార్యావియోగం ఇంకొక నాటికెట్టులైన తీరిన తీరగలదు. కాని నీవు నా చెల్లెలకు కోయించిన ముక్కు శవులి జన్మలో రావు కదా. మన పరస్పర కృత్యంబులందు నీవే నా కపకారివని ఇప్పటికైనా నొప్పుకొందువా రామభద్ర? అంతయేలా సీతాన్వేషణ కాలమున మత్సయాలంకృత మండోదరి నవలోకించిన ఆంజనేయుండు ఆమెనే ధరాత్మజేయని భ్రమించనట కాదా? అనగా జనకజును గుర్తింప రాముడెరింగించిన రూపురేఖాదులు ఈమె ఎందు విస్పష్టమగునప్పుడైనా సీత మండోదరి స్వగర్భోద్భవయని ప్రత్యేకంబుగా నొక్కి వక్కానింపవలయునా? ఆది రామాయణకర్త అయిన వాల్మీకి సైతము నేనా స్వయంవర మండపమునైనను త్రొక్కనట్లు వ్రాయినప్పుడు ఈ నడమంత్రపు కవుల అర్ధపాండిత్యమున నేనా మిథిలలో రాజసభలో చాపంపు నెత్తలేక చతికిలబడితినా? అది ఏ యథార్థమైన వినునెత్తలేని వాడిని ఆ వింటినే తన ఎడము చేత నవలీలగా నెత్తిన జానకిని భూభాగంబుతో కూడా పెకిలించుకొని పువ్వుట హాస్యాస్పదము కాదా? ఆత్మస్థుతి పరనిందల కలవడిన మునీంద్రులారా, దేవతలెవ్వరు, దానవులెవ్వరు, దైత్యదేవులు కశ్యప ప్రజాపతికిరువురు భార్యల యందు జన్మించిన పుత్రులు కారా? అందు పిన్నవారికి పూజ్యతయు పెద్దవారికి అపూజ్యతలను కల్పింపన అన్యాయము కాదా? శీతోష్ణ ప్రదేశ వాతావరణ భేదములను అనుసరించి లఘు రూప భిన్నములుండి నన్నుండవచ్చును గాని అదితి నందనులలో లేని ఈ రక్తాక్ష దీర్ఘదంత వక్రణక లంబోదర మహాకాయోది వికృతాకారంబులను ఈ దితితనయులలో వర్ణించుట పక్షపాతము కాదా? మా పూర్వదేవుల కారణమునేని పరకాంతలు పలకరించినంతనే కామతృష్ణులు కామతృష్ణులని కావ్యములను అల్లుచింటిరే. మీ పాకశాసనులు దుశ్చర్యలనే మందురు. నాడా బృంద శీలమును హరింప ఇంద్రుడు జలంధరమున కరుదెంచుట లోక కళ్యాణార్థమా? నిండు గర్భవతి లీలావతి శిరోజములను బట్టి బలాత్కారముగా నిర్చుకొని పోవుట శిష్టాచరణమా? అహల్య సంగమ పురాణ పఠనము పుణ్యప్రదమా? మీ కూడు గుడ్డలకు కట్టిన వాస్తవికులనే నాస్తికులట్లు ప్రచారములు చేయు మీ నాలుకలు వేయి చీలుకలు కావా? అవక్ర విక్రమ పరాక్రముండును అనన్య సామాన్యాలేక వరభిభాషితుండును మత్కుమారుండు మేఘనాథుండంబర మార్గమున నిలిచి జలధరమున

0: భూతలమున బ్రలద్రోయుచుండ నీ కోతులన్నీయు నల్లులట్లు నలగకుండునా? మదమత్యవ సన్నిభ దోర్తర్పతేజుండగు మత్ సహోదరుండు కుంభకర్ణుండు అరిశేరుల మొత్తంబుల సత్వ మొత్తునత్తరి బిత్తర పోయి తత్తరమ్మున బరువునెత్తకుండునా? అరివీర భయంకరులైన మత్ భాతృపుత్ర పౌత్ర అధ్యక్షుల పరివార గణంబులు అనివార్య శర పరంపరలు గురిపించు తరి నీ రామరక్షణులు ప్రాణంబులర్పించుటయో లేక పాదాక్రాంతులగుటయో కాని తిరిగి గృహోన్ముఖులగుట కల్లా. అస్మద క్షీణ శౌర్యమునను మహేశ్వరదత్త వరప్రాబల్యమునను స్వగర్భగుప్త సుధాభాండ ప్రభావంపునను ఈ లంకేశ్వరుండు మృత్యుంజయుండు నిర్భయుండు నిరంకుశుండు.
1: మీరింతవరకు శ్రీ గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి గారి రావణ బ్రహ్మ ఏకపాత్రాభినయం విన్నారు. ఇంతటితో ఈనాటి రంగస్థలి కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశ్ శివాణి కర్నూలు కేంద్రం. హలో కర్నూలు ఎఫ్ఎం. ఫోన్ ద్వారా శ్రోతల కోరి సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. హలో కర్నూలు ఎఫ్ఎం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: హర్నాథ్రెడ్డి
0: గారు. బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం. మీకు డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు మేడం.
0: నమస్కారం అండి. అలాగేనండి.
1: సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మేడం. బాగా చిన్న కొలు ఇట్లాగా పడితేనే పాటు ఉంటుంది మేడం. వర్షం కూడా నిన్న బాగా పడింది మేడం.
0: అవునండి.
1: బాగా చల్లగా వాతావరణం అక్కడ వచ్చిందే మేడం. వాన
0: పడుతుందండి. ఓకే, మీకోసం పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామా?
1: వినేద్దాము. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: హలో కర్నూలు ఎఫ్ఎం అండి.
1: మేడం, గుడ్ ఈవినింగ్. మేడం,
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: మేడం, చిత్తూరు జిల్లా కోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. మీరందరు బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: ఓకే అండి. ఏ సినిమా నుంచి వింటారని పాట
1: మేడం? గొప్పని తల్లుడు మేడం.
0: ఓకే అండి.
1: ప్రేమిస్తే గ్రేట్ అనే పాట వచ్చింది చూడండి మేడం. ఆ పాట కావాలి మేడం.
0: ఓకే అండి. శ్రోతల పేర్లు చెప్తారా?
1: స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, చందారెడ్డి, అన్విత. వింటున్న శ్రోతలకు అందరికీ మేడం. ఆ పాట ఉందా మేడం?
0: చూస్తున్నానండి. అదేమో కనిపించట్లేదండి. మరి వేరేది ఏదైనా అడుగుతారా
1: మేడం? పెద్దన్నయ్య మేడం.
0: పెద్దన్నయ్య
1: అవును మేడం.
0: అందులో ఏదండి?
1: అందులో ఆ పాట వేసినా పర్వాలేదు మేడం.
0: పర్లేదండి. ఓకే,
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం అండి. హలో,
1: హలో,
0: కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: మూసపేట.
0: మూసపేట నుంచి మీ పేరండి? హలో, అనురాగ దేవత. మీ పేరు సరిగ్గా చెప్పట్లేదు. సక్కుబాయి గారు. అందులో ఏదండి అనురాగ దేవత?
1: సూసుకోపాధి.
0: ఓకే అండి, పాట వచ్చేసింది, వినేద్దామండి.

0: ఆయన వెంకటగిరిలో జన్మించారు. ఆయన గురువు ముందుగానే ఘనమైన నివాళులు అర్పిస్తూ అన్నదమ్ముల సవాల్ చిత్రం నుండి నా కోసమే నీవు ఉన్నది.
1: అన్నదమ్ముల సవాల్, ఓకే అండి.
0: ప్రాబ్లం ఉంది రావట్లేదు కొంచెం ఒకసారి
1: అవన్నీ తెలియండి మీకు పాట వచ్చేస్తుంది వినేద్దామండి.
0: ధన్యవాదాలు మేడం.
1: ఓకే అండి.

0: హలో హలో, కర్నూలు ఎఫ్ఎం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: రాఘవేంద్రని మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారని పాట?
1: అది కేఎస్ఆర్ దాస్ గారికి అర్థమైంది, ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన ఎక్కువ కృష్ణదాస్ చిత్రాలు నిర్మించిన కోబాయ్ డైరెక్టర్ గా మంచి పేరుందండి కేఎస్ఆర్ దాస్ గారికి.

0: మద్దు ఓ మాటైన ముద్దు మతిపోతుందది.
1: హలో కర్నూలు ఎఫ్ఎం.
2: నమస్తే మేడం. సువర్ణమ్మ మేడం, బాగున్నారా?
1: బాగున్నానండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు?
2: భూపతి మేడం, మంత్రాలయం.
1: మంత్రాలయం నుంచి. ఓకేనండి. మరి ఏ సినిమా నుంచి వింటారని పాట?
2: రౌడీ అల్లుడు చిత్రం నుంచి పాట కావాలి మేడం.
1: అందులో అండి?
2: కోరి కోరి కాలుతుందనే పాట మేడం.
1: ఓకే అండి, మీకోసం పాట వచ్చేస్తుంది, వినిద్దామా?
2: ఓకే మేడం.
1: ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: కర్నూలు మహాలక్ష్మి మేడం, మళ్ళా చౌడపా మా అమ్మాతో పనిచేస్తాను మేడం.
0: మీ పేరండి?
1: బాలకృష్ణ మేడం.
0: బాలకృష్ణ గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: రంగన్ రౌడీ.
0: రంగూన్ రౌడీ.
1: రంగన్ రౌడీ అనే పాట.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినిద్దామా?
1: ఓకే మేడం.
0: ఓకే అండి.

0: हेलो, कर्नूल FM। హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: మేడం, ఆనేటపూర్ నుంచి మధుసూదన్ రెడ్డి. మేడం,
0: మధుసూదన్ రెడ్డి గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారు పాట?
1: మంచి చెడు.
0: మంచి చెడు,
1: అవును మేడం.
0: అందులో అండి,
1: రేపంటే రూపము కంటేనే సాంగ్ ఉంటుంది మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామండి. ఓకే అండి, గుడ్ నైట్.
1: గుడ్ నైట్.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:30 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. కీలక రంగాలలో భారత్ ఇండోనేషియా దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఉద్ఘాటించారు. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో తక్కువ ధరకే వంట గ్యాస్ సరఫరా చేస్తున్నామని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ఇక వార్తల వివరాలు. కీలక రంగాలలో భారత్ ఇండోనేషియా దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్, ఇండోనేషియా తరపున విదేశాంగ మంత్రి సుగియోను హాజరయ్యారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, నాలుగేళ్ల విరామం తర్వాత ఇరు దేశాల మధ్య సంయుక్త కమిషన్ సమావేశమైందని చెప్పారు. ఈ మధ్యకాలంలో ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు. రక్షణ, భద్రత, సముద్రయానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఔషధాలు, ఆహార భద్రత, పర్యాటకం, విద్య, సాంస్కృతిక సహకారం వంటి అంశాలపై ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనుతో కీలకమైన చర్చలు జరిగాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడిస్తూ,
1: That has certainly imparted fresh momentum to our comprehensive strategic partnership. Today, I look forward to extensive discussions with you, covering the full spectrum of our bilateral cooperation, from political to defense and security, maritime trade and investments, health and pharmaceuticals, food security, as well as tourism, education and cultural cooperation. So I look forward to proceeding on the agreed agenda, and I would request you for your opening remarks.
0: దేశంలో గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ ధర 29 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలో మాత్రం తక్కువ ధరలకే వంట గ్యాస్ సరఫరా అవుతోందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధర అభివృద్ధి చెందిన దేశాలలో కంటే తక్కువగా ఉందని పేర్కొంది. అదే సమయంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద సంవత్సరానికి 4 సిలిండర్లకు ఒక్కో సిలిండర్పై 300 రూపాయల వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. హోర్ముజ్ జలసంధి వద్ద రవాణాకు అంతరాయంతో పాటు గల్ఫ్ దేశాల నుంచి వచ్చే గ్యాస్ సరఫరాను కఠినతరం చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య ఎల్పీజీ ధర 14.2 కేజీల సిలిండర్ సరఫరా ఖర్చు 1600 రూపాయలకు పైగా పెరిగిందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయినప్పటికీ వంట గ్యాస్ సిలిండర్ ధరను 942 రూపాయలకే స్థిరీకరించామని పేర్కొంది. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ముంబైలోని దహిసర్లో హెచ్యుఎల్ సువిధ పారిశుద్ధ్య సదుపాయాన్ని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మరుగుదొడ్లను గౌరవ గృహాలుగా అభివర్ణించారు. దేశాభివృద్ధి ప్రయాణంలో అవి కీలక పాత్ర పోషిస్తాయని వ్యాఖ్యానించారు. ప్రతి మురికివాడను పునరాభివృద్ధి ద్వారా సరైన భవనాలుగా మార్చి నివాసితులకు మెరుగైన వాతావరణాన్ని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: పూరే సువిధ కేంద్ర కే కల్పనా కి ఇస్కో అచ్చి తరీకే సే తయారు కర్నే కా డిజైన్ కియా ఔర్ ఫిర్ పూరా పైసా లగాయా ఇస్ సువిధ మే ఏక్ తో రోడ్ కే ఊపర్ హై తో తక్లీఫ్ హోనే కి సంభావనా కమ్ హై ఫిర్ భీ పూరే సమయ సెక్యూరిటీ గార్డ్ రహేగా సాథ్ హి సాథ్ హమ్నే తో మాంగా థా సిర్ఫ్ శౌచాలయ సోలర్ ప్యానల్ సే ఖర్చా కమ్ హోగా బిజ్లీ కా ఖపత్ భీ కమ్ హోగీ పానీ కి ఖపత్ కమ్ హో ఉస్కే లియే ఏక్ ఉన్హోనే పానీ కో శుద్ధ్ కర్నే కా జో ప్లాంట్ హోతా హై.
0: దేశ ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ప్రతి ఒక్కరూ శరీర దారుఢ్యం విషయంలో అవగాహన కలిగి ఉండాలని, స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని నిర్మించడంలో సహకరించాలని ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం పోస్టులో ఆయన ఆకాంక్షించారు. మెరుగైన

0: ఆరోగ్యం కోసం బలమైన దేశం కోసం వంట నూనెల వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని ప్రజలు స్వీకరించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నిర్వహిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ సాఫ్ మహిళా ఛాంపియన్షిప్ 2026ను గెలుచుకున్న భారత మహిళా ఫుట్బాల్ జట్టుకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ అంతటా జట్టు అద్భుతంగా రాణించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ఫుట్బాల్ ఆటపై ఆసక్తి కలిగిన యువతను ఈ విజయం ప్రోత్సహిస్తుందని అన్నారు. జట్టు తదుపరి ప్రయత్నాలకు కూడా నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సైక్లింగ్ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవి అన్నారు. సైక్లింగ్ అనేది మొత్తం పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుతుందని, ట్రాఫిక్ రద్దీ సమస్యకు సరైన పరిష్కారం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 77వ ఎడిషన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ సైక్లింగ్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. శరీర దారుఢ్యం కోసం సైక్లింగ్ అవసరమని చెప్పారు. దేశ ప్రజలంతా ఫిట్ ఇండియా లక్ష్యాన్ని స్వీకరించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. రాజౌరి జిల్లాలో ఆపరేషనల్ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ భీరేశ్వర్ గోస్వామికి జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు నివాళులర్పించారు. జమ్మూలోని వాయుసేన కేంద్రంలో ఆయన భౌతికకాయానికి సైనిక లాంఛనాలతో పుష్పగుచ్చం సమర్పించారు. నిన్న సాయంత్రం గంభీర్ మొఘల్ ప్రాంతంలోని డోరిమాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తుండగా లోతైన లోయలో జారిపడి లెఫ్టినెంట్ గోస్వామి మరణించారు. రాజౌరి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో దాగి ఉన్నారని భావిస్తున్న పాకిస్తానీ ఉగ్రవాదుల జాడను కనుక్కునేందుకు చేపట్టిన ఆపరేషన్ షేరువారిలో లెఫ్టినెంట్ గోస్వామి పాల్గొన్నారు. నైరుతి రుతుపవనాల విస్తరణతో రాబోయే 2-3 రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ IMD అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులున్నాయని IMD పేర్కొంది. రేపు తీరప్రాంత కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త డాక్టర్ సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
1: then isolated heavy to very heavy rainfall, that is 7 to 20 cm rainfall very likely over Kerala, Karnataka, Tamil Nadu and Northeast India during next 7 days, with isolated extremely heavy rainfall also likely over Karnataka during 8 to 9 June. Now we'll see the observed weather during past 24 hours. Very heavy rainfall, that is 12 to 20 cm has been recorded at isolated places over Kerala. Also hailstorm is reported from one or two places from Odisha, and heat wave conditions prevailed at isolated pockets over coastal Andhra Pradesh.
0: రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. నాగ్పూర్లో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతంలో 92% నమోదవుతోందని అంచనా ఉందని అన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల మరాఠ్వాడా, పశ్చిమ విదర్భ, ఉత్తర మహారాష్ట, ఇతర కరువు పీడిత ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడంలో రైతులకు సహాయపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. వారికి ఎప్పటికప్పుడు తగిన సూచనలు జారీ చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2026 అనే రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సన్నాహక కార్యక్రమాలను 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనుంది. జూన్ 21న అమరావతిలో జరిగే భారీ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సాగే యోగా సన్నాహక వేడుకల్లో వేలాది మంది పాల్గొని సామూహికంగా యోగా చేయనున్నారు. దీని ద్వారా ప్రజలలో విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, యోగా వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా కోటి మంది ప్రజలకు యోగా కార్యకలాపాలను చేరవేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కీలక రంగాలలో భారత్, ఇండోనేషియా దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఉద్ఘాటించారు. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

దేశంలో తక్కువ ధరకే వంట గ్యాస్ సరఫరా చేస్తున్నామని కేంద్ర పెట్రోలియం సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు లలిత గీతం వింటారు. ముందుగా ప్రకటన. శ్రీ చైతన్య సిద్ధమైంది.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

హిందీ సినీ గీతాల్లో. కార్యక్రమంలో చివరిగా లీడర్ చిత్రం కోసం మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ ఆలపించిన ఈ గీతం వినండి. షకీల్ సాహిత్యం, నౌషద్ సంగీతం.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి చిత్ర జగత్ హిందీ ఫిల్మ్ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇప్పుడు ఏక చిత్రగానం. ఇవాళ ఈ కార్యక్రమంలో అమృత ఫిల్మ్స్ వారి చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం నుంచి పాటలు వింటారు. చిత్రానికి సాహిత్యం సమకూర్చారు డాక్టర్ సి నారాయణ రెడ్డి, జలధి కోసరాజు, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, గాయని గాయకులు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం. వినండి అమృత ఫిల్మ్స్ వారి చుట్టాలున్నారు జాగ్రత్త.

అంత విషమేరా సుబ్బారాయుడు, అది నీ నోటెంత కత్తిస్తా డబ్బారాయుడు. నీ ఒళ్ళంత విషమేరా సుబ్బారాయుడు, అది నీ నోటెంత కత్తిస్తా డబ్బారాయుడు. సుబ్బారాయుడు డబ్బారాయుడు, సుబ్బారాయుడు డబ్బారాయుడు, చిక్కవుల రన్న కొండ కొండ కొండరాయ్.

0: రుక్కున్నా
1: చిన్నారి నాంచారి మందించు ఈసారి నా వెంటే పడుతుంటే నీ భరతం పట్టిస్తాను తలాంగు తలాంగు తలాంగు తలాంగుతో తక తక.

చిన్నారి నంచారి మన్నించు ఈసారి నా వెంటే పడుతుంటే నీ భరతం పట్టిస్తాను తలాంగు తలాంగు తలాంగు తలాంగుతో.

మీరు ఇంతవరకు అమృత ఫిల్మ్స్ వారి చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం నుంచి పాటలు విన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి, జలధి కోసరాజు, అలాగే సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం. ఇంతటితో ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమం సమాప్తం.

గోరంత దీపం చిత్రం కోసం పిసుశీల బృందం ఆలపించిన గీతం విన్నారు. కేవి మహదేవన్ సంగీత నిర్వహణలో ఇప్పుడు వినండి ఇద్దరు అమ్మాయిలు చిత్రం కోసం కేవి మహదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

0: రామాలయం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రమణ ఆలపించిన గీతం వింటున్నారు ఘంటసాల స్వర కల్పనలు.
1: ఎందుకు విడియం చిట్టమ్మా నా సంధిట చేరవే చిన్నమ్మా.

రేపు నీదే చిత్రం కోసం జిక్కి బృందం ఆలపించిన గీతం విన్నారు ఘంటసాల సంగీత నిర్వహణలో. కార్యక్రమంలో చివరిగా రాజా మలయసింహ చిత్రం కోసం పిఠాపురం ఎస్ జానకి ఆలపించిన గీతం విశ్వనాథన్ రామ్మూర్తి సంగీత నిర్వహణలో.

0: మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి అలనాటి మధురగీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 11 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాలు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే మొహమ్మద్ జుబైర్. भारत इंडोनेशिया संयुक्त आयोग की 8वीं बैठक आज नई दिल्ली में आयोजित की गई. विदेश मंत्री डॉ सुब्रमण्यम जयशंकर और इंडोनेशिया के विदेश मंत्री सुगी ओनो ने बैठक की सह अध्यक्षता की. बैठक के दौरान दोनों नेताओं ने व्यापक रणनीतिक भागीदारी के अंतर्गत द्विपक्षीय संबंधों के सभी पहलुओं की समीक्षा की. ब्यौरा हमारे संवाददाता से.
2: बैठक के दौरान भारत और इंडोनेशिया ने विभिन्न क्षेत्रों में सहयोग को और मजबूत करने के बारे में चर्चा की. इनमें राजनीतिक, रक्षा और सुरक्षा, समुद्री व्यापार और निवेश, फार्मा और स्वास्थ्य सेवा, डिजिटल ऊर्जा कनेक्ट

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం రాత్రి 11:44 దాటి 33 సెకండ్లు. ఇంతటితో నేటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 MHz మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే. జై హింద్.